ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్పై ఈరోజు కార్యక్రమాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 1వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, మే నెల 22వ తేదీ, శుక్రవారం. శుభోదయం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్ పై.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళన.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: ఆకాశవాణి వివిధ భారతి శ్రోతలందరికీ కూడా నమస్కారం. మరి కళ్ళాపి చల్లిన వాకిలి, అందమైన ముక్కులు, ఆకృతుల వాసన, పల్లెటూరి ఉదయం ఇచ్చే ఆ అనుభూతే వేరు కదా. మరి ఆ ప్రశాంత వాతావరణాన్ని మన వివిధ భారతి మీ రేడియోలో మీ ఇంటికి తీసుకొస్తుంది అర్చన భక్తి గీతల కార్యక్రమం ద్వారా. మరి గుడిలోని ఘంటానాదం మీ గుండెల్లో చప్పుడైతే ఆ దైవగీతం మీ ప్రాణవాయువు అవుతుంది. సంగీత సాహిత్యాల కలబోతగా భక్తి ధార్మిక విశేషాలతో మీకోసం సిద్ధం అర్చన భక్తి గీతాల కార్యక్రమం. వింటూ ఉండండి FM వివిధ భారతి 102.8 MHz. బై.

0: అర్చన భక్తిరస సాగరంలో ఓలలాడుదాం. మీ వివిధ భారతి ఆకాశవాణి తెలుగులో
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. మరి ప్రతిరోజు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలతో పాటు ఒక ప్రముఖ ఆలయ విశేషాల గురించి కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం క్షేత్రదర్శనంలో భాగంగా. మరి ఈరోజు చదువుల తల్లి జ్ఞానప్రదాయిని అయినటువంటి సరస్వతీదేవికి మన దేశంలో ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. అయితే అలాంటి అరుదైన ఆలయాల్లో మరి తమిళనాడులోని కూతనూరు అరుల్మిగు సరస్వతీదేవి ఆలయ విశేషాలు ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పవిత్ర క్షేత్రం తమిళనాడులోని కుంభకోణం మెయిన్ రోడ్లో మయిలాడుతురై నుండి కేవలం 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. కవిగళంలో కావ్యమై పలికిన వాగ్దేవి కళాకారుల మదిలో కమలమై వికసించే విద్యాదేవిగా పూజలందుకుంటున్న కూతనూరు సరస్వతీదేవి ఆలయ విశేషాలు ఈరోజు క్షేత్ర దర్శనంలో తెలుసుకుందాం. వింటుండండి ఎఫ్ఎం వివిధ భారతి.

0: అర్చన భక్తిరస సాగరంలో ఓలలాడుదాం. మీ వివిధ భారతి ఆకాశవాణి తెలుగులో
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి భక్తి గీతాల కార్యక్రమం అర్చన. మరి అర్చన కార్యక్రమంలో ఈరోజు మనం ప్రముఖ క్షేత్రం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. అజ్ఞానపు చీకట్లను తరుముకొట్టే అక్షరాల వెన్నెల, కూతనూరులో కొలువైన మన చదువుల తల్లి ఏకైక కోవెల కూతనూరు సరస్వతీదేవి ఆలయం. మరి ఈ ఆలయం పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని అంబల్పూరి అని పిలిచేవారు. మరి దీనికి కూతనూరు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? చోళరాజులతో ప్రసిద్ధుడైనటువంటి రెండవ రాజరాజ చోళుని ఆస్థానంలో ఒట్టకుత్తార్ అనే ఒక గొప్ప కవి ఉండేవాడట. ఆయన సరస్వతీదేవి కటాక్షంతో విద్య అలాగే సంగీతంలో సాటిలేని జ్ఞానాన్ని పొందారు. ఆయన భక్తికి మెచ్చి రాజరాజ చోళుడు ఈ గ్రామాన్ని ఆయనకు దానంగా ఇచ్చారు. మరి ఆ కవి పేరు మీదుగానే ఈ ఊరికి కూతనూర్ అనే పేరు స్థిరపడిపోయిందని చెప్తూ ఉంటారు. మరి పురాణాలకు సజీవ సాక్ష్యమై చోళుల భక్తికి ప్రతిరూపమని నిలిచినటువంటి ఈ పవిత్ర క్షేత్రం భక్తుల పాలిట అక్షర జ్ఞాన సింధువుగా వెలుగుతుంది. మరి ఆలయ విశేషాలు మరిన్ని చెప్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మీరు వింటున్నారు భక్తి గీతాల కార్యక్రమం అర్చన.

స్టూడియో క్లాక్ లో సమయం 6:29:48 దాటింది. మీరు వింటున్నారు అర్చనా భక్తి గీతాల కార్యక్రమం, మీ ఆకాశవాణి వివిధ భారతి. దక్షిణ త్రివేణి సంగమ తీరాన వెలిసిన స్వచ్ఛమైన మూర్తి, జన్మ జన్మల పాపాలను హరించే జ్ఞానాన్ని పంచే క్షేత్రం కూతనూరు సరస్వతి మాత ఆలయం. మరి కూతనూరు కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఈ ఆలయానికి ఆవిర్భావం వెనుక ఒక ఆసక్తికరమైన పౌరాణిక గాథ కూడా ఉంది. ఒకసారి సత్యలోకంలో బ్రహ్మదేవుడు మరియు సరస్వతీదేవి మధ్య చిన్న వివాదం తలెత్తిందట. వారికి వారి మధ్య ఉన్న వివాదాన్ని సరిచేసి ఆ సంఘటన ద్వారా లోకానికి ఒక సందేశం ఇవ్వడానికి వారు భూమిపై అన్నా చెల్లెళ్ళుగా జన్మించారని చెప్తారు. పెరిగి పెద్దయిన తర్వాత వారి తల్లిదండ్రులు వివాహ సంబంధాలు వెతుకుతుండగా వారికి తమ అసలు బంధం గుర్తుకొచ్చి మరి పరమశివుడిలోని శరణు కోరారట. అప్పుడు శివుడు సరస్వతిని గంగానదిలో ఒక భాగంగా చేసి ఆమెను అరసలార్ నదిగా కూతనూరుకు తీసుకొచ్చాడట. పవిత్ర జలంగా మారిన ఆమె పేరు మీద కూతనూరులో ఆలయం కూడా నిర్మించబడని చెప్తారు. ఇక్కడ శివుడిని పూజించడం వల్ల యమున శాపం నుండి విముక్తి పొందిందని కూడా నమ్ముతూ ఉంటారనమాట. ముఖ్యంగా ఇది ఒక పవిత్ర సంగమ ప్రదేశం, గంగానది శివుడిని చేరుకున్న ప్రదేశం ఇదేనని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ గంగా యమున సరస్వతి నదులు అంతర్లీనంగా కలుస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే దీనిని దక్షిణ త్రివేణి సంగమం అని అంటారు. ఈ పవిత్ర

నదిలో స్నానం ఆచరిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని, అలాగే ఇక్కడ శివుడిని పూజిస్తే యమునాదేవి శాపం నుండి విముక్తి లభిస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు. మరి ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు చెప్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మీరు ఉంటున్నారు భక్తి గీతాల కార్యక్రమం అర్చనా.

0: అర్చన భక్తిరస సాగరంలో ఓలలాడుదాం. మీ వివిధ భారతి ఆకాశవాణి తెలుగులో
1: శ్వేత పద్మాన కులువై వీణానాదాలు పలికించే దివ్య స్వరూపిణి, సాధకుల మదిలో జ్ఞానామృతాన్ని కురిపించే వీణావాణి కూతనూరు సరస్వతీ మాత. మరి ఈనాటి క్షేత్రదర్శనంలో భాగంగా మనము తమిళనాడులోని కూతనూరులో ఉన్నటువంటి సరస్వతి మాత ఆలయ విశేషాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. భగవంతుడు భక్తులను ఎలా పరీక్షిస్తాడో చెప్పడానికి ఇక్కడ జరిగిన ఒక సంఘటన నిదర్శనంగా చెప్పచ్చు. ఒక యువభక్తుడు అమ్మవారి కోసం కఠోర తపస్సు చేయగా దేవి ఒక సాధారణ గృహిణి రూపంలో వచ్చి అతన్ని ఆశీర్వదించబోయిందట. ఆమెను గుర్తించలేని ఆ భక్తుడు నిరాకరించాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి కవి ఒట్టకుత్తూర్ పరుగున వచ్చి ఆమె కాళ్ళపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడట. అమ్మవారిని గుర్తించిన ఆ కవి కీర్తి తమిళనాడు అంతటా వ్యాపించింది. ముఖ్యంగా కూతనూరు సరస్వతీదేవి ఆలయం గుడి లోపలికి అడుగు పెట్టగానే ప్రాచీన తమిళ వాస్తుశిల్పం మంత్రముగ్ధులు చేస్తుంది. గర్భగుడిలో పద్మంపై ఆశీనురాలైనటువంటి సరస్వతీదేవి భారీ విగ్రహం దర్శనమిస్తూ ఉంటుంది. అమ్మవారు తన నాలుగు చేతులతో వీణా పుస్తకం, జపమాల, అలాగే పద్మాన్ని ధరించి ఎంతో ప్రశాంతంగా దర్శనమిస్తారు. కొద్ది అడుగుల దూరంలో దుర్గాదేవి గ్రామ రక్షక దేవతగా కొలువై ఉండటం ఇక్కడ మరో విశేషంగా కూడా చెప్తారు. ఇలాంటి మరిన్ని విషయాలు చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అర్చన భక్తిరస సాగరంలో ఓలలాడుదాం. మీ వివిధ భారతి ఆకాశవాణి తెలుగులో.
1: మాటల మాధుర్యాన్ని, ఆలోచనల స్పష్టతను ప్రసాదించే శారద, సకల కళలకు ఆధ్యురాలైన అక్షరాల ఆనంద తారక కూతనూరు సరస్వతీ మాత. మరి ముఖ్యంగా ఈ ఆలయ విశేషాలలో భాగంగా విద్యార్థులు కళాకారులకు ఇది ఒక పెద్దదిగా ఈ ఆలయాన్ని చెప్తూ ఉంటారు. ఇక్కడ జరిగే ఒక అద్భుతమైన ఆచారం గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. పౌర్ణమి రాత్రుల్లో చిన్నపిల్లలను ఇక్కడికి తీసుకువచ్చి తేనెలో ముంచిన పుల్లతో వారి నాలుకలపై ఓం అని రాస్తారట. ఇలా చేస్తే ఆ పిల్లలు గొప్ప వక్తలుగా, కవులుగా ఎదుగుతారని ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా పరీక్షల సమయంలో, విద్యా సంవత్సర ప్రారంభంలో, ఇంకా వసంత పంచమి, దసరా పండుగ సందర్భంలో ఇక్కడ ప్రత్యేక పూజలు, హవనాలు ఘనంగా జరుగుతాయి. మరి ఇంత అద్భుతమైనటువంటి ఆలయాన్ని ఎలా చేరుకోవాలనుకుంటున్నారు కదా, ఆ విషయాలు కూడా చెప్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అర్చన భక్తిరస సాగరంలో ఓలలాడుదాం. మీ వివిధ భారతి ఆకాశవాణి తెలుగులో
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి భక్తి గీతాల కార్యక్రమం అర్చన. మరి ఈనాటి అర్చన కార్యక్రమంలో కూతనూరు సరస్వతి మాత ఆలయ విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ ఆలయంలో వసంత పంచమి మరియు సరస్వతి పూజలను ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉంటారు. అలాగే పెద్ద సంఖ్యలో భక్తులు ఇందులో పాల్గొంటూ ఉంటారు. ఈ సందర్భంగా జ్ఞాన సకల దేవత అయినటువంటి సరస్వతికి ప్రత్యేక పూజలు అలాగే హవనాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఈ ఆలయ సమీపంలో ఉన్న హరినాథీశ్వర ఆలయం తపస్సు చేసుకోవడానికి అత్యంత ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. కొన్ని అడుగుల దూరంలో దుర్గాదేవి గ్రామ రక్షక దేవతగా కొలువై ఉంటుంది. మరి మీ పిల్లలతో కలిసి ఈ చదువుల తల్లిని దర్శించుకోవాలనుకుంటున్నారా అయితే తప్పకుండా మీరు కొన్ని వివరాలు నోట్ చేసుకోండి. ఇది ఈ ఆలయం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం

నాలుగు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది భక్తుల సందర్శనార్థం. ఇక ఎలా చేరుకోవాలి అంటే విమాన మార్గం అయితే సమీప విమానాశ్రయం తిరుచిరాపల్లి, ఇక్కడ నుంచి 110 కిలోమీటర్లు ఉంటుంది. ఇక అలాగే రైలు మార్గం అయితే సమీప రైల్వే స్టేషన్ తిరువారూర్ జంక్షన్, ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కూతునూరు చేరుకోవచ్చు. ఇక రోడ్డు మార్గం ద్వారా అయితే తిరువారూరు మరియు మయిలాడుతురై నుండి నిత్యం బస్సు మరియు ఆటో సౌకర్యాలు, ప్రైవేటు వాహనాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. జ్ఞానాన్ని, మానసిక ప్రశాంతతను ప్రసాదించే ఈ పవిత్ర కూతునూరు ఆలయాన్ని మీ జీవితకాలంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించండి. ఇది ఈనాటి క్షేత్ర దర్శన విశేషాలు. మరో అద్భుత క్షేత్ర విశేషాలతో రేపటి అర్చన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ആകാശവാണി വിവിധ ഭാരതി കേന്ദ്രം സ്റ്റുഡിയോ ക്ലാക്കുള്ള സമയം 7 ഗണ്ടല ദാട്ടി 28 സെക്കൻഡു.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈరోజు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో నీ పెయిన్స్ ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో పరిచయం వింటారు.

0: మహానటి సినిమా నుంచి చారులతీ మణి పాడినటువంటి పాట విన్నారు. శ్రీనివల్ల సీతారామ శాస్త్రి సాహిత్యం, మిక్కిజే మేయర్ సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 7:05 కి వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతారు. భారత్ కొనుగోలు చేయదలిచినంత ఇంధనం అమ్మేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. 2019లో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంజా బుర్హాన్ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 89 పరుగుల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో సైప్రస్ అధ్యక్షుడితో చర్చలు జరుపుతారు. నిన్న న్యూఢిల్లీ చేరుకున్న నికోస్ క్రిస్టోడౌలిడిస్ విమానాశ్రయంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ సహాయ మంత్రి అజయ్ తమ్తా ఘన స్వాగతం పలికారు. సైప్రస్ అధ్యక్షుడు ముంబై కూడా సందర్శించారు. ఆయనతో పాటు సైప్రస్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఢిల్లీకి వచ్చింది. క్రిస్టోడౌలిడిస్ సైప్రస్ అధ్యక్షుడి హోదాలో భారత్ సందర్శించడం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్ అధ్యక్షుడు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరుపుతారు. ఈ చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, మొబిలిటీ, రక్షణ, భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్, ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి రంగాలు చేర్చారు. వీటితో పాటు బహుళ పాక్షిక వేదికల్లో సహకారంతో పాటు ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా వారు తమ అభిప్రాయాలు పంచుకుంటారు.

0: చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేసి వాటిని పరస్పరం మార్చుకున్నారు. పర్యటనకు వచ్చిన అతిథి గౌరవార్థం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం విందిస్తారు. సైప్రస్ అధ్యక్షుడు ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. గత ఏడాది జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్లో జరిపిన చారిత్రాత్మక పర్యటన ముగిసిన ఏడాదిలోపే సైప్రస్ అధ్యక్షుడి పర్యటన జరుగుతోంది. అంతకుముందు గత రెండు దశాబ్దాల్లో ఒక భారతీయ ప్రధానమంత్రి సైప్రస్ను సందర్శించడం ఇదే మొదటిసారి. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్కు సైప్రస్ ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. భారత సైప్రస్ దేశాల మధ్య కాలపరీక్షకు నిలిచిన అత్యంత సన్నిహిత భాగస్వామ్యం ఉందని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెండు దేశాలు తమ 60 సంవత్సరాల దౌత్య సంబంధాన్ని పూర్తి చేసుకోనున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత్ ఎంత ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి సిద్దంగా ఉంటే అంత ఇంధనాన్ని విక్రయించడానికి అమెరికా సిద్దంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ఇంధనం ధరలు పెరిగి భారత్ ప్రభావితం కావడంపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్వీడన్ భారతదేశ పర్యటనకు బయలుదేరే ముందు మయామిలో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా మంత్రి ఈ విషయం వెల్లడించారు.
1: And so it is an important trip. I'm glad we're able to do it because I think there'll be a lot for us to talk about. And we'll also meet with the Quad there, which is important. Something, I think my first meeting as Secretary of State was with the Quad. So I believe, like, I went, I got sworn in, I did the thing in the lobby, and then I went right upstairs and that was my first meeting. And I'm glad we're able to do it now in India. And we're going to do one later in the year as well.
0: Bharat అమెరికాకు గొప్ప భాగస్వామి అని అభివర్ణించిన ఆయన, క్వాడ్ కూటమి దేశాల మంత్రులను కూడా కలిసే అవకాశం లభిస్తున్నందుకు తన పర్యటన ఎంతో కీలకమైందన్నారు. ఈ నెల 23 తేదీ నుంచి 26 తేదీ వరకు మార్కో రూబియో భారతదేశంలో పర్యటిస్తారు. కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ సందర్శిస్తారు. ఈ నెల 26 తేదీన క్వాడ్ సమావేశం నిర్వహిస్తారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సదస్సుకు అధ్యక్షత వహించనున్నారు. మార్క్ రూబియోతో పాటు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి మోటెగి తోషిమిట్సు కూడా హాజరవుతారు. ఉత్పాదకత అనేది ఈనాడు కేవలం సమర్థతకు మాత్రమే పరిమితం కాకుండా ప్రతిఘటన శక్తి, ఆవిష్కరణలు, సమగ్ర వృద్ధి కూడా కలిగి ఉంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ పాలక మండలి 68వ సర్వసభ్య సమావేశం ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. సాంకేతిక సుస్థిరత, మారుతున్న ప్రపంచ పరిణామాలు, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తున్న తరుణంలో ఏపీఓ పరివర్తనాత్మక దశలో భాగస్వామ్యం వహించే అవకాశం భారత్కు తగ్గడం గర్వకారణమని గోయల్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో చేపట్టిన సంస్కరణలు ప్రస్తావిస్తూ మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాలు, పీఎం గతిశక్తి వంటి కార్యక్రమాలను ఉత్పాదక ఆధారిత మార్పులకు నిదర్శనాలుగా ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రైల్వే ఐటీ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈవేళ నుంచి రాజస్థాన్లో 2 రోజుల పర్యటన ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక కొత్త రైల్వే సౌకర్యాలను దేశానికి అంకితం చేస్తారు. రైల్వే మంత్రి ఉదయం 11 గంటలకు జోధ్పూర్ చేరుకుని అక్కడ వివిధ రైలు సేవలు ప్రారంభిస్తారు. జోధ్పూర్ రైల్వే స్టేషన్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో గతంలో కేవలం 8 కోచ్లతో నడిచిన జోధ్పూర్ ఢిల్లీ క్యాంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను 20 కోచ్లకు విస్తరించి ఆయన జెండా ఊపి ప్రారంభించనున్నారు. అంతేకాకుండా సబర్మతి జోధ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను జైసల్మేర్ పొడిగించే కార్యక్రమాన్ని కూడా వైష్ణవ్ ప్రారంభిస్తారు. కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ట్రైనీ డాక్టర్ 2024 ఆగస్టులో రాత్రి భోజన సమయం నుంచి ఆమె అంత్యక్రియల వరకు జరిగిన పరిణామాలపై దర్యాప్తు చేసేందుకు సిబిఐకి చెందిన 3 సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. 2024 ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆ యువ వైద్యురాలిపై ఆసుపత్రిలోనే అత్యాచారం, హత్య జరగడం రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వైద్య సమాజంలో తీవ్ర ఆగ్రహ వేశాలకు దారితీసింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆధారాలను ధ్వంసం చేశారని, ఉదంతాన్ని తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. నిన్న జస్టిస్ శంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోషల్తో కూడిన డివిజన్

బెంచ్ ఈ బృందానికి సిబిఐ జాయింట్ డైరెక్టర్ నాయకత్వం వహిస్తారని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు వచ్చిన 48 గంటల్లోగా ఈ బృందంలోని మిగిలిన ఇద్దరు సభ్యుల పేర్లు కూడా నియమిస్తారు. నలభై మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంసా బుర్హాన్ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. 2019లో కశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఈ దాడిలో సిఆర్పీఎఫ్ సిబ్బంది ఘోర మరణానికి గురయ్యారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు నిన్న తన కార్యాలయం నుంచి బయటికి వచ్చిన వెంటనే హంజా బుర్హాన్ను కాల్చి చంపినట్లు తెలుస్తోంది. 2026-27 పర్యాటక సీజన్ కోసం అప్గ్రేడ్ చేసిన సరికొత్త గోల్డెన్ చారియట్ లగ్జరీ రైలును ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రకటించింది. ప్రయాణికుల కోసం ఇందులో మెరుగైన ఆన్బోర్డ్ వసతులతో పాటు అనేక ఆఫర్లను కూడా ప్రవేశపెట్టింది. దక్షిణ భారతదేశంలో సంపన్న సాంప్రదాయ వారసత్వాన్ని అందమైన ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబించేలాగా పేరుగాంచిన గోల్డెన్ చారియట్ రైలు ఆధునిక సౌకర్యాలతో సరికొత్త రూపంలో తిరిగి వస్తోందని ఐఆర్సీటీసీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి నుంచి తీవ్రమైన వడగాడ్పులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వారమంతటా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈవేళ నుంచి ఈ వారాంతం వరకు వడగాడ్పులు వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ క్రికెట్లో అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ 89 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. గుజరాత్ టైటన్స్ నిర్దేశించిన 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ 13.4 ఓవర్లలో కేవలం 140 పరుగులకి కుప్పకూలింది. ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తలపడతాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రైస్టో డౌలిడెస్తో చర్చలు జరుపుతారు. భారత్ కొనుగోలు చేయదలిచినంత ఇంధనం అమ్మేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. 2019లో 40 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంజా బుర్హాన్ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 89 పరుగుల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 7:15:35 దాటింది. ఇప్పుడు వినండి, ఆరోగ్య జీవనం, నీ పెయిన్స్ ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్. డాక్టర్ నీలపట్ల సుధీర్ గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన మోకాళ్ల నొప్పులకి ఆకుపంక్చర్ వైద్య విధానంలో చికిత్స, ఈ అంశం గురించి డాక్టర్ నేలపట్ల సుధీర్ గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: ఈ మోకాళ్ల నొప్పులు అనేది ప్రస్తుత జీవన విధానంలో మనం గమనిస్తుంటాము. చిన్న వయసు వాళ్ళు కూడా, అంటే దాదాపు 20-30 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులతో డాక్టర్ దగ్గర వెళ్ళడం చూస్తుంటాము. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి గల కారణాలు ఏంటంటారండి?
1: మనకి ఇదివరకు

0: 50 పైన చిలుకున్న వాళ్ళకి కొంచెం ముక్కలు నొప్పులు అనేది మొదలయ్యేవి. మీరు అన్నట్టుగా ఇప్పుడు చాలా చిన్న ఏజ్ లో కూడా మనం మోకాళ్ళ నొప్పులు చూస్తూ ఉన్నాము. ఆస్టియోఆర్థరైటిస్ ని మోకాళ్ళ నొప్పులు కామన్ రీజన్ ఆస్టియోఆర్థరైటిస్ ని అది మనకి ఏజింగ్ ప్రాసెస్ అంటాము లేదా డిజెనరేటివ్ ప్రాసెస్ అంటాము. సో ఏజింగ్ ఆఫ్టర్ 35-40 తర్వాత మనకి స్లోగా డిజెనరేషన్ స్టార్ట్ అయ్యి 45-50 లో మనకి అరుగుదల స్టార్ట్ అయ్యి మనకి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అరుగుదల అంటే యాక్చువల్లీ క్యాలస్ ఫామ్ అయ్యి అటు ఇటు స్పేస్ తగ్గుతుంది. అరగడం కంటే కూడా స్పేస్ తగ్గి మనకి ఫస్ట్ కాట్లెజ్ బ్రష్ అవుతుంది, తర్వాత బోన్ బోన్ టచ్ అయ్యి మనకి పెయిన్ రావడం స్టార్ట్. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి 40-45 ఇయర్స్ అప్పటికి మనకి బయటపడతా వస్తుంది. అక్యుపంక్చర్ లో మనకి ఈ ముక్కలు నొప్పులు రావడానికి రీజన్ ఏంటంటే, అంటే దానికి సంబంధించిన మెరిడియన్స్ అన్ని మనం చూసుకుంటే కనుక కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ మెరిడియన్ లో నుంచి ఎనర్జీ బోన్స్ కి సప్లై చేస్తుంది, బోన్స్ అండ్ కార్టిలేజెస్ సప్లై చేస్తుంది. సో ఈ ఎనర్జీ అనేది మనకి ఆల్మోస్ట్ 70% ఆఫ్ దిస్ ఈ కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ ఎనర్జీ ఈ 5 ఎలిమెంట్స్ లో చూసుకుంటే కనుక వాటర్ ఎలిమెంట్ కి సంబంధం ఉందండి. మన బాడీలో ముఖ్యంగా 12 మెరిడియన్స్ మన బాడీ అంతా ప్రవహిస్తూ మనకి ఎనర్జీని మనకు రౌండ్ ద క్లాక్ మనకి సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది బాడీలో. ఈ 12 మెరిడియన్స్ కూడా మనకి 5 ఎలిమెంట్స్ లో ఇమిడి ఉంటాయండి. అక్యుపంక్చర్ ప్రకారం ఈ 5 ఎలిమెంట్స్ ఏంటంటే మనకి ఎర్త్ ఎలిమెంట్, వాటర్ ఎలిమెంట్, ఫైర్, మళ్ళీ తర్వాత మెటల్ ఎలిమెంట్, వుడ్ ఎలిమెంట్.
1: మీరు అన్నట్టుగా ఆక్యుపంక్చర్ వైద్య పరిభాషలో వాటర్ ఎలిమెంట్ కిడ్నీ యూరినరీ బ్లాడర్ కి సంబంధించిన మెరిడియన్ లో ఎనర్జీ తగ్గిన దాని వల్ల ఈ బోన్స్ కార్టిలేజెస్ కి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందంటారు. అయితే ఈ కన్వెన్షనల్ ప్రాక్టీసెస్ లో అంటే తైలం రుద్దుకోవడం గానీ కాపడం పెట్టుకోవడం గానీ ఇంట్లో గృహ వైద్యంగా చేస్తుంటారు. ఆ తర్వాత జనరల్ గా మనం గమనిస్తుంటాము నొప్పి ఎక్కువైందనగానే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ కోసము ఒక మెడికల్ షాప్కి వెళ్లి ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకోవడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు ఉపశమనం కలుగుతుందంటారు?
0: అక్యుపంక్చర్ ప్రకారం అయితే ఇప్పుడు మనకి ఎటియాలజీ కంప్లీట్ గా డిఫరెంట్ అండి. ఇది ఏజింగ్ ప్రాసెస్, ఇది ఏజింగ్ ప్రాసెస్ డిజెనరేటివ్ ప్రాసెస్ అంటాము. మళ్ళీ తర్వాత ఏవైనా ఇంజురీస్ జరిగితే, మళ్ళీ తర్వాత పాస్చరల్ ప్రాబ్లమ్స్, పూర్తిగా మనం ఎక్కువసేపు నిలబడి వర్క్ చేసేది లేదా మెట్లు ఎక్కి దిగేది ఎక్కువ ఉంటే, మోకాళ్ళ మీద కూర్చొని వర్క్ చేసేది ఎక్కువ ఉంటే, లేదా స్పోర్ట్స్ లో ఉండి మనం రెగ్యులర్ గా స్ట్రెయిన్ పడతా ఉంటే కనుక, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ నీ జాయింట్స్ కి ఎక్కువ ఉంటే, వేర్ అండ్ టెర్ ఎక్కువ మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. లేదా ఇంజురీస్ వల్ల మనకి ఇది కాంప్లెక్స్ జాయింట్, ఇది యాక్చువల్లీ మనకి అంటే హ్యాంగింగ్ జాయింట్, ఇది వెయిట్ బేరింగ్ జాయింట్ అయినా కానీ ఇది కంప్లీట్ గా హ్యాంగింగ్ జాయింట్. ఇది బోన్స్ కి మధ్యలో మనకి లిగమెంట్స్ అటాచ్ చేస్తూ ఉంటాయి, లిగమెంట్స్ టెండన్స్ మధ్యలో ఉన్న జాయింట్స్ ఇవి, పైన ఒక బోన్ కింద రెండు బోన్స్ కి అటాచ్మెంట్ ఇది. సో వీటిలో ఎక్కడ ఇంజురీ జరిగినా మనకి అక్కడ డిజెనరేషన్ అవకాశం ఉంటుంది. ఇవన్నీ కాకుండా యాక్చువల్లీ అక్యుపంక్చర్ ప్రకారం 5 ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ అయినా, మెరిడియన్స్ ఇన్వాల్వ్ అయినా, మేము ముఖ్యంగా అన్ని అంటే నేచర్ లో ఉండే ఎక్స్టర్నల్ గా కోల్డ్ గానీ, డాంప్నెస్ గానీ, హీట్ గానీ ఎక్కువ మనకి ఎక్స్పోజ్ అవుతా ఉంటే అక్కడ జాయింట్స్ లో మెరిడియన్స్ లో ఎనర్జీ బ్లాక్స్ వచ్చి మనకి ఎనర్జీ ప్రవాహం సరిగ్గా లేక మనకి డిజెనరేషన్ అయ్యే అవకాశం. సో ఆ విధంగా చూసుకుంటే కనుక మనకి రీజన్ తెలుస్తుంది మనకి ఇక్కడ అక్యుపంక్చర్ లో వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది మనం తెలుసుకుంటాం కనుక, మీరు చెప్పినట్టుగా పైనుంచి మనం ఆయిల్స్ పెట్టినాం, హీట్ పెట్టినా కానీ కోల్డ్ ఫ్యాక్టర్ తో అక్యుములేట్ అయి ఉంటే కనుక మనం హీట్ పెడితే కనుక తప్పకుండా రిలీఫ్ వస్తుంది, మెరిడియన్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ ఎనర్జీ పునరావృతం అవుతుంది. అట్లాగే కొన్ని ఆయిల్స్ కి హర్బ్స్ లో వల్ల అక్కడక్కడ చుట్టుపక్కల ఉన్న ఎడిమా తగ్గుతుంది, అంటే వాపు తగ్గుతుంది, అక్యుములేటెడ్ ఫ్లూయిడ్ తగ్గుతుంది, ఫ్లూయిడ్ తగ్గి మనకి అక్కడ జాయింట్ స్పేస్ మళ్ళీ క్రియేట్ అవుతుంది, మళ్ళీ మెరిడియన్స్ ఓపెన్ అవుతాయి. ఆ విధంగా తాత్కాలికంగా తప్పకుండా మనకి ఈ మనం చేసే ప్రయత్నంలో ఇంప్రూవ్మెంట్ ఉండనే ఉంటుంది. కంటిన్యూగా ప్రాసెస్ అవుతా ఉంటే అవి హెల్ప్ చేయవు, ఉపశమనం ఇస్తాయి కానీ మనం క్యూర్ కావు. ఇంకా అది రిపీటెడ్ గా అక్యుములేట్ అవుతా ఉంటే ప్రాబ్లం పెరుగుతూ ఉంటుంది కనుక అంత ఎక్కువ రిలీఫ్ రాదు. మీరు ఇంకో విషయం అన్నారు మెడిసిన్స్ గురించి, అంటే నాన్ స్టీరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ చాలా అవైలబుల్ ఉంటాయి మన కౌంటర్ లో. మనకి పెయిన్ కిల్లర్ అనగానే ఇస్తారు, పెయిన్ కిల్లర్ తీసుకుని ఆ పెయిన్ కిల్లర్ కి అలవాటు పడడం అనేది చాలా తప్పండి. ఆ టాబ్లెట్ వేసుకుని మనం తాత్కాలిక నివారణ వచ్చింది కనుక మనకి ఇంకా అలవాటు అయిపోతా ఉంటది. మనకి డైలీ డైలీ మనం టాబ్లెట్ వేసుకుని మన దినచర్య మొదలు పెడతాం మనం. అట్లా కాకుండా ఆ టాబ్లెట్స్ కి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మనకి అలోపతిలో వాడే మన ఎనీ పెయిన్ కిల్లర్ అంటే కెమికల్ మనం లోపలికి పంపిస్తా ఉన్నాం కనుక, ఎస్పెషల్లీ ఈ పెయిన్ కిల్లర్స్ మనం జ్యుడిషియస్ గా వాడకపోతే కనుక మనకి చాలా నష్టాలు వచ్చే అవకాశం ఉందండి. ముఖ్యంగా స్టమక్ అల్సర్స్ వచ్చి, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి, మళ్ళీ తర్వాత అన్ని ఎనీ మెడిసిన్ ఇట్ విల్ బి మెటబలైజ్డ్ ఇన్ లివర్ అండ్ ఫిల్టర్డ్ ఇన్ కిడ్నీ. సో కిడ్నీలో ఫిల్టర్ అవుతుంది కనుక కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అట్లాగే మెటబాలిజం అంతా లివర్ లో అవుతుంది కనుక లివర్ విల్ బి ఎట్ స్టేజ్, అంటే కొంచెం కంటిన్యూగా క్రానిక్ గా తీసుకుంటా ఉంటే టాబ్లెట్స్

0: డెఫినెట్ గా డ్యామేజ్ జరుగుతూ వస్తుంది. డాక్టర్ పర్యవేక్షణలో మందులు తీసుకోవడం వేరు, మనం ఇష్టానుసారం తీసుకోవడం వేరు అండి. కౌంటర్ లో మనకి మెడిసిన్స్ దొరికినా మనకు చాలా హాని చేస్తాయి. మనకు ఆ మెడిసిన్స్ మనం అట్లా తీసుకోవడం, ఎస్పెషల్లీ మోకాళ్ళ నొప్పులకైనా, ఇన్ఫాక్ట్ ఎనీ పెయిన్, ఎక్కడ మెడ నొప్పి ఉన్నా, నడుము నొప్పి ఉన్నా, ఎక్కడ పెయిన్ ఉన్నా కానీ మనం టాబ్లెట్స్ అలవాటు అయితే ఇంకా రొటీన్ గా మనం అదే టాబ్లెట్ వేసుకుని మనం ఆ రోజు ఆ పూటకి నొప్పి తగ్గించుకుని మనం మన పనులు చేసుకుంటూ ఉంటాం. అది లోపల చేసే హార్మ్ చాలా ఉంటుంది. జనరల్లీ డాక్టర్స్ చాలా జ్యుడిషియస్ గా రాస్తారు మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, వాళ్ళు బలానికి మళ్ళీ తర్వాత కాట్లే సపోర్ట్ చేసే మెడిసిన్స్ అట్లాంటివి అన్ని ఇచ్చి మినిమం పెయిన్ కిల్లర్ ఇచ్చి మనకి మన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే అవకాశం వాళ్ళు కల్పిస్తూ ఉంటారు. కనుక మనం వాళ్ళ డాక్టర్స్ పర్యవేక్షణలో మనం ట్రీట్మెంట్ తీసుకోవడం అంటే మెడిసిన్స్ వాడడం మంచిది.
1: డాక్టర్ సుధీర్ గారు, ఈ ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో సూదులతో చికిత్స చేస్తారు కదండి, ఈ మోకాళ్ళ నొప్పులకి అది మీరు అన్నట్టు ఆస్టియోఆర్థ్రైటిస్ కావచ్చు, డీజెనరేటివ్ చేంజ్ కావచ్చు, రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ కావచ్చు, ఏ రకమైన విధానంలో దీన్ని ట్రీట్మెంట్ చేస్తారు? అది చాలా బాధాకరమైనదా?
0: ఆక్యుపంక్చర్ లో చాలా సన్నటి నీడిల్స్ వాడతామండి మేము. అలోపతి లో ఇంజక్షన్ తీసుకునేది మనకి 24 నంబర్ అంటాం, అది ఆ థిక్నెస్ ని, గోజ్ ని. అట్లాగే మనకి అలా ఆక్యుపంక్చర్ లో మనం వాడేది 32 గోజ్, అంత సన్న నీడిల్స్ ఉంటాయి. నీడిల్స్ ఇన్సర్ట్ చేస్తాం, అట్ ద సేమ్ టైం మనకి నీడిల్స్ మనం పెట్టినప్పుడు కంటే కూడా మనం ఇంజక్షన్ తీసుకుంటున్నాం అనుకోండి, మన బాడీలోకి నీడిల్ పోయిన తర్వాత కూడా మనకు అంత పెయిన్ తెలియకపోవచ్చు. మెడిసిన్ దిగుతున్నప్పుడు మనకు పెయిన్ తెలుస్తుంది, మనం చేతిలో తీసుకున్న మెడిసిన్ దిగుతున్నప్పుడే పెయిన్ ఉంటుంది. దానికంటే చాలా సన్నటి నీడిల్స్, 24 నుంచి కంపేర్ చేస్తే ఇది 32 గోస్ నీడిల్స్ వాడతాం మనం అక్యుపంక్చర్ లో. అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ ఏ మెడిసిన్ ఇంజెక్ట్ చేయట్లేదు, నీడిల్స్ పెట్టి మనం హ్యాండ్ తో మిషన్ తో స్టిమ్యులేట్ చేస్తా ఉన్నాం కానీ ఏ మెడిసిన్స్ వాడడం. అండ్ ద టెక్నిక్ విత్ అంటే ఆ టెక్నిక్ ఏదైతే ఉందో మనకి నీడిల్ ఇన్సర్ట్ చేసి ఆ టెక్నిక్ మనం నేర్చుకుంటే కనుక పేషెంట్స్ కి అసలు పెయిన్ తెలియదు. 10-15 నీడిల్స్ పెట్టే లోపల ఎక్కడో ఒక దగ్గర చిన్న చురుకు అనిపించవచ్చు, కానీ అదర్వైజ్ చాలా మటుకు నీడిల్స్ బాడీలోకి దిగింది కూడా తెలియదు. కరెక్ట్ గా మనం నీడిల్స్ మనం వాడితే కనుక అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ మనం అనుకున్నట్టుగా పబ్లిక్ అపోహ ఉండొచ్చు, నీడిల్స్ పెడతారు కదా నొప్పి అవుతుంది కదా, అట్లాంటిది ఏమి ఉండదు. అంటే మనం అంటే దానికి రీజన్ ఇది, మెయిన్ గా మనం వాడేది చాలా సన్న నీడిల్స్, దాని తర్వాత ద టెక్నిక్ విత్ విచ్ వి ఇన్సర్ట్ ద నీడిల్, అండ్ థర్డ్లీ we are not injecting any inside, ante any drug inside, dani valla manaku noppi raadu.
1: ila manam needles petti treatment chesetappudu shariranlo ye rakamaina maarpulu jarigi adi vaidyanlo upakaristundantaru.
0: munduga meer adiginattuga acupuncture lo mookalla noppuku sambandhinchi ఆస్టియోఆర్థ్రైటిస్ ఏమైనాయండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏమైనాయండి, గౌటి ఆర్థరైటిస్ ఏమైనాయండి అండి, ఏదైనా కానీ అంటే మనం ఫస్ట్ డయాగ్నోస్ చేసిన తర్వాత దాన్ని ప్రాపర్ గా ట్రీట్ చేసుకోవడానికి ఏ డిసీజ్ అయినా కానీ మనకి అక్యుపంక్చర్ లో మనకి తప్పకుండా మనం అక్యుపంక్చర్ ఉపయోగపడుతుంది. అక్యుపంక్చర్ లో మనం నీడిల్స్ ఇన్సర్ట్ చేసినప్పుడు దేర్ ఆర్ సో మెనీ, అంటే మనకి చాలా చాలా తరో రీసెర్చ్ జరుగుతూ ఉంది దీని మీద. రీసెర్చ్ ప్రకారం మనకి నేచురల్ ఓపియాడ్స్ అంటే ఎండోర్ఫిన్స్ మనకి రిలీజ్ అవుతాయి అని చెప్పేసి 17 స్టడీస్ ఇప్పటి వరకు మనకి రివీల్ చేసినాయి. అట్లాగే మనకి బ్లడ్ ఫ్లో ఎనర్జీ పునరావృతం చేస్తుంది కనుక ఎనర్జీతో పాటు బ్లడ్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఆ పర్టికులర్ ఏరియాలో కనుక మనకి. ఎప్పుడైతే మనకి ఎనర్జీ బ్లడ్ ఎనర్జీ మనకి ఇంప్రూవ్ అవుతుందో మనకి అక్కడ నుంచి ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది. సో ఇవన్నీ కంటే యాక్చువల్ గా మనం జరిగేది ఏంటంటే మన బాడీలో ఉన్న మెరిడియన్స్ ఏవైతే మెరిడియన్స్ అనే ఎనర్జీని మనం ముందుకు వెళ్తా ఉంటది, ఎనర్జీ లైన్స్ ని మనం మెరిడియన్స్ అంటాం, ఛానల్స్ అంటాం. ఈ ఎనర్జీ ఒక పైప్ లాంటిదాన్ని అంటే ఒక మనకి ఆర్టీరియల్ సిస్టమ్ ఎట్లా ఉందో, వీనస్ సిస్టమ్ ఎట్లా ఉందో, నర్వ్ సిస్టమ్ ఎట్లా ఉందో, ఎనర్జీ మెరిడియన్ సిస్టమ్ మన బాడీలో ఉంది. ఆ ఎనర్జీ మెరిడియన్ సిస్టమ్ లో ఛానల్స్ ద్వారా మనకి ఎనర్జీ ప్రవహిస్తూ ఉంటది. ఎనర్జీ నార్మల్ గా ప్రవహించినంత వరకు మనకి ఎటువంటి డిసీజ్ రాదు. ఎనర్జీ ప్రవాహంలో ఆటంకం ఏర్పడితే మనకి అక్కడ ఆటంకం ఏర్పడి ఆ పర్టికులర్ పార్ట్ కి మనకి ఎనర్జీ సరిగా అందకపోతే కనుక మనకి స్లోగా డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. సో వీటికి రీజన్స్ ఏంటి, ఎనర్జీ మనకి అక్కడ ఆటంకం ఏర్పడడానికి, ఆఫ్ కోర్స్ ఇంజురీ అయితే కూడా మనకి మెరిడియన్స్ బ్లాక్ అవ్వచ్చు, మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తే కూడా బ్లాక్ అవ్వచ్చు, వేర్ అండ్ టేర్ లో బ్లాక్ అవ్వచ్చు, వీటన్నిటికి కూడా రీజన్స్ ఏమన్నా కానీ మనం అక్కడ ఎనర్జీ మనకి బ్లాక్ అయ్యి మనకి ఎనర్జీ సరిగ్గా ఆడక మనకి అక్కడ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతాం. సో అక్యుపంక్చర్ లో మనం ఫస్ట్ గా మొదటగా చేసేది అదే. మనకి దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాయింట్స్, మనకి ఎనర్జీ మనకి అక్కడ లోకల్ గా ప్రవహించే ఎనర్జీ మెరిడియన్స్ లో నుంచి మనం బ్లాక్స్ ఓపెన్ చేయడానికి మనం లోకల్ పాయింట్స్ తీసుకుంటాం. అట్లాగే పెయిన్ ఎక్కడ పర్టికులర్ పేషెంట్స్ ఆషి పాయింట్స్ అంటాం, అక్కడ ఆషి పాయింట్స్ తీసుకుంటే లోకల్ గా మనం ఎనర్జీని పునరావృతం చేయడానికి ప్రయత్నం చేస్తాం బ్లాక్స్ క్లియర్ చేసి. అట్లాగే ఆ ఏరియాకి సంబంధించి మళ్ళీ తర్వాత ఆ టిష్యూకి సంబంధించి మనకి డిజిటల్ పాయింట్స్ అంటాం, ఇన్ఫ్లుయెన్షియల్ పాయింట్స్ అంటాం, ఇట్లాంటివి మన బాడీలో ఉన్నాయి. వాటి సహాయంతో మనం అక్కడ బోన్ అండ్ కార్టిలేజ్ ఇన్వాల్వ్ అయింది కనుక మనకి బోన్స్ అండ్ కార్టిలేజ్ ఇన్ఫ్లుయెన్షియల్ పాయింట్ UB11 పాయింట్. సో ఆ పాయింట్ తీసుకుని మనం అట్లాగే దాని పేరెంట్ హౌస్ కిడ్నీ మెరిడియన్ నుంచి మనకి ఎనర్జీ బోన్స్ కి సప్లై చేస్తుంది కనుక UB20 3 కానీ K3

0: పాయింట్ కానీ మనం అట్లాంటి పాయింట్స్ తీసుకొని బోన్ అండ్ కాటిలేజెస్ కి ఎనర్జీని మనం పునరావృతం చేస్తాం, మెషిన్ చేస్తాం. అట్లాగే మజిల్ అండ్ టెండాన్స్, మజిల్స్ మనకి అక్కడ చుట్టుపక్కల మజిల్స్ టెండాన్స్ అన్ని ఇన్వాల్వ్ అవుతాయి కనుక అక్కడ వాటిలో స్టిఫ్నెస్ డెవలప్ అవుతుంది. సో అవన్నీ మనకి పోవాలనుకుంటే కనుక మజిల్ అండ్ టెండాన్ కి ఇన్ఫ్లుయెన్షియల్ పాయింట్ GB34 పాయింట్, అట్లాంటి పాయింట్స్ మనకి వాటి సహాయంతో మనం మజిల్స్ కి కాటిలేజెస్ కి ఎనర్జీ మనం గషిన్ చేస్తాం. అట్లాగే దాని చుట్టుపక్కల ఉన్న ఎడిమా కానీ మనకి స్పెసిఫిక్ పాయింట్స్ ఉన్నాయి. బాగా స్వెల్లింగ్ వచ్చింది అనుకోండి, SP9 అనేది బెస్ట్ యాంటీ ఎడిమా పాయింట్ బాడీలో. సో అట్లాంటి వాటితోటి మనం ఇన్ఫెక్షన్ ఉంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేసే పాయింట్స్ ఉన్నాయి, తర్వాత మనకి స్ట్రెస్ తగ్గించుకునే పాయింట్స్ ఉన్నాయి. వీటన్నిటి సహాయంతో మనం ఎనర్జీ మనకి అక్కడ బాడీలో ఏం జరుగుతుందో దాన్ని మనం క్లియర్ చేస్తూ మనం పాయింట్స్ తీసుకొని మనం పూర్తిగా క్లియర్ చేయొచ్చండి.
1: ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో మీరు అన్నట్టు పర్మనెంట్ గా రిజల్ట్, లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ ఉంటుందంటారు, ఎంతకాలం ఈ చికిత్స తీసుకోవాల్సి ఉంటుందంటారు?
0: మనకు రిలీఫ్ మనకి 1 వీక్ లో కూడా రావచ్చు, 10 డేస్ లో రావచ్చు. కోర్స్ ఆఫ్ 20 సిట్టింగ్స్ ఒక కోర్స్ అంటాం మేము. జనరలీ 20 సిట్టింగ్స్ లో చాలా చక్కటి రిజల్ట్ వస్తుంది, పెయిన్ మనకి తగ్గిపోతుంది. పెయిన్ తగ్గడానికి మనకి అనల్జెసిక్ పాయింట్స్ చాలా ఉన్నాయి బాడీలో. యాక్చువల్లీ ఆక్యుపంక్చర్ ఫేమస్ అయింది అంటే పెయిన్ రిలీవింగ్ ఎఫెక్ట్ తోటి. నా ఉద్దేశం ప్రకారం యాజ్ ఎ మై అలోపతి డాక్టర్ నేను పెయిన్ ఈజ్ ఎ బూన్ అంటాను. పెయిన్ మనం సప్రెస్ చేస్తే డిసీజ్ అట్లాగే ఉండిపోతుంది. నేను ముఖాళ్ళ నొప్పులు ఎంత పెయిన్ తోటి వచ్చినా, అట్లా ఫర్ దట్ మ్యాటర్ సియాటిక్ అయినా ఏదైనా పెయిన్తో వచ్చిన పేషెంట్ కూడా నేను పెయిన్ కిల్లింగ్ పాయింట్స్ ఇవ్వను. డిసీజ్ ఉండి పెయిన్ ఎక్స్ప్రెస్ చేస్తుంది బాడీ. సో మనం ఎక్స్ప్రెషన్ని మనం ఆపేస్తే డిసీజ్ అట్లాగే ఉండిపోతుంది. డిసీజ్ తగ్గి మనకి పెయిన్ తగ్గాలి. ఇక్కడ మనకి డిజెనరేటివ్ ప్రాసెస్ స్టాప్ అయ్యి మనకి రీజనరేషన్ కూడా స్కోప్ ఉంది ఆక్యుపంక్చర్లో. మనం డిజెనరేటివ్ ప్రాసెస్ ఎందువల్ల అవుతుందో దాన్ని మనం కంట్రోల్ చేస్తూ ఉన్నాము. రీజనరేషన్కి ఎందుకు స్కోప్ ఉందంటే మనం సైనోవల్ మెంబ్రెయిన్ మళ్ళీ మనం స్టిమ్యులేట్ చేస్తాం కనుక ఉన్న స్పేస్లో ఫ్లూయిడ్ ఫామ్ అవుతుంది, అప్పుడు మనకు రాపిడి తగ్గుతుంది, తగ్గినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇంప్రూవ్మెంట్ ఉంది. దీంట్లో మనం ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం లేదు. మనకి ఇప్పుడు ఇమీడియట్గా సర్జరీ చేసేంత మనకు ఆస్టియోఆర్థరైటిస్ ఉంది, సివియర్ ఆర్థరైటిస్ 4th stage ఉంది. ఆక్యుపంక్చర్లోకి వస్తే కనుక 3 to 4 months పడుతుంది. మంత్లీ 20 సిట్టింగ్స్ ఇస్తాం మేము. అట్లా ఒక 3 to 4 months మనం చాలా ఇయర్స్ వరకు రిలీఫ్ ఇవ్వచ్చు. నార్మల్గా నడవడానికి అయితే ఎటువంటి ఇబ్బంది జరగదు. మళ్ళీ తర్వాత మెట్లెక్కి దిగడానికి ఏమి ఇబ్బంది జరగదు. కింద కూర్చొని లేవడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే స్పేస్ మరీ తగ్గుతుంది కనుక, తగ్గి ఉంటే కనుక. అదే ఇంకొంచెం ముందు స్టేజెస్లో వస్తే కనుక ఆ ఇబ్బంది కూడా లేదు. కింద కూర్చొని చక్కగా పూజలు చేసుకోవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. మనం లైఫ్ టైంకి సర్జరీ అవాయిడ్ చేసే అవకాశం ఉందండి.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు సుధీర్ గారు. నమస్కారం.

0: ఇంతవరకు ఆరోగ్య జీవనం, నీ పెయిన్స్, ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్. ఎంసెంపై డాక్టర్ నీలపట్ల సుధీర్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా

0: ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మ్యూటిన్ చూశారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జేశ్వరి రమేష్. యా స్టూడియో క్లాక్ల సమయం 7:32 దాటి అలా ముందుకు వెళుతూ ఉంది. అంటే శ్రోతల మనోరంజని జనరంజని మీకోసం సిద్ధంగా ఉంటుంది.

మనసుకు నచ్చిన మది మెచ్చిన పాటల కార్యక్రమం జనరంజన్లో మీకు నచ్చిన పాటల కోసం మాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించవలసిన నెంబర్ ఏంటో తెలుసా? యస్, 0402324 0852 నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు వినాలనుకుంటున్న పాట, సినిమా పేరు, మీ డీటెయిల్స్, మెసేజ్ ఒక సీక్వెన్స్లో పంపించండి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పొద్దున్న ఎప్పుడు 5 గంటలకు 6 గంటలకు పంపించామో ఇప్పుడు మీరు మా మెసేజ్ చదవండి అంటే ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం వల్ల అవి కనబడవు, కాబట్టి మళ్ళీ 8 గంటల 7 గంటల 30 నిమిషాల నుంచి వచ్చిన మాత్రమే ఇక్కడ రిజిస్టర్ అవుతాయి, కాబట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పంపించండి. ఓకే రైట్, మరి లేట్ చేయకుండా మరి ఫస్ట్ వన్ ఫుల్ సాంగ్ మీకోసం సిద్ధంగా ఉంది. గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ మెసేజ్ పంపించారు ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీ నుండి మోటే నరసింగరావు, నా సంహిత, వర్షిణి, దీక్షిత, వర్ధిని, అలాగే జయశ్రీనగర్ లక్ష్మీ నిలయం నుండి రామయ్య, రాజ్యలక్ష్మి, శ్రీయాన్, నిర్వాన్, ప్రజ్ఞాన్ కుటుంబ సభ్యులు, శుభోదయం జనరంజని అంటూ మెసేజ్ పంపించారు, రవికుమార్, వడ్లమాని, అల్మాజ్ కూడా. మరి వీళ్ళందరూ అడుగుతున్నటువంటి పాట మహర్షి సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గారు పాడినటువంటి పాట, నాయని కృష్ణమూర్తి సాహిత్యాన్ని అందించారు, ఇళయరాజా సంగీతంలో వచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి పాట మీకోసం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. వినోదంతో పాటు విజ్ఞానం, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ అనేది మరి వివిధ భారతి అందిస్తూ ఉంటుంది. మంచి పాటలు వింటున్నారు, మంచి మాట కూడా తెలుసుకుంటే. ముఖ్యంగా మన పెద్దోళ్ళు ఎప్పుడో ఒక బ్రహ్మాండమైన మాట చెప్పారు, ఏంటంటే, ఒరే బాబు, మనం బతకాలంటే ముందు పక్కనోడిని ప్రశాంతంగా బతకనివ్వాలి రా అని. ఇక్కడ పక్కనోడు అని అంటే మీ పక్కింటి అంకుల్ గురించో, మీ ఆఫీసు కొలీగ్ గురించో కాదండి, మన చుట్టూ ఉన్న చెట్లు, పొట్టలు, పక్షులు, జంతువుల గురించి. అవును బాస్, ఇవన్నీ ప్రశాంతంగా బతికితేనే మనం బతుకుతాం. అది ఎలా అంటే, దీని వెనుక చాలా పెద్ద స్టోరీనే ఉందిరేండి. మరి ఈ కనెక్షన్ని జీవ వైవిధ్యం లేదా బయోడైవర్సిటీ అంటారు. ఈరోజు మే 22 ప్రపంచమంతా అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ జరుపుకుంటుంది కదా. అసలు దోమలకి, పక్షులకి, మనకి ఉన్న ఆ సీక్రెట్ కనెక్షన్ ఏంటి? మనం వాడే ప్లాస్టిక్ కవర్కి, సముద్రంలో ఉండే చేపకి ఉన్న లింక్ ఏంటి? ఏది కొనకుండా కదలకుండా మన సోఫాలో మనం కూర్చొని ఈ బయోడైవర్సిటీని ఎలా కాపాడొచ్చు? ఇలాంటి కొన్ని క్రేజీ అండ్ ఫన్నీ ఫ్యాక్ట్స్ కూడా మీతోటి పంచుకుంటాను. మరి ఈ పాట తర్వాత మీరు మాత్రం సిద్ధంగా ఉండండి. ఏమేమి విషయాలు, మంచి మంచి మాటలు, పాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మరి లేట్ చేయకుండా ఇప్పుడు మీకోసం మరో పాట, మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట ప్రియాంక కాలనీ నుండి స్వరాగిణి, రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, శ్రీవేద, ఇమ్మడి నాగరాజు కుటుంబ సభ్యులు, అలాగే నిజామాబాద్ జిల్లా నుంచి శ్రీరామ హనుమానులు, అలాగే సాయినగర్ వనస్థలిపురం హైదరాబాద్

హైదరాబాద్ నుండి దొనాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి, కృప వీళ్ళందరూ అడుగుతున్నటువంటి పాట రాజకోట రహస్యం సినిమా నుంచి, ఘంటసాల పిసుశీల గారు పాడినటువంటి పాట, శ్రీనారాయణరెడ్డి సాహిత్యం, విజయ్ కృష్ణమూర్తి సంగీతాన్ని అందించారు. మరి ఆ పాట లేట్ చేయకుండా మీకోసం వినిపిస్తాను, స్టే ట్యూన్డ్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
3: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है.
2: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరంగిణి. ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. బతుకుదాం, బతకనిద్దాం, చుట్టూ ఉన్నవి బతికితేనే మనకు బతుకు కదా.

జీవవైవిధ్యం గురించి మనం సింపుల్గా చెప్పాలంటే, చెట్లు గాలిని ఇస్తాయి, కీటకాలు పూలల్లో మకరందాన్ని మోస్తాయి, పక్షులు విత్తనాలు చల్లుతాయి కదా. మరి ఈ చైన్ మొత్తం కరెక్ట్గా పనిచేస్తేనే మన ప్లేట్లోకి మనం తినే ఫుడ్ వస్తుంది. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా మనకే ఇబ్బంది. ఇదంతా డిస్టర్బ్ కాకుండా బ్యాలెన్స్డ్గా ఉండాలని గుర్తు చేసేదే ఈరోజు మనం జరుపుకోబోయే అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం. మనం పర్యావరణాన్ని కాపాడడానికి పెద్ద పెద్ద సాహసాలు చేయక్కర్లేదు. మన బాల్కనీలో ఒక చిన్న మొక్క నాటినా, ప్లాస్టిక్ కవర్ వాడకం ఆపేసినా, ట్యాప్ కట్టేసి నీళ్లు సేవ్ చేసినా, నిజంగా మనం సూపర్ హీరోలమే కదా. మరి ఈ 2026 థీమ్ కూడా అదే, యాక్టింగ్ లోకల్లీ ఫర్ గ్లోబల్ ఇంపాక్ట్. ప్రపంచ స్థాయి మార్పు కోసం మన ఇంట్లోనే చిన్న యాక్షన్ మొదలు పెట్టాం. మరి ఈ బయోడైవర్సిటీ డే రోజు మీ ప్లాన్ ఏంటి, ఏం చేస్తే ఎలా చేస్తే బాగుంటుందో కూడా ఒకసారి ఆలోచించండి. దానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొనండి. ఓకే, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మనమున్నం జనరంజని కార్యక్రమంలో తర్వాత పాట మిసమిసలాడే చిన్నదానా ముసిముసి నవ్వుల నిరజానంటూ అద్భుతమైనటువంటి పాటను కోరారు పూలరంగడు సినిమా నుంచి. ఎద్దు మైలారం నుండి దేవనూరి వీరయ్య యాదమ్మ, అలాగే గుడ్ మార్నింగ్ వివిధ భారతి మా కోసం మంచి పాట అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. అలాగే శ్రావణి ఫ్రమ్ దిల్షుఖ్ నగర్ నుంచి మెసేజ్ పంపించారు. అలాగే రాజ్కుమార్ కీర్తి, రాజ్కుమార్ నిజామాబాద్ నుంచి మెసేజ్ పంపించారు. మరి వీళ్ళందరూ అడిగినటువంటి పాట పూలరంగడు సినిమా నుంచి ఘంటసాల పి సుశీల పాడినటువంటి పాట. డాక్టర్ సి నారాయణ రెడ్డి, ఎస్ రాజేశ్వరరావు గారు సంగీతాన్ని అందించారు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 7:54:05 దాటేలా వెళ్ళిపోతుంది. మనం జనరంజని కార్యక్రమంలో శ్రోతలు కోరిన పాటలు వింటూ ఉన్నాం. కుప్పలు తెప్పలుగా మెసేజ్లు వచ్చేస్తూ ఉన్నాయి. సమయం అయిపోతుంది. మరి లేట్ చేయకుండా మరో అందమైన పాట మీకోసం నేను ప్లే చేస్తాను. జన్మ జన్మల బంధం నుంచి నీవే నీవే నీవే పాట వినిపించండి అంటూ కీసర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి కుటుంబ సభ్యులు, అలాగే గోగికార్ ఫ్యామిలీ, ప్రేమ్ కుమార్, శ్రీలత, భవ్యశ్రీ, లక్కీ, వరుణ్, రాహుల్ కుటుంబ సభ్యులు, దుర్గానగర్, జయగూడ, హైదరాబాద్ నుంచి, అలాగే భూదాన్, పోచంపల్లి, గాంధీనగర్, పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, అలాగే కృష్ణవేణి, నాదర్ గురించి మెసేజ్ పంపించారు. మరి వీళ్ళందరూ అడిగినటువంటి పాట మీకోసం వచ్చేస్తుంది. జన్మ జన్మల బంధం సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి ఈ పాటకి అప్పలాచార్య సాహిత్యాన్ని అందించారు. కేవీ మహాదేవన్ సంగీతాన్ని అందించినటువంటి ఆ అద్భుతమైన పాట మీకోసం.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. వినోదాన్ని పంచడంలో ఎప్పుడు ముందే ఉంటుంది వివిధ భారతి. సో మరి జనరంజని కార్యక్రమంలో మీకు నచ్చిన మీరు ఇచ్చిన పాటలన్నీ కూడా వింటూ ఉన్నారు. సమయాభావం వల్ల కొంతమంది మాత్రమే వినిపించడానికి అవకాశం ఉంది, కాబట్టి డోంట్ వరీ, ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు 7:30 to 8 వరకు ఉంటుంది. అలాగే మీరు ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ 10 to 11 కూడా ఉంటుంది, కాబట్టి అప్పుడు కూడా ట్రై చేయండి. ఇక స్టూడియో క్లాక్ల సమయం 8 గంటలకు కావస్తుంది. సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తర తరాల తరగని ఆనందం మలరించి సంపూర్ణ వినోదం. యస్ స్టూడియో క్లాక్ల సమయం 8:17 అయింది. ఏ మరి ఈ సమయంలో జనహృదయరంజని జనరంజన్లో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ కీర్తాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. లేట్ చేయకుండా మీకు వినిపిస్తాను. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు శుభోదయం. ఈ ఉదయం హాయిగైన పాటతో మెరిసిపోవాలి, ఉత్సాహంతో ఉరకలయ్యాలి. ఇష్టమైన పాటలు, తీయని మాటలు కలిసిన సందడి, ఇది మన జనరంజని. హలో, గుడ్ మార్నింగ్ అండి. జనరంజనికి స్వాగతం మీకు.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా.
0: నాగనాథ్ గుప్తా గారు నమస్తే సార్, ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్. సార్ ఈ రోజు 8 వసంతాలు, 10 మలనిలా.
0: మీకోసం 8 వసంతాలు సినిమాలో ఈ వండర్ఫుల్ మెలోడీ పాట మీకోసం.

0: హలో నమస్కారం అండి, జనరంజన్ కార్యక్రమానికి స్వాగతం. మీకు
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: అట్లా సతీష్ని సార్, రాంపురం గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
0: సతీష్ గారు, ఇవాళ జనరంజన్ లో ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: పరదేశీ సినిమాలో నల్ల జగతి సిగలో జాబిలమ్మకు వందనం అనే పాట సార్.
0: ఓకే కట్ల సతీష్ గారు, మీకోసం మీరు అడిగిన పాట వచ్చేస్తోంది, వినండి.

0: హలో, నమస్కారం అండి. జనరంజన్ కార్యక్రమానికి స్వాగతం.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్.
0: జైనుద్దీన్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాం సార్. మీరు బాగున్నారా సార్?
0: నేను కూడా బాగున్నానండి. జనరంజన్ లో ఇవాళ ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: సార్, ఈ రోజు వెంకటేష్ నటించిన ప్రేమించుకుందాం రా అలా చూడు ప్రేమలోకం.
0: ఓకే, మీరు అడిగిన పాట మీకోసం.

0: హలో, నమస్కారం అండి. జనరంజన్ కార్యక్రమానికి స్వాగతం మీకు.
1: నమస్తే అండి, గుడ్ మార్నింగ్ మీకు కూడా.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఎడమ జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు అండి.
0: అప్పలరాజు గారు ఎలా ఉన్నారు?
1: నేను చాలా బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు?
0: నేను చాలా బాగున్నానండి. మరి ఇవాళ జనరంజన్ లో ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఈ రోజు స్టేషన్ మాస్టర్ సినిమా అండి. అరుగులు తీసే వయసుంటే, ఒరక చేసే మనసుంటే, బ్రతుకే ఒక రైలు బండి.
0: మీరు అడిగిన పాట మీకోసం వచ్చేస్తుంది, వినండి.

0: హలో అండి, నమస్కారం అండి. జనరంజన్ కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్తే అండి.
0: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా?
1: నా పేరు అనిత, భూదాన్ పోచంపేర్ల నుండి సార్.
0: అనిత గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను సార్, మీరు బాగున్నారా?
0: నేను చాలా బాగున్నానండి. జనరంజన్ లో ఏ పాట కావాలండి వాళ్ళు మీకు?
1: శిశువుల మూవీ నుండి రాయిని ఆడదిగా మార్చిన అనే సాంగ్ కావాలి సార్.
0: తప్పకుండా అండి, త్రిశూలం సినిమాలో చాలా చక్కటి పాట అడిగారు మీకోసం.

ఈ ఉదయం పాటలతో ఎంతో హాయిగా గడిచింది. ప్రతి స్వరం ఒక తీయని జ్ఞాపకం, అందరూ ఇష్టపడే మన జనరంజని, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఇంతవరకు జనరంజని కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: The Indian Navy invites online applications from unmarried male and female candidates for short service commission. Information technology entry. Last date for submission is 1st June 2026. For more details visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a viksit samriddh Bharat.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
3: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం వినోదం కావాలి అంటే వివిధ భారతి వినండి. అయితే మరి జాగ్రత్తగా ఉండండి. దేనికోసం అని చెప్తున్నానంటే, అస్సలే ఎండాకాలం ఆల్రెడీ రెడ్ అలర్ట్ అనేది ప్రకటించారు కాబట్టి, అంటే వాతావరణ శాఖ వాళ్ళు చాలా జాగ్రత్తలన్నీ చెప్తున్నారు. ప్రతి ముఖ్యంగా 12 గంటల నుంచి 3 గంటల వరకు, 3, 3:30, 4 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో బయట తిరగండి. అవసరమైతే తప్ప, గుర్తుపెట్టుకోండి, అవసరమైతే తప్ప తిరగండి. ఒకవేళ తిరిగేటప్పుడు తప్పకుండా అన్ని జాగ్రత్తలు, గొడుగు కానివ్వండి, మరి వెళ్ళేటప్పుడు నీడ పుట్టిన ఉండేటటువంటి పనులు చేయండి, లేదంటే వెహికల్స్లో వెళ్ళేటప్పుడు దానికి తగ్గట్టుగా క్యాప్ కానివ్వండి. ఒకవేళ బైక్లో ఆటోలో వెళ్ళాల్సి వచ్చినప్పుడు బైక్ను వదిలేసి ఆటో కానీ కార్ని కానీ ప్రిఫర్ చేసి వెళ్తే ఇట్స్ బెటర్ అంటున్నారు. సో కాబట్టి దృష్టిలో పెట్టుకుని 12 to 3, 3:30 వరకు ఎట్టి పరిస్థితులు బయట తిరగకుండా సేఫ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. మంచి మాటలు, పసందైన పాటలు మరికొన్ని వినిపిస్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఈ టైంలో మీకోసం ఒక కూల్ సాంగ్, అనురాగ్ కులకర్ణి పాడినటువంటి పాట, విశ్వ సాహిత్యం అందించారు స్పీకర్ అగస్తీ, సంగీతాన్ని అందించినటువంటి పాట కేరాఫ్ కంచరపాల నుంచి వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
4: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
5: స్టూడియో క్లాక్ల సమయం 8:51:10 దాటాల ముందుకు వెళుతూ ఉంది. మరి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి గుర్తు చేసుకోవాలి. ఏంటి అంటే, ఓసారి ఊహించండి, భర్త చనిపోతే అదే చితి మంటల్లో భార్యను సజీవ దహనం చేయడం, పసి వయస్సులోనే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం. ఈ మాటలు వింటుంటేనే మనకు భయంగా ఉంది కదా. కానీ ఆ చీకటి రోజులను పారద్రోలి మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన ధైర్యం పేరేంటో తెలుసా? యస్, రాజా రామ్మోహన్ రాయ్. ఈరోజు ఎందుకు గుర్తు చేసుకుంటామంటే, ఈరోజు May 22 ఆయన జయంతి. 100 ఏళ్లుగా పాతుకుపోయిన సతీసహగమనం అనే దురాచారాన్ని చట్టబద్ధంగా రద్దు చేయించిన అసలైన హీరో ఆయన. బాల్య వివాహాలను, బహువారసత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆడవారికి కూడా ఆస్తి హక్కు ఉండాలని, వితంతువులను మళ్ళీ మళ్ళీ పెళ్లి చేయాలని, వితంతువులకు మళ్ళీ పెళ్లి చేయాలని పోరాడారు. మనుషుల మధ్య అడ్డగోడలైనటువంటి కుల వ్యవస్థను తీవ్రంగా ఖండించిన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ గారు. సమానత్వానికి అసలైన అర్థం నేర్పిన ఆ మహనీయుడికి మనందరి తరపున బిగ్ సెల్యూట్. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతీ, తరతరాల తరగని ఆనందం మరణించి సంపూర్ణ విరోధం.

0: వకీల్ సాబ్ సినిమా నుంచి సెచ్రామ్ పాడినటువంటి ఈ పాటకి రామజోగి శాస్త్రి సాహిత్యం, ఎస్ఎస్ థమన్ సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు.

0: పెట్టినట్టుందే.
1: సవారి మూవీ నుంచి రాహుల్ సిబ్బిగంజ్ పాడినటువంటి పాట విన్నారు. కాసల శ్యామ్ సాహిత్యాన్ని అందించారు, శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మనరించే సంపూర్ణ వినోదం. నేను మీ అజయ్ సురభి రమేష్. యాస్ మరి స్టూడియో క్లాక్లో సమయం 8:59:44 9 గంటలకు వస్తుంది కాబట్టి 9 గంటల నుంచి 10 గంటల వరకు వివిధ భారతి ముంబై ప్రసారాలు వింటారు. మళ్ళీ 10 గంటల నుంచి 11 గంటల వరకు 1996 నుంచి 2000 మధ్యలో వచ్చినటువంటి సూపర్ డూపర్ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ మీకోసం నేను వినిపిస్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 మెగాహెర్ట్జ్. స్టూడియో క్లాక్ల సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో సైప్రస్ అధ్యక్షుడితో చర్చలు జరుపుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్యా, సంస్కృతి, మొబిలిటీ, రక్షణ, భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్ ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి రంగాలపై చర్చించనున్నారు. భారతదేశం ఎంత ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటే అంత ఇంధనాన్ని విక్రయించడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. జనగణనలో కులగణన చర్చే అంశంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక దిక్సూచిగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహాత్మా జ్యోతిబారావు ఫూలే గురుకుల పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలవాలని, అధ్యాపక బృందం సమిష్టిగా పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. పర్యాటక రంగం కేవలం విహారయాత్రలకే పరిమితం కాదని, అది రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి, యువతకు ఉపాధికి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్కు శక్తివంతమైన సాధనమని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికీ 8,575 కొనుగోలు కేంద్రాల్లో 46.21 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 6.3 లక్షల మంది రైతులకు 7,841 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ ఉదయం నుండి ఆకాశం నిర్మలంగా ఉండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఐపీఎల్లో ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 10:02:32.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

రొటీన్ చేశారు. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వినోదం అంటే వివిధ భారతి, వివిధ భారతి అంటే అదిరిపోయే పాటలు కదా. మరి అదిరిపోయే పాటలు మాటలతోటి మరోసారి మీలో జోష్ని పెంచడానికి మీ ఆర్జి సురభి రమేష్ వచ్చేసాడు. రైట్, మరి 10 to 11 ఏంటి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్. 1996 నుంచి 2000 మధ్యలో వచ్చినటువంటి ఏదమ్ ఎంటర్టైన్ చేసినటువంటి పాటలు మీకోసం అన్ని రెడీగా ఉంచాను. సో మరి లేట్ చేయకుండా ఆ పాటల్లోకి వెళ్ళిపోదమ్మా. రైట్, మరి ఆ టైంలో ఒక్కొక్కటి అంటే ఒకవైపు 90s నుంచి కొత్త సింగర్స్ రావడం అనేది జరిగింది. ఎస్పెషల్లీ ఏఆర్ రహమాన్ లాంటివి మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చిన తర్వాత కొత్త సింగర్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి కొత్త కొత్త సింగర్స్ని తీసుకురావడం అనేది జరిగింది. అలాగే వాటితో పాటుగా కొత్త కొత్త ఫార్మేట్లలో సాంగ్స్ని ప్లాన్ అంటే వెస్టర్నైజేషన్ అనేది ఎక్కువగా తీసుకొచ్చేసి ఇంకా ఇంకా సరికొత్త ప్రయోగాలతో చేస్తూ వచ్చారు. మరి అలాంటి పాత కొత్తల రకరకాల కాంబినేషన్లో వచ్చినటువంటి సూపర్ డూపర్ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ ఈ 1 అవర్ పాటు నేను వినిపిస్తాను. మీకు కూడా మీకు నచ్చిన ఈ ఇయర్స్లో నచ్చినటువంటి పాటలు వినాలనుకుంటే 0402324 0852 నెంబర్కి వాట్సప్ ద్వారా మెసేజ్ పంపించండి. 10 తర్వాత వచ్చిన మాత్రమే ఇక్కడ టెక్నికల్గా ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకొని 1996 నుంచి 2000 లోపు వచ్చిన ఏక్దమ్ ఎవర్ గ్రీన్ సాంగ్ మీరు వినాలనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ పంపించండి. ఇప్పుడు మాత్రం మీకోసం వచ్చేస్తుంది యస్, మెరుపు కళలు సినిమా నుంచి వేటూరి గారి సాహిత్యంలో ఏఆర్ రహమాన్ సంగీతంలో చిత్ర గారు మునిమీనన్నలు శ్రీని పాడినటువంటి అదిరిపోయే అద్భుతమైనటువంటి పాట ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది.

0: ఏమన్నా పాట ఇలాంటి ఇలాంటి ఎవర్ గ్రీన్ హిట్స్ అన్ని కూడా వినిపిస్తారు. మీరు మాత్రం ఏం చేస్తారు, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: వారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్ట్అప్ ట్రాక్ రికార్డ్ తో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: చూశారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 10:12:57 అలా సెకండ్స్ అలా వెళ్ళిపోతుంది. మనమున్నాం ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్, హిట్ సాంగ్సే కాదు హిట్ మాటలు కూడా. ఎస్పెషల్లీ మనం రోజువారీ జరుగుతున్న చాలా విషయాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అంటే సమ్మర్ కదా, సమ్మర్ అనగానే ఏంటి అందరూ రకరకాల ఊళ్ళకి వెళ్తూ ఉంటారు. వెళ్ళేది 3 రోజుల ట్రిప్కే అయినా అక్కడ వర్షం వస్తుందేమో, చలి వేస్తుందేమో, అసలు అవసరం ఉందో లేదో తెలియకుండా కూడా ఇష్టం వచ్చినట్టు మన ఇల్లంతా, అంటే ఏకంగా ఇల్లంతా తీసుకెళ్లేంత బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఎస్, మీరు ఎప్పుడైనా చూసారా? తప్పకుండా. ఆ ముచ్చే ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చటంతా కూడా వాళ్ళ కోసమే. ఎప్పుడైనా ఎక్కడైనా ట్రిప్ ప్లాన్ చేయగానే మనకు వచ్చే మొదటి టెన్షన్ ప్యాకింగ్. ఇది వేసుకుంటానో లేదో తెలియదు కానీ ఉంచుదాం.

అని సూట్కేస్ మీద కూర్చొని బలవంతంగా ఏంది బలవంతంగా దాన్ని కూర్చోబెట్టి జిప్పులాగుతాం కదా ఇలాగా. ఎస్, అంత బలవంతం చేస్తూ ఉంటాము. వద్దురా బాబు, కొంచెం ఆపరా ఆపరా అని సూట్కేస్ కూడా మొర పెడుతూ ఉంటుంది. తీరా అక్కడికి వెళ్ళాక ఆ కొండలు గుట్టలు ఎక్కలేక మన లగేజ్ మనమే మోయలేక మన ఫేస్లో గ్లో మొత్తం పోతుంది. ట్రిప్లో మన వైబ్ సెట్ అవ్వాలంటే లగేజ్ సింపుల్గా ఉండాలి. లగేజ్ సింపుల్గా ఉండాలంటే ఆ లగేజ్లో ఏముండాలో చెప్తా చెప్తా మంచి పాట తర్వాత, హిట్ సాంగ్ తర్వాత మీకు వినిపిస్తాను. ఇప్పుడు మాత్రం మీకోసం వచ్చేస్తుంది అదిరిపోయే పాట, మరో అదిరిపోయే పాట. అసలే ఎండాకాలం కదా, ఇలాంటి టైంలో పూలవాన, మల్లెపూల వాన కురిపించడానికి ఒక పాట వచ్చేస్తుంది. వినోదం సినిమా నుంచి మంచి పాట. ఈ పాట అడిగిన వాళ్ళు ఎవరు అంటే సంగీత, శ్రవణ్ కుమార్ యాదవ్, లంగర్ హౌస్ నుంచి, అలాగే హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాన్ష్, అనిరుద్ధ్, శ్రేయాంష్, వీళ్ళందరూ అడిగారు. మరి వినోదం సినిమాలో 1996లో వచ్చినటువంటి వినోదం సినిమా నుంచి మల్లెపూల వాన పాట వినిపించండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడినటువంటి పాట, శ్రీవినల్ గారి సాహిత్యం, ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం. మరి ఎస్వి కృష్ణారెడ్డి హవా ఫుల్గా నడుస్తుంది, ఏ పాట ట్యూన్ చేసినా కూడా అది సూపర్ డూపర్ హిట్. అలాంటి సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఇప్పుడు మీకోసం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: స్టూడియో క్లాక్ సమయం 10:21:16:17 దాటి అలా వెళ్ళిపోతుంది. మనం ఉన్నాం ఎవరి గురించి హిట్ సాంగ్స్ వింటూ, మరి సాంగ్స్ మధ్యలో మరి మాటలు, మంచి మాటలు కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ సమ్మర్ టైంలో కానివ్వండి, ప్రతి సందర్భంలో కూడా మనము ఎక్కడికైనా వెళ్తున్నామంటే ప్యాకింగ్ అనేది, బట్టలు సర్దుకోవడం అనేది చాలా పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. అందుకోసం మనము ఎలాంటివి అంటే, ఎస్పెషల్లీ చిన్న చిన్న ట్రిప్లకు వెళ్ళొచ్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వాటిని అంటే సామాన్ ఎత్తుకోవడమే పెద్ద సమస్యగా మారకుండా చూసుకోవాలి. అందుకోసం ఏం చేయాలంటే, ముందు బరువైన బ్యాగులు వదిలేయండి. ఫ్లెక్సిబుల్గా సూపర్ లైట్ వెయిట్గా ఉండే పాలికార్బోనేట్ ట్రాలీస్ ఉంటాయి కదా, ఆ బ్యాగులు తీసుకోండి. అలాగే షార్ట్ వీకెండ్స్ ట్రిప్ అయితే ఓ మస్తు ట్రెండ్ డఫెల్ బ్యాగ్ అని కూడా దొరుకుతుంది. దాన్ని క్యారీ చేయడానికి ఈజీగాను, చూడడానికి స్టైలిష్గా కూడా ఉంటుంది, అది కొనుక్కోండి. ఎక్కువ ప్లేస్ తీసుకునే జాకెట్స్ బదులు రోల్ చేసి పెట్టుకునే బట్టలు, అంటే పెద్ద పెద్ద జాకెట్స్, పెద్ద పెద్దవి టీషర్ట్స్ లాంటివి, లావుగా ఉండే టీషర్ట్లు పెట్టుకుంటే మొత్తం ప్లేస్ అంతా అవే తీసుకుంటాయి కాబట్టి, అలా కాకుండా రోల్ చేసి పెట్టుకునేటటువంటి పల్చటి బట్టలని మీరు ఒక బ్యాగ్లో సగం అంటే పెట్టుకొని వెళ్తే ఒకే బ్యాగ్లో సగం ఊరు సరిపోతుంది అనమాట. సో గైస్, లగేజ్ మోస్తూ అలసిపోకండి, లైట్గా ప్యాక్ చేసి కూల్గా ఎంజాయ్ చేయండి. మంచి మాటలు, పసందైన పాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. వినోదం అంటే ఏంటి? వివిధ భారతి. వివిధ భారతి అంటే అదిరిపోయే పాటలు కదా, మరి మరో అదిరిపోయే పాట మీకోసం వచ్చేస్తుంది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పొద్దుటూరు నుంచి మోటి కృష్ణ, సంతోష్, స్పందన, శివ, సాయి, రాములు, రాములమ్మ, సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ నుండి శ్రీరామదాసు, కృపాచార్య, అనిత, సాయి, వర్షిత్, శ్రీరామదాసు, సాత్విక్, క్విక్. అలాగే నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి చిత్రయాల గ్రామం నుండి దంబోజు వెంకటాచారి, వరలక్ష్మి, దంబోజు కృష్ణమ్మ గారు, వీళ్ళందరూ అడిగినటువంటి పాట ఏంటో తెలుసా? రైట్, అదిరిపోయే పాట అంటే అదిరిపోయే. చూడాలని ఉంది సినిమా నుంచి మరి చిత్రగారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి పాట, వేటూరి సుందరరామమూర్తి సాహిత్యం, మణి శర్మ సంగీతాన్ని అందించారు. మరి ఈ సినిమాలో మామూలుగా ఉండడు మెగాస్టార్, మరో కొత్తగా అంటే కొత్తగా చూసినటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఈ సినిమా నుంచి, మరో పేస్లో కనబడుతూ ఉంటారు. మరి ఆ సినిమా నుంచి మంచి పాట వచ్చేస్తుంది, సింబలే సింబలే యానిమేషన్ కూడా దీంట్లో ఉంటుంది. ఒకసారి ఆ పాట మిమ్మల్ని ఆ లోకానికి తీసుకెళ్తుంది. లేట్ చేయకుండా పాట విందాం. స్టేడియం

ఈ పాట విన్న తర్వాత ఈ పాట మొత్తంలో వచ్చినటువంటి సాహిత్యంలో మనం గుర్తుండేది ఏంటి తెలుసా? సింబలే లాల్లో సింబలే రైట్. ఏదేమైనా కూడా దిల్ని ఖుషి చేస్తుంది. ఇలాంటి ఖుషి చేసే పాటలు మీకోసం వింటాయి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరంగాన్ని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

0: ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. అబ్బా, బయట ఎండలు మండిపోతున్నాయి, గొంతు ఎండిపోతుందని చల్ల చల్లగా ఉండే ఓ కూల్ డ్రింకో, కొబ్బరి నీళ్ళో లేదంటే మజ్జిగో గుట్ట గుట్ట గుట్ట గుట్ట తాగేస్తున్నారా? అయితే ఒక నిమిషం ఆగండి. బాడీ కూల్ అవ్వాలంటే కేవలం తాగేవి మాత్రమే సరిపో బాస్. మనం తినే ఫుడ్ కూడా కూల్ కూల్గా ఉండాలి. అంటే తాగే డ్రింక్సే కాదు, తినే ఫుడ్ ఐటమ్స్లో కూడా కూల్ చేసేటటువంటి తత్వం ఉంటుంది. అంటే సమ్మర్లో హీట్ని బీట్ చేయాలంటే మనం తీసుకునే ఫుడ్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి. అవేంటో తెలుసా? ఎస్, మీకు ఆల్రెడీ చేస్తున్నవే మరొకసారి గుర్తు చేస్తాను. ఎంతసేపు కూల్ డ్రింక్స్ లేదంటే కొబ్బరి నీళ్ళు లేదంటే వీటి మీదే ఆధారపడుతూ ఉంటారు. కానీ తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ప్రయోజనం అందించే వాటిలో కీరా దోశ, ఇందులో 90% నీళ్ళే ఉంటాయి. సో రోజు మీ లంచ్లో సలాడ్ రూపంలో కీర ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఇక రెండోది సమ్మర్ కేకింగ్, అది మన పుచ్చకాయ వాటర్ మెలోన్. స్నాక్స్ టైంలో ఇది తింటే బాడీ ఫుల్ హైడ్రేటెడ్గా ఉంటుంది. ఇక స్పైసీ మసాలా కర్రీలకు కొంచెం బ్రేక్ ఇచ్చి కమ్మని పెరుగన్నం లేదా వంటకాల్లో పుదీనా ఎక్కువగా ఉండేది వాడితే పొట్టకి భలే ప్రశాంతంగా ఉంటుంది. సో గైస్, ఈ ఎండాకాలం లిక్విడ్స్తో పాటు ఈ కూల్ డ్రింక్స్ని కూడా, అంటే ఈ కూల్ ఫుడ్స్ని కూడా మీ డైట్లో యాడ్ చేసేయండి. సమ్మర్ని స్మార్ట్గా హెల్తీగా బీట్ చేయండి. మరిన్ని ఫ్రెష్ అప్డేట్స్ కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరో వినోదాన్ని అందించడానికి మరో అద్భుతమైనటువంటి పాట, ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ వచ్చేస్తూ ఉంది. ఎస్పెషల్లీ అంటే 90s తర్వాత, 95 నుంచి 2000 లోపు వచ్చిన పాటల్లో మరో ఈ అద్భుతమైనటువంటి పాట. ఎందుకంటే ఒకటే డ్యాన్సింగ్ నెంబర్స్ ఉన్నాయి, మెలోడీస్ ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉండే దాంట్లో ఒక అద్భుతమైన పాట అందించారు వందే మాతరం శ్రీనివాస్ గారు. సినారే గారు సాహిత్యాన్ని అందించగా వందే మాతరం శ్రీనివాస్ గారి స్వర్ణలత పాడినటువంటి పాట. ఈ పాట ఈ సినిమా నుంచి చెప్తాను. మరి ఇది ఎవరు అడిగారు అంటే ఇల్లంతకుంట మండలం గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయిచరణ్, చార్మిక, అలాగే భూదాన్, పోచంపల్లి, గాంధీనగర్, పద్మశాలి సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ అడిగినటువంటి పాట ఇప్పుడు మీకోసం వచ్చేసింది. ఏంటి, ఒసే రామలమ్మ సినిమా నుంచి టైటిల్ ట్రాక్ అడిగారు. మరి ఆ పాట మరొకసారి

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఏర్పాటు చేశారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం 10 గంటల 38 నిమిషాల 58 సెకండ్లు దాటి అలా వెళ్ళిపోతూ ఉంది. సమ్మర్ వచ్చిందంటే బాగుంటుంది. పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు, పొద్దున్నే లేచి పంపించాల్సిన అవసరం లేదని పేరెంట్స్ అనుకుంటారు. అది ఎప్పుడు హాలిడేస్ ఇచ్చిన 2-3 రోజుల నుంచి, ఆ తర్వాత నుంచి ఆ పిల్లలు చేసే గొడవకి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ వద్దురా బాబా అనిపిస్తూ ఉంటుంది. అయితే పిల్లలు రోజంతా టీవీలు మొబైల్స్ లేదా వీడియో గేమ్స్తోనే టైం పాస్ చేస్తున్నారా? అయితే ఈ సమ్మర్ని వాళ్ళకి కేవలం ఎంజాయ్ చేయడానికి మాత్రమే కాదు, కొన్ని ముఖ్యమైన లైఫ్ స్కిల్స్ నేర్పించడానికి కూడా వాడండి. అందులో మొదటిది ఏంటి తెలుసా? బట్టలు ఇస్త్రీ చేయడం. నవ్వు వస్తుంటుంది, ఏంటి బట్టలు ఇస్త్రీ చేయడం కూడా ఒక పని అని.

విన్నారు వింతగా ఉన్నా, వాళ్ళు వినకపోయినా కూడా నేర్పించండి. ఎందుకంటే ఈ జనరేషన్ పిల్లలకి చిన్న చిన్న ఇంటి పనుల పట్ల కనీస అవగాహన ఉండట్లేదు. ముఖ్యంగా వాళ్ళ స్కూల్ డ్రెస్సులు కూడా అమ్మో నాన్నో అక్కో అన్నో లేదంటే లాండ్రీ వాళ్ళే చేయాల్సి వస్తుంది తప్ప వాళ్ళు మాత్రం చేసుకోవడం లేదు చాలామంది ఇళ్ళల్లో. అందుకే వాళ్ళకి సమ్మర్లో ఓ టాస్క్ లాగా ఇచ్చి నేర్పించండి. వాళ్ళకి నేర్పించేటప్పుడు మీరు చెప్పాల్సిన సులభమైన చిట్కాలు ఏంటో తెలుసా? మీకు అంతగా తెలియకపోతే నేను చెప్తాను ఒక అందమైన పాట తర్వాత. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది మరో అందమైన పాట. ఎస్, ఈ పాట అడుగుతున్న వాళ్ళు మేడ్చల్ జిల్లా అంకుషాపురం నుండి దోనర్ల సుదర్శన్, అవీష్, విధు, బాబు, రాగ్, విభాస్, విభు, అలాగే భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండా యాదగిరి, కొండా శాంత, అభి, అశ్విన్, వైష్ణవి, నితిన్, గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ మెసేజ్ పంపించారు. యాదాద్రి వలిగొండ జిల్లా గోల్నేపల్లి గ్రామం నుండి ఈదనుడు లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ, తేజశ్రీ, వీళ్ళందరికీ కోసం నేను వినిపిస్తున్నటువంటి పాట ఏంటో తెలుసా? మన 90స్లో వచ్చినటువంటి 98

అంటూ మెసేజ్ పంపించారు. యాదాద్రివలిగొండ జిల్లా గోల్నేపల్లి గ్రామం నుండి ఇతనుడు లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ తేజశ్రీ వీళ్ళందరి కోసం నేను వినిపిస్తున్నటువంటి పాట ఏంటో తెలుసా? మన 90స్లో వచ్చినటువంటి, 98లో వచ్చినటువంటి తొలి ప్రేమ. తొలి ప్రేమ అంటే ఇక మామూలుగా ఉండదు. ఆ టైంలో ఒకవైపు కీర్తిరెడ్డి, మరోవైపు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, కరణ్ కుమార్ డైరెక్షన్లో ఎక్కడ చూసినా పాటలు మాటలే తప్ప, ఇక సినిమాకి వెళ్తే సగం సినిమాని అక్కడ ఉండే ప్రేక్షకులే ఎక్కువగా ఆ డైలాగ్స్ అని చెప్పేవాళ్ళు. ఎస్పెషల్లీ ఆర్టిస్ట్ క్రాస్లో ఉండేటువంటి సంధ్యా థియేటర్లో అంత ఎక్కువగా కాలేజీ వాళ్ళు వెళ్ళి చూస్తూ ఉండేవారు. ఆ సినిమాలో ప్రతి పాట ఒక ఆణిముత్యంలాగే ఉంటుంది. అలాంటి ఆణిముత్యాల నుంచి ఇప్పుడు మీకోసం వస్తుంది. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి పాట, సిరివెన్నెల గారు సాహిత్యాన్ని అందించారు, దేవాస సంగీతంలో వచ్చినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం.

0: యాస్ ఒక్కసారి మెమరీస్లోకి వెళ్ళిపోయి, బ్యాక్ వెళ్ళిపోయి మెమరీస్ని అన్ని రీకలెక్ట్ చేసుకొని అలా తలపైకి ఎగరేయడం అనేది చేసేలే. చేసే ఉంటారు. రోడ్ల మీద పాట పాడుకుని ఎన్నిసార్లు మనము రోడ్డు పైన ఉన్నటువంటి చిన్న చిన్న రాళ్ళని అలాగే కూల్ డ్రింక్ బాటిల్స్ని తనలేదు కదా, తన్నాం కదా రైట్. ఇలాంటి మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటి ఎవర్ గ్రీన్స్ హిట్ సాంగ్స్ వింటూ ఉంటే మరిన్ని సాంగ్స్ వినిపిస్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగతి ఆనందం మాలరించు సంపూర్ణ వినోదం.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరొకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఇలా ఎందుకు అంటున్నాను తెలుసా? ఎస్, చాలామంది గంటలు ఐరన్ బాక్స్తో కుస్తీ పడతారు, బట్టలు బాగా ఇస్త్రీ చేసామని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అబ్బే ముడతలు మాత్రం అంతంత మాత్రమే పోతాయి. ఇక కాటన్ లినెన్ షర్ట్ల మీద ఆ మొండి ముడతల గురించి అసలు చెప్పనక్కర్లేదు. అందుకోసమే ఏం చెయ్యాలి అని అంటే, ఫస్ట్ పాయింట్, బట్టలు పూర్తిగా డ్రై అయిన తర్వాత కాకుండా కొద్దిగా లైట్గా అలా పట్టుకుంటే అబ్బో తడి ఉందేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది చూసారా, అప్పుడు ఇస్త్రీ చేస్తే ఉంటుంది కడక్ కడక్ కడక్ చాయ్లాగా ఉంటుంది అనమాట. ముడతలు ఇట్టే మాయమైపోతాయి అంతే అవి. లేదా ఇస్త్రీకి ముందు కొద్దిగా నీళ్లు చల్లడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇక సెకండ్ పాయింట్, ప్రతి బట్టకు ఒక హీట్ పనికిరాదు. అంటే ఒకే హీట్ పనికిరాకుండా కేర్ లేబుల్ చూసి పట్టు అంటే ఒక్కొక్క కొన్ని పాలిస్టర్ బట్టలకి, లెనిన్ బట్టలకి, కాటన్ బట్టలకి ఒక్కొక్క దానికి ఒక అది ఉంటుంది కాబట్టి దాన్ని చెక్ చేసుకోవడం అనేది, ఎక్కడ వేడించే ఏ బటన్ అంటే డ్రెస్ని బట్టి ఆ క్లాత్ని బట్టి వేడి అనేది జనరేట్ అవుతుంటుంది ఐరన్ బాక్స్లో. అందుకోసం అది దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని పెట్టుకుంటే బెటర్ ఉంటుంది. అలాగే సిల్క్ లేదా సున్నితమైనటువంటి బట్టలపై నేరుగా కాకుండా ఒక పల్చటి గుడ్డ వేసి ఒకే చోట ఎక్కువసేపు ఉంచకుండా ఇస్త్రీ చేయడం అలవాటు చేయండి. ఇవన్నీ చెప్తుంటే మీరు అనుకుంటున్నారు ఏమని, బాగా అలవాటు ఉంది కదా రమేష్ అని. ఎస్, చిన్నప్పటి నుంచి చేసి మన బట్టలు నేనే చేసుకోవడం అలవాటు. అలాంటి అలవాటే మన నెక్స్ట్ జనరేషన్ కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఈ సమ్మర్లో మీ పిల్లలకి తప్పకుండా ఇలాంటి దాంట్లో కొంచెం చిన్న ట్రైనింగ్ ఇప్పించండి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. యూత్ఫుల్ ఎంటర్టైనర్ అంటూ ఏదైనా ఉంది అంటే అదే నువ్వే కావాలి. అంటే సినిమా అండి, సినిమా గురించి నేను చెప్పింది. నువ్వే కావాలి సినిమా. మరి 2000లో సూపర్ డూపర్ హిట్గా నిలిచినటువంటి ఆ సినిమాలో కూడా పాటలు ఒకటి కాదు రెండు కాదు, అన్ని పాటలు ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్సే. మరి అలాంటి సినిమా లో పాటలు కోరింది ప్రకాష్ గారు చౌటుపల్ నుంచి. అలాగే గుడ్ మార్నింగ్ అంటూ నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ వరంగల్ జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుంచి నరసింహరావు గారు కూడా అడిగారు ఈ పాట వినిపించమని. నువ్వే కావాలి సినిమా నుంచి ఎక్కడ ఉన్నా అంటూ ఆ పాట మీకోసం వచ్చేస్తుంది. సిరివెన్నెల గారు సాహిత్యం, కోటి గారి సంగీతంలో వచ్చినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం.

ఎక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది. ఏమన్నా పాట ఇలాంటి పాటలు ఏమంటే దిల్ భలే ఖుషి అవుతుంది. ఇలాంటి ఖుషి చేసే పాటలతో పాటు మాటలు కూడా ఉంటాయి.

0: ఎస్పెషల్లీ ఏంటంటే సమ్మర్ అనగానే సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే కొంతమంది కొత్త పనులు నేర్చుకుంటూ ఉంటారు, కొంతమంది ఏమో పాత పనులనే కంప్లీట్ చేసే పనిలో ఉంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పనులు చేస్తే మంచిగా ఉంటుంది అని మన ఆర్జే ఆర్జే పవన్ అడిగి తెలుసుకుందాం. హా ఆర్జే పవన్, హౌ
1: గుడ్
0: యూ డూయింగ్?
1: మార్నింగ్ రమేష్ జీ.
0: ఎలా ఉన్నా పవన్? అంటే
1: వేడివేడిగా ఉన్నాను అన్న,
0: వేడి
1: ఎందుకంటే
0: వేడిగా
1: ఇప్పుడే కొంచెం చల్లబడ్డా లోపలికి వచ్చాక. సెగలు గక్కుతూ వచ్చా, మీరు చూశారు కదా ఎలా ఉందో,
0: ఎస్
1: చెమటలు
0: ఎస్
1: గక్కుతూ.
0: ఇందాక విన్నాను కదా, ఇందాక చెప్పాను కదా, విన్నావు కదా, మరి ఈ సమ్మర్లో ఏం చేస్తే బాగుంటుందో చెప్పాను, ఎవరెవరు ఎలా చేస్తారో
1: ఏం
0: చెప్పాను.
1: చేస్తే అంటే హాలిడేస్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందని అడిగారు. మనకి హాలిడేస్ లాంటివి ఏమి ఉండవు కాబట్టి ఏం చేయకుండా ఉంటే బెటర్ కొన్ని రోజులు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ ఐఎండీ వాళ్ళు రెడ్ అలర్ట్ మన హైదరాబాద్కి ఇవ్వలేదు, కానీ చాలా జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. అండ్ ఈ 3-4 డేస్ ముఖ్యంగా రోహిణి కార్తలో రోళ్ళు అయినా పగులుతాయి అంటారు కదా, సో పగిలిపోతుంది నిజంగా ఎండ. సో ఇంటి పట్టున ఉండడం వరకు ఓకే, అండ్ బయటకు వెళ్తే గనక 11 to 4 మధ్యలో అవసరం అయితే తప్ప బయటకు వెళ్ళొద్దని చాలా వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు. సో అది ఫాలో అవ్వడం మనం బెటరు. ఈ ఎండలు తగ్గే వరకు కాస్త నీడ పట్టు నుండి మనకు నచ్చిన పనులు చేయడం బెటరు.
0: వెల్, థ్యాంక్ యూ వెరీ మచ్. పవన్ నిజంగా విన్నారు కదా, మరి పవన్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్తో పాటు మరిన్ని విషయాలు అందిస్తాడు.
1: సందడి చేయడానికి వచ్చేసానని ఇవాళ.
0: 11 to 3 మీకోసం వచ్చేసాడు. సో మరి పవన్, నేను మా వాళ్ళకి టాటా బాయ్ బాయ్ చెప్పేసి వస్తాను, ఓకేనే?
1: ఓకే,
0: మీకు మైక్
1: డెఫినెట్లీ,
0: అందిస్తాను, ఓకే?
1: ఎస్.
0: అంటే మీరు వింటూ ఉంటే ఏమంటారంటే, ఓ ఎస్ అంటున్నాడు కానీ ఎప్పుడు మైక్ ఇస్తాడా అని నన్ను కొట్ట కొట్ట కొట్ట చూస్తుంటే తెలుసా. రైట్, వెల్ మై డియర్ లిజనర్స్, మరి జాగ్రత్తగా ఉండండి. అసలు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మధ్యాహ్నం 3 అంటే 12 నుంచి 4 గంటల వరకు ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయండి. లేదు అంటే కొన్ని జాగ్రత్తలు, ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని బయట తిరగండి, సేఫ్గా ఉండండి, సమ్మర్ని కూడా ఎంజాయ్ చేయండి. మంచి మాటలు, పసందైన పాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మీ ఆర్జే సురభి రమేష్ టాటా బాయ్ బాయ్ చెప్తున్నాడు. మరో షోలో మరిన్ని మంచి మాటలు, పసందైన పాటలు వినిపిస్తాను, ఓకే? రైట్, ఇప్పుడు మాత్రం మీకోసం వచ్చేసింది అదిరిపోయే పాట, రాజకుమారుడు సినిమా నుంచి సుఖ్వీందర్ సింగ్ చిత్రగారు పాడినటువంటి పాట, సుద్దాల అశోక్ తేజ సాహిత్యం, మణిశర్మ సంగీతంలో వచ్చినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలోని 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఈరోజు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 18వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ మొదలుపెట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఇక నుంచి తమ దృక్పథాన్ని పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పర్యాటక ప్రాంతాల ప్రోత్సాహంతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహాత్మా జ్యోతిబారావు ఫూలే గురుకుల పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఇప్పటికే 8575 కొనుగోలు కేంద్రాల్లో 46.21 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ భేటీకి పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో సైప్రస్ అధ్యక్షుడితో చర్చలు జరుపుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, మొబిలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్ మొదలైన రంగాల్లో చర్చలు జరుగుతాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు ఉదయం నుంచి ఆకాశం నిర్మలంగా ఉండి ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 11:03 దాటి 10 సెకండ్లు. నేను మీ ఆర్జే పవన్. గుర్తుకొస్తున్నాయి అంటూ మిమ్మల్ని పలకరిస్తున్నాను. మరి కాసేపట్లో మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ గుర్తుకొస్తున్నాయి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11:04 దాటి 42 సెకండ్లు. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు శుక్రవారం, మూవీ రివ్యూలో భాగంగా ఇవాళ మనం ఒక బ్యూటిఫుల్ మ్యూజికల్ అండ్ మ్యాజికల్ ఫిల్మ్ ని గుర్తు చేసుకోబోతున్నాం. అండ్ May 23 అంటే రేపు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారి పుట్టినరోజు అనమాట. అండ్ ఇవాళ మనం గుర్తు చేసుకోబోతున్న సినిమా ఏంటనే కదా మీ అందరి డౌట్. మరి ఈ సినిమా విడుదలై 30 సంవత్సరాలు దాటి 5 నెలలు కావస్తున్న ఆ సినిమా చేసిన ఇవాళకి టెలివిజన్లో చేస్తున్న సందడి ఇంకా మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది ఉంటుంది. పెళ్ళి ఎప్పుడు బాగుంటుంది, అలానే ఒక్కసారే చేసుకోవాలనుకోండి పెళ్ళి. మరి ఆ పెళ్ళి బ్యాక్డ్రాప్లో దర్శకేంద్రుడు వెండి తెర మీద చేయించిన సందడే ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్న సినిమా. అండ్ ఇందులో పాటలైతే ఎప్పుడు విన్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి. మరి ఈ పాటకే మీకు అర్థమైపోయి ఉంటుంది, పెళ్ళి అన్నాను, సందడి అన్నాను. మరి ఈ సినిమా ఏంటి అనేది మీరు నాకు వాట్సాప్ చేసి పంపించండి. అలాగే చిన్న సినిమాగా విడుదలై పెద్ద ప్రభంజనం సృష్టించి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టి బంపర్ హిట్గా నిలిచింది ఈ సినిమా. మరింతకీ మీరంతా కాఫీలు తాగారా, టిఫిన్లు చేశారా,

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డ్ తో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
0: గుర్తుకొస్తున్నాయి. Go retro with Akashvani Telugu.
2: చాలా మంది శ్రోతలు కరెక్ట్ గా సినిమా టైటిల్ గెస్ చేసి పంపించారు. అండ్ నేను చాలా ఈజీ క్లూ ఇచ్చాను కాబట్టి, అండ్ ఆ పాట విన్న తర్వాత ఎవరికైనా ఆ సినిమా గుర్తుండకుండా ఉంటుందా చెప్పండి. అండ్ కమర్షియల్ సినిమాకు పెద్దబాల శిక్ష మన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎన్ని హిట్లు, ఎన్ని సూపర్ హిట్లు. అలాగే సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారితో కలిసి సృష్టించిన వెండితెర మాయాజాలం 1996లో విడుదలైన పెళ్లి సందడి, క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ఆబాలగోపాలాన్ని అలరించిన చిత్రం పెళ్లి సందడి. అందుకే తెలుగు సినిమా చరిత్రలో పెళ్లి సందడి ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. మరి పెళ్లి సందడి సినిమా వెనుక జరిగిన ఆసక్తికర విషయాలు మరి ఈనాటి గుర్తుకొస్తున్నాయో మనం మాట్లాడుకుందాం. అండ్ మీరు కూడా ఎలాగో స్పందించారు కాబట్టి మీకు కూడా ఈ పెళ్లి సందడి సినిమాతో ఉన్న మెమొరీస్ ఏంటి, మీరు ఎక్కడ చూశారు, ఎన్నిసార్లు చూశారు, ఇవన్నీ కూడా చెప్పండి నాకు వాట్సాప్ ద్వారా. అండ్ నేను కూడా మధ్యలో నాకు పర్సనల్గా ఈ సినిమాతో ఉన్న మెమొరీస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో మ్యూజికల్ జర్నీలో పెళ్లి సందడి పాటలు వింటూ ఎంజాయ్ చేద్దాం. Stay tuned.

0: Join the Indian Navy, a combat-ready, credible, cohesive, and future-ready force. Online applications invited from unmarried men and women candidates for Agniveer, SSR and MR and unmarried men for SSR medical entries. Last date for submission of online application is 10th April 2025. For more details, visit www.joinindiannavy.gov.in.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: ఎస్ స్టూడియో క్లాక్ లో 11:18 క్రాస్ చేసి 32 సెకండ్స్ గుర్తుకొస్తున్నాయిలో ఎవర్ గ్రీన్ మ్యూజికల్ హిట్ పెళ్లి సందడి సినిమా మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మన శ్రోతలు చాలా మంది స్పందిస్తున్నారు. ముందుగా కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి వాట్సాప్ పంపించారు, క్యాసెట్ రూపంలో వచ్చేవి కదా పెళ్లి సందడి మూవీ, వీడియో ప్లేయర్లో చూశాను అన్నారు. నేను కూడా ఖమ్మంలోనే చూశాను ఆ సినిమా. నాకు చాలా చైల్డ్హుడ్ మెమరీస్ ఉన్నాయి ఖమ్మంతో, బట్ ఇప్పుడే కాదు తర్వాత చెప్తాను. అండ్ మీరు క్యాసెట్లో చూసారా? థియేటర్లో చూడలేదన్నమాట. అయితే తర్వాత నార్కెట్పల్లి నుంచి, నెమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం గారు వీళ్ళందరూ పంపించారు. నల్గొండ టాకీస్లో చూశాను సార్, ఇందులో కామెడీ అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు. ఎస్, చాలా మంచి కామెడీ పండించారు ఇందులో. నేను మొదటి దాకా అనకాపల్లి రాజా థియేటర్లో చూశాను బాగుంది అని, అలాగే పిఠాపురంలో కూడా చూశానని చెప్పి మనకి మాణిక్యాలరావు గారు కాకినాడ జిల్లా నుంచి పంపించారు. అండ్ పవన్ గారు, ఐ హావ్ సీన్ దిస్ మూవీ ఇన్ ఒంగోల్ అంటూ ఆర్ఎస్ఆర్ మూర్తి గారు, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ముసారంబాగ్ హైదరాబాద్ నుంచి. తర్వాత నేను మన నిజామాబాద్

0: హైదరాబాద్ కేంద్రంలో ఉన్న నటరాజ్ థియేటర్లో సినిమా రెండు సార్లు చూశానండి అంటున్నారు నాగనాథ్ గుప్తా గారు. అలాగే రమేష్ గుప్తా గారు జిల్లలగూడ నుంచి కూడా పంపించారు, నేను కూడా థియేటర్లో చూశాను అని పెట్టారు, బట్ ఏ థియేటర్ని మెన్షన్ చేయలేదు. తర్వాత శ్రీకాకుళం నుంచి ముకుందరావు గారు కూడా పంపించారు, ఈ సినిమా అంటే నాకు చాలా చాలా ఇష్టం, థ్యాంక్ యూ అండి ఈ సినిమా గురించి చెప్తున్నందుకు అని. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి వింటున్నందుకు. తర్వాత బాలకృష్ణ గారు నర్సంపేట వరంగల్ నుంచి కూడా పంపించారు, నేను వరంగల్లోనే ఈ సినిమా చూశానని చెప్పి. ఇంకా కొన్ని వాట్సాప్ మెసేజెస్ చదువుదాం, ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకున్న తర్వాత.
1: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: అప్పటికి రాఘవేంద్రరావు గారికి ఘరానా బుల్లోడు విడుదలై చాలా హిట్ టాక్ తెచ్చుకుంది. తర్వాత వచ్చిన సాహస వీరుడు సాగర కన్య యావరేజ్ గా ఆడింది. ఇక నెక్స్ట్ తీయబోయే సినిమా ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా చిన్న సినిమా తీయాలనుకున్నారు రాఘవేంద్రరావు గారు. అప్పటికి తాజ్ మహల్ అని ఒక సినిమా రిలీజ్ అయింది, అందులో శ్రీకాంత్ అనే కుర్రాడు చాలా బాగున్నాడు, మన సినిమాకి సూట్ అవుతాడు అని చెప్పి ఒకళ్ళిద్దరు సజెస్ట్ చేశారంట రాఘవేంద్రరావు గారికి. ఆయన కూడా తాజ్ మహల్ సినిమా చూసి శ్రీకాంత్ని నా సినిమాలో హీరోగా తీసుకోవాలని ఫిక్స్ అయిపోయారు. అండ్ హీరోయిన్లుగా యాడ్స్లో నటిస్తున్న దీప్తి భట్నాకర్ని సెలెక్ట్ చేసుకున్నారు, తర్వాత కొత్త పిల్ల రవళిని ఫైనలైజ్ చేశారు. అప్పటికి ఒరే రిక్షా లాంటి ఒక సినిమాలో మాత్రమే కనిపించారు రవళి. తర్వాత ఫిలిం నగర్లో అందరూ చెవులు కొరుక్కోవడం మొదలు పెట్టారంట, ఏంటి రాఘవేంద్రరావుకి ఏం పనిలేదా, వీళ్ళతో సినిమా ఏంటి అనుకున్నారంట. భారీ సినిమాలు చేయడం ఆయనకి కొత్త ఏం కాదు కదండి, కానీ జస్ట్ ఫర్ చేంజ్ ఒక ఫ్రెష్నెస్ కోసం ఒక సినిమా చేయాలనుకున్నారు ఆయన. అప్పటికి హమ ఆప్కే హైకోన్ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయి కూర్చుంది. హమ ఆప్కే హైకోన్ ఇన్ఫ్లుయెన్స్ లేని డైరెక్టర్ ఎవరన్నా ఉంటారా చెప్పండి. అలా కుటుంబంతో కళకళలాడే ఒక మంచి నిండైన ఫ్యామిలీ సినిమా తీయాలి అనుకున్నారు. అయితే ఇక్కడ కొంచెం వెరైటీగా ఆలోచించారు రాఘవేంద్రరావు. హమ ఆప్కే హైకోన్ మొత్తం కంప్లీట్ అర్బన్ ఫ్యామిలీ డ్రామా, అయితే పెళ్లి సందడి సినిమా మొత్తం కూడా రూరల్ బ్యాక్డ్రాప్లో ప్లాన్ చేశారు రాఘవేంద్రరావు గారు. మరి ఈ సినిమా ఎలా పట్టాలెక్కింది, ఆయన ఎవరికి కబురు పెట్టి స్టోరీ రాయమన్నారు, పెళ్లి సందడి చేసిన సందడేంటి, ఇవన్నీ కూడా ఇవాళ గుర్తుకొస్తున్నాయో మనం మాట్లాడుకోబోతున్నాం. అంతకన్నా ముందు పెళ్లి సందడి నుంచి ఓ మంచి పాట వినేద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: మే 23 దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారి బర్త్డే సందర్భంగా ఒకరోజు ముందే మనం గుర్తుకొస్తున్నాయిలో సందడి చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? పెళ్లి సందడి చేస్తున్నాం. పెళ్లి సందడి సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక శ్రీకాంత్, దీప్తి భట్నాకర్, రవళి మెయిన్ కాస్టింగ్ హీరో హీరోయిన్స్ అయితే ఫిక్స్ అయిపోయారు. తర్వాత మిగతా ఆర్టిస్టులు కూడా ఫిక్స్ అయిపోయారు. వెంటనే రైటర్ సత్యానంద్ గారికి కబురు పెట్టారంట రాఘవేంద్రరావు గారు. లైన్ చెప్పి, ఇలా నాకు హమ్ ఆప్కే హైకోన్ స్టైల్లో ఒక ఫ్యామిలీ డ్రామా కావాలయ్యా, స్టోరీ డెవలప్ చేయని చెప్పారంట. మరి సత్యానంద్ గారు చాలా ఫాస్ట్ అండ్ బిజీ రైటర్ కదా అప్పట్లో. సత్యానంద్ గారు ఏం చేశారంటే, ఆలోచించి ఆలోచించి ఒక ఫ్యూజన్ కైండ్ ఆఫ్ లైన్ వినిపించారనమాట. హీరోకి కల వస్తూ ఉంటుంది, అందులో స్వప్న సుందర్ వస్తుంది, హీరోకి ఒక స్వప్న సుందర్ ఉంటుంది. మరి నార్మల్గా స్వప్న సుందర్ వస్తే అది రాఘవేంద్రరావు గారి సినిమా ఎందుకు అవుతుంది? కాదు కదా. మరి రాఘవేంద్రరావు గారు అంటేనే గ్లామర్ కాబట్టి ఒక మంచి గ్లామర్ టచ్ ఉన్నటువంటి లైన్ చెప్పారంట. హీరోయిన్ నాభి పక్కన ఒక పుట్టుమచ్చ ఉంటుంది, దాని పక్కనే ఒక వెండి తాళాల గుర్తుంటుంది అంటూ కథనల్లేశారంట సత్యానంద్ గారు. విన్న రాఘవేంద్రరావు గారు వెంటనే ఎగ్జైట్ అయ్యారు, ఎందుకంటే ఆయనకి నచ్చే లైన్ కదా మరి అది. 1995 ఆగస్ట్ 25 సినిమా ప్రారంభోత్సవం జరిగింది. శ్రీకాంత్, రవళి తలంబ్రాల సీన్ని సరిగమ పదనిస రాగం పాటని ముహూర్తం షార్ట్గా తీశారు. మిగతా కాస్టింగ్ అంతా చక్కగా కుదిరిపోయారు. సత్యనారాయణ గారు, బాలయ్య గారు, శ్రీలక్ష్మి, బ్రహ్మానందం, శివాజీ రాజా, తనికెళ్ల భరణి, బాబు మోహన్, ఏవిఎస్, ఇలా తెర నిండా మనుషులతో నిజంగా పేర్లకు తగ్గట్లుగా సినిమా మొత్తం సందడి సందడిగానే ఉంటుంది. అండ్ ఈ సినిమాలో మొత్తం 9 పాటలను కంపోజ్ చేశారు కీరవాణి గారు. ఇంతకీ ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ లేరు తెలుసా? మరి కొరియోగ్రాఫర్ లేకపోతే సాంగ్స్ ఎవరు కొరియోగ్రాఫ్ చేశారంటారా? ఎందుకు తొందర చెప్తాను కదా. మరి కాసేపట్లో తెలుసుకుందాం ఎవరా కొరియోగ్రాఫర్ అన్నది కూడా. పెళ్లి సందడి నుంచి ఒక మంచి మెలోడియస్ డ్యూయట్ వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి లో పెళ్లి సందడి సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, కొంతమంది శ్రోతలు వాళ్ళ మెమరీస్ని షేర్ చేసుకున్నారు, ఒకసారి చూద్దాం. పెళ్లి సందడి మూవీ గురించి నా ఫ్రెండ్ దశరథ అనేవాడు ఆ సినిమా గురించి బాగా వర్ణించి చెప్పేవాడు. సినిమా చూడరా, చాలా బాగుంది అని చెప్పడంతో కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో పాటల చిత్రీకరణ కోసం బాగా వివరించి చెప్పాడు. ఆ సినిమా నేను హైదరాబాద్లో చూశాను అంటూ అంకుషాపురం నుంచి దోర్నాల సుదర్శన్ గారు పంపించారు. తర్వాత శ్రీకాంత్ పెళ్లి సందడి సినిమా నాకు చాలా ఇష్టం సార్, చాలాసార్లు చూశాను నటరాజ్ థియేటర్ సికింద్రాబాద్లో అంటూ చోడవరపు నాగేశ్వరరావు గారు తనకున్న మెమరీని పెళ్లి సందడి సినిమాతో షేర్ చేసుకున్నారు. అండ్ కొంతమంది శ్రోతలు కొరియోగ్రాఫర్ ఎవరో కూడా నాకు పంపించేశారు, ఇద్దరు శ్రోతలు పంపించారు, ఇద్దరు కూడా కరెక్ట్గా పంపించారు. రమణ గారు బోయిన్పల్లి నుంచి, తర్వాత అల్మాజ్ గూడా నుంచి వడ్లమాన్ రవికుమార్ గారు. ఎస్, ఆయన ఎవరు మరి కాసేపట్లోనే చెప్తాను నేను. ఇక పెళ్లి సందడి సినిమా షూటింగ్ లొకేషన్ల గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే గోదావరి జిల్లాలోని తణుకు, తొర్రేడు, అల్లంపురంలో, అలాగే అరకులో ఒక స్కెడ్యూల్ తీశారు. మూడు పాటలేమో ఊటీలో షూట్ చేశారు. ఇందాక మనం విన్న కిలకిల సాంగ్ కానీ, లేకపోతే తర్వాత రాబోయే వినబోయే సాంగ్స్ కానీ, తర్వాత బెంగళూరు శివ సముద్రంలో కూడా కొన్ని సీన్స్ తీశారు. అండ్ ఈ సినిమాకి నృత్య దర్శకుడు ఎవరో కాదు, ఆ సినిమా డైరెక్టర్ రాఘవేంద్రరావు గారే. ఎస్, మూమెంట్స్ అన్నీ కూడా ఆయనే స్వయంగా కంపోజ్ చేశారు. మా పెరటి జామ చెట్టు పళ్ళు అనే పాట, తర్వాత వేరే సాంగ్స్ కొన్ని ఉంటాయి కదా డ్యూయట్స్ ఇద్దరికి మధ్య, స్వప్న సుందరిలో కొన్ని మాంటేజ్ షార్ట్స్, అవన్నీ కూడా స్వయంగా రాఘవేంద్రరావు గారే డిజైన్ చేశారనమాట. అండ్ ఈ సినిమాలో మా పెరటి జామ చెట్టు పళ్ళు పాట తర్వాత అయితే జామ పళ్ళకి బాగా డిమాండ్ పెరిగిపోయిందంట అప్పట్లో. అండ్ హీరోయిన్ రవళి గారికి అభిమానులు డబ్బాలు డబ్బాలు జామ పళ్ళు పంపించేవారట అన్నట్టు. ఈ సినిమాకి రాఘవేంద్రరావు గారికి బెస్ట్ కొరియోగ్రాఫర్గా నంది అవార్డు కూడా వచ్చిందండి. ఈ సినిమాలో శ్రీకాంత్తో పాటు బ్రహ్మానందం, శివాజీ రాజా, తనికెళ్ల భరణి త్రూఅవుట్ ద ఫిల్మ్ ఉంటారు. రెండు పాటలు కూడా ఉంటాయి, ఇందాక విన్న రమ్యకృష్ణలాగానే పాట, తర్వాత మీరు వినబోయే పాట కూడా. హీరో హీరోయిన్లు కాకుండా ఈ ఆర్టిస్టులు అందరూ ఉంటారు కదా, బంచ్ ఆఫ్ ఆర్టిస్టులు, వాళ్ళతో ఏదైనా ఒక సీన్ తీయాల్సి వస్తే వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చుంటే సరదాగా డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు వాళ్ళని ఏమని సంబోధించేవారు తెలుసా, ఏ కుప్ప కుప్ప రండి అనేవాళ్ళంట. వీళ్ళందరినీ కలిసి ఒక కుప్పలాగా ట్రీట్ చేసేవాళ్ళంట. ఇది ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు బ్రహ్మానందం గారు ఈ మధ్యలో. సో ఇవన్నీ కూడా చాలా మంచి మెమొరీస్ పెళ్లి సందడి సినిమాతో. మరొక మంచి పాట విందాం పెళ్లి సందడి నుంచి, స్టే ట్యూన్డ్.

0: అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: గుర్తుకొస్తున్నాయి.
2: గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు పెళ్లి సందడి సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుంటున్నాం. రేపు రాఘవేంద్రరావు గారి బర్త్డే సందర్భంగా ఒకరోజు అడ్వాన్స్డ్గానే ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్తూ ఆయనకి చాలా ఇష్టమైన సినిమా పెళ్లి సందడి గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇవాళ మనం చాలా విషయాలు చెప్పుకున్నాం కదా పెళ్లి సందడి గురించి, ఆ కాస్టింగ్ ఎలా కుదిరింది, శ్రీకాంత్ని రాఘవేంద్రరావు గారు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, అండ్ పాటలు ఎక్కడ షూట్ చేశారు, ఇవన్నీ కూడా. అండ్ ఈ సినిమాలో కోడ్ ఎపిసోడ్ గుర్తుందా? చాలా మందికి ఫేవరెట్. అది నిజానికి అది ముందు స్క్రిప్ట్లో లేదంట. సెన్సర్ నిబంధనల ప్రకారం డ్యూరేషన్ అనేది కొంచెం తక్కువైందంట. అప్పట్లో ఇన్ని మీటర్స్ ఉండాలి రీల్ అని చెప్పి కొన్ని కండిషన్స్ ఉండేవి, బట్ అది రీచ్ అవ్వలేకపోయింది పెళ్లి సందడి సినిమా. అయితే తర్వాత ఏం చేశారంటే సెన్సార్ నిబంధనలు ఉండాలంటే ఇంకొంచెం డ్యూరేషన్ పెంచాలి సినిమాది అని చెప్పి ఏవిఎస్ బాబుమోహన్ శ్రీలక్ష్మి నామాలమూర్తి గారుల మీద షూట్ చేశారు ఆ కోడి ఎపిసోడ్ని. ఆ తట్ట కింద పెట్టడం, వీళ్ళ మ్యూజిక్, అది మాడి మసే

అయిపోయి బయటకు రావడం అన్నీ గుర్తుంటాయి కదా, చాలా హిలేరియస్గా ఉంటాయి థియేటర్లో చూస్తే మనం. ఒకసారి దాన్ని ఇంటర్వెల్ తర్వాత జత చేశారు. అండ్ అలాగే తమలపాకు మీద ఆముదం వేసి బ్రహ్మానందం చేత నాకించడం, గోదావరి యాసలో డైలాగులు, స్టార్టింగ్లో చెప్పినట్టు కాఫీలు తాగారా, టిఫినీలు చేశారా, ఈ డైలాగ్ అయితే ఎంత పాపులర్ అయిపోయిందో అప్పట్లో. ఇలాంటి హుక్ డైలాగ్స్ ఇప్పటికీ తలుచుకుని నవ్వుకునేలా చేస్తాయి మనల్ని. అండ్ మీకు తెలుసా, కేవలం 85 లక్షల రూపాయల ప్రొడక్షన్ కాస్ట్తో నిర్మించిన పెళ్లి సందడి జాన్ 11, 1996 సంక్రాంతి కానుకగా విడుదలైంది. అయితే సినిమాని ఎవరికి అమ్మకుండా 4 నిర్మాతలు కలిసి సినిమాని ప్రొడ్యూస్ చేశారు. అల్లు అరవింద్, అశ్వినిదత్, రాఘవేంద్రరావు గారు, ఇలా కొంతమంది సొంతంగా విడుదల చేశారు ఈ సినిమాని. అండ్ పాటల్ని స్క్రీన్ ప్లేలో అంతర్భాగంగా మలచడంలో సినిమా విజయం స్థాయిని పెంచిందనే చెప్పాలి. సత్యానంద్ గారి డైలాగ్స్ కూడా చాలా అల్టిమేట్గా ఉంటాయి. సినిమా సక్సెస్లో ఆయనది చాలా కీ రోల్ అని చెప్పాలి. అండ్ హీరోయిన్స్గా యాక్ట్ చేసిన దీప్తి భట్నాకర్కి రోజా రమణి గారు డబ్బింగ్ చెప్పారు. రవళి పాత్రకు శిల్ప గారు డబ్బింగ్ చెప్పారు. వాళ్ల వాయిస్లు కూడా పర్ఫార్మెన్స్ని ఎలివేట్ చేశాయనే చెప్పాలి. అండ్ సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు, వేటూరి సుందరరామూర్తి గారు, జొన్నవిత్తుల గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, చంద్రబోస్ గారు ఈ సినిమాలో పాటలు రాశారు. స్టే ట్యూన్డ్.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140020కు సంప్రదించండి.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి.

భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: Go retro with Akashvani Telugu.
2: 11:51 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో గుర్తుకొస్తున్నాయిలో పెళ్లి సందడి సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ మెమోరీస్ అన్ని గుర్తు చేసుకుంటున్నాం కదా. కొంతమంది శ్రోతలు వాళ్ళ మెమోరీస్ మనతో షేర్ చేసుకున్నారు. ఈ మూవీ నేను భారత్ టాకీస్ లో చూశాను. రాఘవేంద్రరావు కీరవాణి గారి కాంబినేషన్ లో వచ్చిన పాటలు, పెద్ద మ్యూజికల్ హిట్. కరీంనగర్ నుంచి రామగిరి సత్యంరావు గారు, కరుణ గారు మెసేజ్ పంపించారు. తర్వాత ఐ సా ద పెళ్లి సందడి మూవీ ఎట్ దేవీ థియేటర్ హైదరాబాద్ అంటూ చోడవరపు విజయ్ కుమార్ చందానగర్ హైదరాబాద్ నుంచి పంపించారు. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా మెమొరీ కూడా షేర్ చేసుకుంటాను కదా. నేను ఈ సినిమా ఖమ్మంలో చూశాను. అప్పట్లో సింగిల్ థియేటర్సే కదా. నేను ఈ సినిమా ఎందుకు సెలెక్ట్ చేస్తున్నానంటే రాఘవేంద్రరావు గారి బర్త్డే ఒకటి రేపు, అది కలిసి రావడం. అండ్ నేను ఎక్కువ సార్లు థియేటర్లో చూసిన సినిమా అన్నమాట ఇది. నేను చిన్నగా ఉన్నప్పుడు వచ్చింది. అండ్ మరీ చిన్నపిల్లవాడిని ఏం కాదు, బట్ ఓకే, స్కూల్లో ఉన్నప్పుడు వచ్చింది. కిన్నెరసాని థియేటర్ అని ఇప్పుడు లేదు అది ఖమ్మంలో, బట్ చాలా పాపులర్ థియేటర్. మన కృష్ణకుమార్ గారికి తెలిసే ఉంటుంది, అండ్ కట్ల సతీష్ గారు వీళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఖమ్మంతో టచ్ ఉన్న వాళ్ళకి. కిన్నెరసాని థియేటర్లో మోర్ దాన్ 200 డేస్ ఆడింది ఆ సినిమా. ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు, ఏదైనా సినిమాలు బాగోపోతే చలో పెళ్లి సందడి సినిమాకి వెళ్ళిపోదాం అనే అంత గొప్ప మెమరీస్ ఉన్నాయి నాకు పెళ్లి సందడితో. ఇక అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని అఖండ విజయం సాధించిన పెళ్లి సందడి సినిమా తమిళ హిందీ భాషల్లోకి రీమేక్ అయింది. సినిమా అవార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా కీరవాణి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. అలాగే బెస్ట్ ఫిలిం, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ కొరియోగ్రాఫర్, బెస్ట్ లిరిసిస్ట్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ విభాగాల్లో 5 నంది అవార్డ్స్ అందుకుంది పెళ్లి సందడి. 44 కేంద్రాల్లో 50 రోజులు, 33 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడింది. 25 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. అంతకుముందున్న లవకుశ రికార్డ్స్ అన్నింటినీ బద్దలు కొట్టేసింది పెళ్లి సందడి సినిమా. 10 కేంద్రాల్లో 200 రోజులు, 1 కేంద్రంలో 300 రోజులు ఆడి సౌత్ ఇండియన్ రికార్డ్ క్రియేట్ చేసింది. హైదరాబాద్ సంధ్యా 70 mm లో 237 రోజులు ఆడి 10 కోట్ల కలెక్షన్స్ని కొల్లగొట్టింది పెళ్లి సందడి. మరి ఇవి ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో పెళ్లి సందడి విశేషాలు.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్లు 0402324052, వాట్సాప్ నంబర్ 7382608586.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాబ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:06 గా వస్తోంది. మరి కాసేపట్లో చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటారు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

12:07 క్రాస్ చేసి 40 సెకండ్స్. మీరు వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. మరి ఇవాళ చైతన్య స్ఫూర్తిలో ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనటువంటి ఒక ప్రక్రియ అన్నమాట ఇది. అంటే ప్రతిరోజు ఉరుకుల పరుగుల జీవితంలో పని పని అని పరిగెడతాం. దేనికోసం? జీతం కోసం. జీతం ఎందుకు? బ్రతకడానికి. అంటే ఇది ఒక్కటే సరిపోతుందా? లైఫ్లో మనం ఏం మిస్ అవుతున్నాం? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల రిలేషన్స్ దెబ్బతింటాయి, మనం దేనికి అటెండ్ కాలేం, పని ఉందంటాం. మరి ప్రతీది పనితో లింక్ చేసుకుని ఒక బ్యూటిఫుల్ లైఫ్ని మనం మిస్ అవుతున్నాం. మరి ఇవాళ్ళకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటి, అసలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తూ మన లైఫ్ని ఈక్వల్గా ఎలా ఎంజాయ్ చేయొచ్చు, దానికి కావాల్సిన టిప్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మాట్లాడుకోబోతున్నాం. మరి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేయాలి, అవన్నీ తెలుసుకోవాలంటే మీరేం చేయాలి? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మీ అందరి కోసం ఎనర్జెటిక్ ట్రాక్ ఒకటి వచ్చేస్తోంది. ఇద్దరు మిత్రులు సినిమా నుంచి. మణిశర్మ గారు కంపోజ్ చేసింది, బాలుగారు చిత్ర గారు పాడింది, చంద్రబోస్ సాహిత్యం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్

0: మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: 12:15 క్రాస్ చేసి 15 seconds ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో చైతన్య స్ఫూర్తి వింటున్నారు. చైతన్య స్ఫూర్తిలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటి చెప్తానని చెప్పాను కదా. కష్టపడి పనిచేయటం ఎంత ముఖ్యమో ఆ కష్టం వెనుక ఉన్న అసలు గోల్ని ఎంజాయ్ చేయడం కూడా అంతే ముఖ్యం. అసలు మనం దేని గురించి పని చేస్తున్నాం అనే సెన్స్ మనకి ఖచ్చితంగా ఉండాలి. ఏది గమ్యం లేని లేకపోతే ఏదంటే గమ్యాన్ని చేరాలి అంటే మనకు ఒక గోల్ అనేది ఉండాలి. ఖచ్చితంగా మనకు ఒక ఎయిమ్ అనేది ఉండాలి. ఎయిమ్తో గోల్ చేస్తేనే ఆ కిక్ ఉంటుందన్నమాట. కానీ ప్రజెంట్ కార్పొరేట్ ప్రపంచంలో ఏం జరుగుతోంది, పని అనే చక్రంలో చిక్కుకుని జీవితం అనే ఒక మధుర జ్ఞాపకాన్ని మనం కోల్పోతున్నాం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో చాలామంది వెనకబడిపోతున్నారు. అసలు ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేయాలో అర్థం కాక సగం స్ట్రెస్తో కృంగిపోతున్నారని చాలామంది మానసిక నిపుణులు చెప్తున్నారు. ప్రజెంట్ ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయడం చాలా చాలా కష్టంగా మారిందంట. మరి అసలు ఎందుకు ఇలా జరుగుతోంది, ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలంటే మనం ఎలా ఉండాలి, దృఢంగా ఏమేమి తీసుకోవాలి, ఈ మొత్తం మీద ఏదైతే టిప్స్ పాటించాలి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. ఎప్పుడు పనే పని అని ఆ చట్రంలో చిక్కుకోకుండా ఒకసారి ఆ పని వెనక మనం చేయాల్సిన విషయాలు ఏంటి అవన్నీ కూడా ఇవాళ చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శాకుంతలం సినిమా నుంచి వండర్ఫుల్ సాంగ్ విన్నాం కదా. రమ్యా బెహరా పాడిన పాటది, రచన చైతన్య ప్రసాద్, సంగీతం మణిశర్మ.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: शिक्षा की जीवन में भी जरूरत है, समाज जीवन में भी जरूरत है, इसको अंडर एस्टिमेट नहीं करना चाहिए.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
3: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
4: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
5: ఉదయతార.
4: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
5: ఈ అభ్యుదయతార.
4: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
5: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
4: మీట్ ద స్టార్
5: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
4: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
5: మీట్ ద స్టార్.
0: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. 12:23 క్రాస్ చేసి 50 సెకండ్స్. చైతన్య స్ఫూర్తిలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఇది కేవలం ఒక మాట కాదు, మన ఆరోగ్యానికి సంతోషానికి ఒక మంత్రం లాంటిదన్నమాట. ఆఫీస్ ఫైళ్ల మధ్య కాలాన్ని కరిగించేస్తూ ఇంట్లో పిల్లల నవ్వుల్ని తల్లిదండ్రుల పలకరింపుల్ని మిస్ అవుతున్నామా? ఒకసారి ఆలోచించండి. సంపాదన అవసరమే, కానీ ఆ సంపాదనను పంచుకోవడానికి కుటుంబంతో గడిపే సమయం లేనప్పుడు అండ్ ఆ కష్టానికి అర్థమే ఉంటుంది చెప్పండి. మరి చైతన్య స్ఫూర్తిలో స్ట్రెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి మాట్లాడుకుందాం. అలాగే ఈ వర్క్ టైం అండ్ పర్సనల్ టైంని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి కూడా తెలుసుకోబోతున్నాం. ఇవాళ చైతన్య స్ఫూర్తిలో మంచి మంచి టిప్స్ చెప్తా అన్నాను కదా. అయితే చాలామంది ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విషయంలో ఇప్పటికీ కొంత డౌట్ఫుల్గానే ఉంటున్నారు. అంత ఈజీనా టైం మేనేజ్ చేయడం? అంత ఈజీనా? ఎళ్ళొస్తాం, అలసిపోతాం, మరి ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? వారానికి ఒకరోజు సెలవు అని కొంతమంది, 2 రోజులు సెలవులు ఉంటాయి, దాన్ని ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి కానీ ఫ్యామిలీ

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చైతన్య స్ఫూర్తిలో న్యూస్ తర్వాత మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. ఆకాశ

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ అనేది విస్తృతమైన ప్రాదేశిక బాధ్యత అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు ఎన్నికల కమిషన్ తేదీలు ప్రకటించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్చలు జరుగుతున్నాయి. బహుళపక్ష వేదికల్లో సహకారంతో సహా ప్రాంతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా వారు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ఈ చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేసి వాటిని పరస్పరం మార్పిడి చేసుకుంటారు. క్రిస్టోడౌలిడిస్ భారతదేశంలో 4 రోజుల పర్యటన కోసం వచ్చారు. ఆయనతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి, రవాణా సమాచార ప్రజాపనుల శాఖ మంత్రి, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది. క్రిస్టోడౌలిడిస్ సైప్రస్ అధ్యక్షుడి హోదాలో భారత్ను సందర్శించడం ఇదే మొదటిసారి. సైప్రస్ అధ్యక్షుడు ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. భారత్ సైప్రస్ దేశాల మధ్య కాల పరీక్షకు నిలిచిన అత్యంత సన్నిహిత భాగస్వామ్యం ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇరు దేశాలు తమ 65 సంవత్సరాల దౌత్య సంబంధాలను పూర్తి చేసుకోనున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల భద్రతను ఏదో ఒక విడిగా చేపట్టే పనిగా కాకుండా ఎప్పటికప్పుడు ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా మరింత విస్తృతమైన ప్రాంతీయ ప్రాదేశిక బాధ్యతగా చూడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ వేడుకలో ఆయన ప్రసంగించారు. సరిహద్దులో ఎన్నో సున్నితమైన పరిస్థితులు, అనేక సవాళ్లు ఉన్నప్పటికీ ఈ బలగాలు దేశం గౌరవాన్ని నిరంతరం కాపాడుతూ వస్తున్నాయని అమిత్ షా అన్నారు.
1: 2026 तक सीमा सुरक्षा बल के जिन जवानों ने अपनी अप्रतिम देशभक्ति और कर्तव्य परायणता का प्रदर्शन करते हुए अपना सर्वोच्च बलिदान दिया है, वो सभी 2000 से ज्यादा जवानों को मन पूर्वक श्रद्धांजलि और आदर पूर्वक नमन करना चाहता हूँ.
0: देश रक्षण लो प्राणाल अर्पिंचिन 2000 मंदिकि पैगा जवानुलकु तानु నివాళి అర్పిస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. అక్రమ చొరబాట్లు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నకిలీ నోట్ల చలామణి, ఆయుధాల స్మగ్లింగ్ వంటి కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా ముప్పులను ఆయన సందర్భంగా ప్రస్తావించారు. మరింత సమగ్రమైన, సమన్వయంతో కూడిన భద్రతా వ్యవస్థ అవసరమని కేంద్ర హోంమంత్రి చెప్పారు. అందుకోసం రాష్ట పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు, గూఢచర్య సంస్థలు, స్థానిక పరిపాలనా యంత్రాంగం మధ్య మరింత మెరుగైన సమన్వయం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం ఈ నెల 20వ తేదీన న్యూఢిల్లీలో జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీకి వస్తారు. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతం కోసం నిర్దేశించిన క్వాడ్ దార్శనికతకు అనుగుణంగా గత 1వ జూలై తేదీన వాషింగ్టన్ డీసీలో జరిగిన చర్చలకు కొనసాగింపుగా విదేశాంగ మంత్రుల సమావేశం ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ప్రస్తుతం కొనసాగుతున్న క్వాడ్ కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తారు. అలాగే హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో తాజా పరిణామాలు, పరస్పరం ఆసక్తున్న ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు, అమెరికా విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్తో ద్వైపాక్షిక సమావేశాలు జరపడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినం.

ఉత్సవం సందర్భంగా జీవులన్నిటికీ ఉమ్మడి భవిష్యత్తు నిర్మించడంలో పౌరులు తమ వంతు సహాయం అందించాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. గ్లోబల్ ప్రభావం కోసం లోకల్ గా చర్యలు తీసుకోండి అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జీవ వైవిధ్య దినోత్సవం జరుగుతోంది. జీవ వైవిధ్యానికి జరిగే నష్టాన్ని అరికట్టడానికి పునరుద్ధరించడానికి ప్రతి ఒక్కరూ చర్యలు చేపట్టాలనే పిలుపని భూపేందర్ యాదవ్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సుసంపన్నమైన జీవ వైవిధ్యమే అనేక సుస్థిర అభివృద్ధి సవాళ్లకు సరైన సమాధానమని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 10 రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఖాళీ అవుతున్న 24 స్థానాల ద్వైవార్షిక ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. వచ్చే నెలలో తమ పదవీకాలం పూర్తి చేసుకోబోతున్న వారిలో మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవెగౌడ, కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్ తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుంచి తలో 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్ నుంచి 2 స్థానాలు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి చెరో 1 స్థానం చొప్పున ఖాళీ కానున్నాయి. ఎన్నికల కమిషన్ తెలియజేసిన వివరాల ప్రకారం వచ్చే నెల 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా జూన్ 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు కూడా చేపడతారు. మహారాష్ట, తమిళనాడు రాష్ట్రాల్లో చెరొక స్థానానికి రాజ్యసభ ఉప ఎన్నికను కూడా కమిషన్ ప్రకటించింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన నేపథ్యంలో మహారాష్ట ఉప ముఖ్యమంత్రి సునేత్ర అజిత్ పవర్, అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగంలు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ ఉప ఎన్నిక కూడా వచ్చే నెల 18వ తేదీనే జరుగుతుంది. ఐఆర్సీటీసీ హోటల్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు ఇతరులపైన ఆరోపణల నమోదుపై తన నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు ఈరోజు జూన్ 9వ తేదీకి వాయిదా వేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసుపై దర్యాప్తు జరుపుతుండగా సిబిఐ నమోదు చేసిన ప్రధాన నేరం ఆధారంగా ఈ విచారణ జరుగుతోంది. 2004 నుండి 2009 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న టైంలో ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. దర్యాప్తు సంబంధించిన సమాచారం ప్రకారం నిర్దేశిత విధానాలను పాటించకుండా ఒక ప్రైవేట్ కంపెనీకి హోటల్ నిర్వహణ కాంట్రాక్టులను కట్టబెట్టినట్లు లాలూ ప్రసాద్ యాదవ్ పైన ఆరోపణలు వచ్చాయి. ఆ కంపెనీకి ఆర్జేడీ అధినేత అత్యంత సన్నిహితులతో సంబంధాలున్నట్లుగా సమాచారం. కేంద్ర రైల్వే, ఐటీ, సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈవేళ నుంచి రాజస్థాన్లో 2 రోజులు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక కొత్త రైల్వే వ్యవస్థలను రాష్ట్రానికి అంకితం చేస్తారు. ఈ ఉదయం జోధ్పూర్ చేరుకున్న అశ్విని వైష్ణవ్ అక్కడ వివిధ రైలు సేవలను ప్రారంభిస్తున్నారు. జోధ్పూర్ రైల్వే స్టేషన్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో జోధ్పూర్ ఢిల్లీ క్యాంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను 20 కోచీలతో పొడిగించి జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన 2019 పుల్వామా ఉగ్రదాడి సూత్రధారులో ఒకడిగా భావిస్తున్న హంజా బుర్హాన్ను నిన్న పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. ముజఫరాబాద్లోని గోజ్రాలో ఉన్న ఒక ప్రైవేట్ సంస్థ ప్రిన్సిపల్గా ఉన్న బుర్హాన్ నిన్న ఉదయం తన కళాశాల నుంచి బయటకు వచ్చిన సమయంలో దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి నుంచి తీవ్రమైన వడగాడ్పులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వారం అంతటా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయి. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపటి నుంచి ఈ వారాంతం వరకు వడగాడ్పులు వీస్తాయి. ఐపీఎల్ క్రికెట్లో నిన్న అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ 89 పరుగుల తేడాతో ఓడించింది. ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలిడెస్తో చర్చలు జరుపుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ విస్తృతమైన ప్రాదేశిక బాధ్యత అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జరిగాయి.

ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఈవేళ తేదీలను ప్రకటించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40 దాటి 45 సెకండ్లు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా?

0: 12:40 దాటి 45 సెకన్లు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చైతన్య స్ఫూర్తిలో మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుంటాం కదా. ఆఫీస్ టైమింగ్స్ ని, పర్సనల్ టైమ్ ని వేరు చేస్తూ కొన్ని లిమిట్స్ ని మనకి మనమే పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం అంటున్నారు సైకలాజికల్ నిపుణులు. ఆఫీస్ ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు. ఆఫీస్ విషయాలు ఆఫీస్లోనే వదిలేసేయాలి. ఆఫీస్లో బాస్ తిట్టాడనో, లేకపోతే టార్గెట్ దగ్గరకు పడింది, టైం లేదనో, లేకపోతే కొలీగ్స్తో గొడవలు, ఇవన్నీ కూడా మనం మెదడులో జరుగుతూ ఉంటాయి కదా ప్రతిరోజు. అవన్నీ కూడా ఇంటికి తీసుకురాకుండా కుటుంబంతో గడిపే క్షణాల్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించాలి. అండ్ మనం హెల్దీగానే ఉంటే తప్ప ఏమి చేయలేం కదా. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు కాబట్టి మన ఆరోగ్యం బాగున్నప్పుడే మనం పనిలోనూ జీవితంలోనూ రాణించగలం అని గుర్తించండి. సో మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయే కొద్దీ ఫిజికల్గా కూడా మనం వీక్ అయిపోతూ ఉంటాం ఖచ్చితంగా. కాబట్టి జీవితంలో రాణించాలి అని గుర్తించి తగినంత విశ్రాంతి తీసుకోండి. ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి రెస్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా కనీసం 7 గంటలన్నా రోజు పడుకోవాలని చెప్తున్నారు. అండ్ డైలీ మనకు నచ్చిన చిన్న చిన్న పనులు, లేకపోతే మన హాబీస్ ఉంటాయి కదా, బుక్ రీడింగ్ కానీ, లేకపోతే చక్కగా అవుటింగ్ కానీ, ఇలాంటివన్నీ కూడా మన స్ట్రెస్ని చాలా వరకు రిలీజ్ చేస్తాయన్నమాట. అండ్ హాబీస్కి చాలా సమయం కేటాయించడం ద్వారా కూడా కొంత సమయాన్ని మనం ఈజీగా మలుచుకుంటాం, స్ట్రెస్లెస్గా మలుచుకుంటాం. తప్పనిసరిగా కేటాయించాలని చెప్తున్నారు. అండ్ హాబీస్ అన్నవి మనల్ని చాలా లైట్ చేస్తాయి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది ఖచ్చితంగా. తర్వాత మనం ఇటు వర్క్ని ఇటు ఫ్యామిలీని ఎట్ ద సేమ్ టైం ఒకే తాటి మీదకి తీసుకొచ్చి దేనికి ఏదైతే అవసరమో వాళ్ళని మనం చక్కగా చూసుకుంటే వాళ్ళు కూడా మనకి రెసిప్రొకేట్ అవుతారు. తద్వారా మెంటల్గా బాగుంటాం మనం, ఫిజికల్గా బాగుంటాం, హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. అండ్ చాలా పెద్ద విషయం ఇప్పుడు మనల్ని, ఫ్యామిలీ రిలేషన్స్ని దెబ్బతీస్తున్న విషయం ఏంటంటే సోషల్ మీడియా. ఎవరు కాదనలేని వాస్తవం ఇది. సోషల్ మీడియా అనేది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని చాలా అబ్స్టకిల్గా మారుతోంది. అది వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి అడ్డుగోడగా మారుతుంది. మరి సోషల్ మీడియాని ఎంతవరకు మనం కంట్రోల్లో పెట్టాలి? దాని కంట్రోల్లోకి మనం వెళ్లకుండా మన కంట్రోల్లో అది ఉండేలా ఎలా చూసుకోవాలి? ఇలాంటి విషయాలు కూడా మనం చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకోబోతున్నాం. మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి, ఇంకా మరిన్ని విశేషాలు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ ఆర్జే పవన్తో.

0: మీరు విన్న ఈ ఎనర్జెటిక్ ట్రాక్ బాలు ABCDEFG ఈ సినిమాలోది. ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన ఈ డ్యూయట్ రాసింది సీతారామ శాస్త్రి గారు, సంగీతం మణిశర్మ.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

12:51 క్రాస్ చేసి 45 సెకండ్స్. చైతన్య స్ఫూర్తిలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సోషల్ మీడియా అనేది వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి ఎట్లా అబ్స్టకిల్గా మారుతోంది, ఎలా అడ్డుగోడగా మారుతోందని మాట్లాడుకుంటున్నాం కదా. నిజానికి సోషల్ మీడియా అనేది మనకు లభించిన ఒక గొప్ప వరం అని చెప్పొచ్చు. ఎప్పటి వరకు? దాన్ని బాధ్యతగా వాడుకున్నంత వరకు మాత్రమే. సరే, టెక్నాలజీ అన్నది ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది, దాన్ని మనం అందిపుచ్చుకోవాలి మన లైఫ్ని సింప్లిఫై చేసుకోవడానికి. బట్ సోషల్ మీడియా అనేది ఎలా తయారైందంటే, మనుషుల రిలేషన్స్ని దెబ్బతీస్తోంది. మన ఇంట్లోకి వచ్చేసి, మన సెల్ ఫోన్లోకి వచ్చేసి 24 గంటలు అందులోనే తలబెట్టేసి పక్కన ఏం జరుగుతోందో అని మర్చిపోయేంత స్థాయికి మనం వెళ్ళిపోతున్నాం. దురదృష్టవశాత్తు ఈ చాలామందిలో కనిపిస్తున్నటువంటి ఒక జాడ్యంగా మారిపోయిందని చెప్పాలన్నమాట. నిజానికి పెద్ద పదమైనా తప్పదు, వాడాల్సిందే. వర్చువల్ ప్రపంచంలో మునిగిపోకుండా మన చుట్టూ ఉన్న ట్రూ రిలేషన్స్ని, అలాగే నేచర్కి కూడా, నేచర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత అందంగా ఉంటుంది కదా, మరి దాన్ని కూడా చూడాలి కదా. నేచర్కి కూడా కాస్త సమయాన్ని కేటాయించాలి. అలాగే ప్రతిరోజు సోషల్ మీడియా కోసం కొంత సమయం మాత్రం కేటాయించి స్క్రీన్ టైం లిమిట్ని సెట్ చేసుకోవాలి. వారంలో కనీసం ఒక రోజో, లేకపోతే రోజులో కొన్ని గంటల పాటు మాత్రమే సోషల్ మీడియా చూస్తే మంచిదంటున్నారు. అలా సోషల్ మీడియాకి వీలైనంత వరకు దూరంగా ఉంటూ, ఒకరోజులో అయ్యే పని కాదు అది, గ్రాడ్యువల్గా అలా అలా మనం దూరంగా ఉండడం ప్రయత్నిస్తే అది ఒకరోజు ఖచ్చితంగా సాధ్యపడుతుంది. ఎంతవరకు అవసరమే అంతవరకు వాడుకుంటూ కుటుంబంతో సమయాన్ని గడపడం ద్వారా ఈ సోషల్ మీడియా ప్రభావాన్ని అధిగమించవచ్చు అంటున్నారు ఈ మానసిక నిపుణులు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనం గట్టిగా మన బ్రెయిన్లో ఫిక్స్ అయినప్పుడే. సో ఆ రకంగా ఈరోజు నుంచే మనం సోషల్ మీడియాకి వీలైనంత వరకు దూరంగా ఉంటాం. అందులో ఉన్న పాజిటివిటీని తీసుకుంటూ టెక్నికల్గా, టెక్నాలజీ పరంగా అప్గ్రేడ్ అవుతాం తప్ప అందులోనే ప్రపంచాన్ని చూడము, అందులోనే జీవితాన్ని గడపము. ఈ వర్చువల్ వాటికి దూరంగా ఉంటూ రియాలిటీని ఎక్కువగా ఆస్వాదిస్తామని మనం ఈరోజు నుంచే ఓత్ తీసుకుందాం. ఏమంటారు? మరొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది, సిద్ శ్రీరామ్ సునీత పాడింది 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా నుంచి. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశారు ఈ పాటని, రాసింది చంద్రబోస్.

0: చైతన్య స్ఫూర్తిలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేయాలి అని మాట్లాడుకుంటున్నాం. మనల్ని ఏం అడ్డుకుంటాయి వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేయకుండా, అలాగే కుటుంబ సంబంధాలు రోజురోజుకి ఎలా తగ్గిపోతున్నాయి ఈ సోషల్ మీడియా వల్ల అని కూడా మాట్లాడుకుంటున్నాం. అండ్ ఏం చేయాలంటే, మనం గతంలో జరిగిన వాటి గురించి లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా ప్రస్తుత క్షణంలో జీవించడం ఎలాగో నేర్చుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పటి లైఫ్లో. అందుకే ఎప్పుడో పాతకాలంలోనే చాలామంది అన్నారు కదా, జరిగేవి జరగవు కొన్ని, అలాగని జరగలేదని జరగవు కొన్ని. నాకు ఇంత టైంకి గుర్తు రావట్లేదు, బట్ అనుకోలేదని ఆగవు కొన్ని, జరగలేదనుకోవడానికి జరగవు కొన్ని అంటూ ఉంటాం కదా. అలాగే లివ్ ఫర్ ద మూమెంట్ అన్నది ఈ మధ్యకాలంలో బాగా మనకి వినపడుతున్న మాట అన్నమాట. భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు, నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో మనకు తెలియదు, దాని గురించి ఆలోచించడం వేస్ట్. జరిగిపోయింది మనం వెనక్కి తీసుకురాలేం, జరిగిపోయిన కాలాన్ని ఎవ్వరు వెనక్కి తీసుకురాలేం. కాబట్టి ఇప్పుడున్న క్షణాన్ని మనం ఆస్వాదించడం అన్నది చాలా ముఖ్యం అంటున్నారు మానసిక నిపుణులు. అండ్ నేటి బిజీ బిజీ లైఫ్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది కేవలం సమయపాలన మాత్రమే కాదండి, అది మన ప్రాధాన్యతల స్పష్టత అని గుర్తుంచుకోవాలి. మన ప్రయారిటీస్ ఏమున్నాయో దాని మీద మనకి క్లారిటీ ఉండాలి. అండ్ సోషల్ మీడియా సృష్టించే ఈ కంపారిజన్ వరల్డ్లో చిక్కుకోకుండా మన వాస్తవ ఉనికిని మనం గుర్తించడమే మన అసలైన సక్సెస్ కదా. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో ఈ విషయాలన్నీ పాటిస్తే హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ మన సొంతం అవుతుంది, కాదంటారా? ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. నచ్చిందా?
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క

0: అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార.
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయతార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
4: మీట్ ద స్టార్
3: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
4: మీట్ ద స్టార్.
5: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
6: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం కరెక్ట్ గా 1 గంట దాటి 2 నిమిషాలు.

నెక్స్ట్ మరొక ఎనర్జెటిక్ ట్రాక్ విందాం. భాస్కర్ భట్ల గారు రాసిన పాట, దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్లో, విశాల్ దడ్లాని హరిప్రియ, ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రైతు సంక్షేమమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని, కనీస మద్దతు ధరతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు హామీ.

0: ఇచ్చారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగడం లేదని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కె తారక రామారావు అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు అధ్యక్షతన పార్టీ ప్రజాప్రతినిధుల సమీక్షా సమావేశం ఈరోజు జరిగింది. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామచందర్రావు కోరారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని, వరి మొక్కజొన్న పంటలను చివరి గింజ వరకు కనీస మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రైతులు పండించిన మొత్తం పంటను మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన రవాణా ఏర్పాట్లు ప్రభుత్వం సిద్దం చేసిందని మంత్రి వెల్లడించారు. అలాగే హమాలీలు, గన్నీ సంచులు, టర్పాలిన్ కవర్లు తదితర మౌలిక సదుపాయాలు కూడా సిద్దంగా ఉంచినట్టు తెలిపారు. రైతులు అధికారులకు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగడం లేదని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కె తారక రామారావు అన్నారు. ఈరోజు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయిందని, ప్రభుత్వం సకాలంలో కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కేవలం రైతులే కాకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నిరసనల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం రైతులకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ తక్షణమే చెల్లించాలని, మరణించిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తారక రామారావు డిమాండ్ చేశారు.
1: ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను ఒకటే అడుగుతున్నా, ప్లేస్ మీరు డిసైడ్ చేయండి, ఏ ఊరు మీరు డిసైడ్ చేయండి, మేము వస్తాం, మా నాయకులందరం వస్తాం. ఏ సెంటర్ కన్నా పోదాం రాష్ట్రంలో, మీరు కొడంగల్ నియోజకవర్గంలోని ఏ సెంటర్ అయినా మేము రెడీ. ఎక్కడన్నా కూడా మీరు చెప్పినట్టు 80% కొనుగోలు జరిగినాయని మీరు రుజువు చేస్తే ఏ శిక్షకైనా మేము సిద్ధం ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తాను. దయచేసి భేషజానికి పోకండి. మధ్య దళారులు ఏదైతే ఇవాళ గవర్నమెంట్ కొట్టలేదు కాబట్టి దళారులకు అమ్ముకునే దుస్థితి ఏదైతే రైతులకు వచ్చిందో దీని నుంచి నివారించండి.
0: ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈరోజు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత నేతృత్వంలో కార్యకర్తలు సచివాలయం ముట్టడికి యత్నించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతోందని, ప్రభుత్వం వెంటనే స్పందించి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ధర్నా చేశారు. రైతులకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ తక్షణమే చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని కవితతో పాటు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో రాష్ట అధ్యకులు రామచందర్రావు అధ్యక్షతన బీజేపీ ప్రజాప్రతినిధుల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రజా పోరాటాలు, రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అనుసరించవలసిన కార్యాచరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోని 10 రాష్ట్రాలకు చెందిన 24 రాజ్యసభ స్థానాల భర్తీకి ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ స్థానాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల పదవీకాలం వచ్చే నెల నుండి జూలై మధ్య ముగియనుండటంతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జూన్ 1వ తేదీన అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. జూన్ 18వ తేదీన ఉదయం నుండి సాయంత్రం వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఏపీ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, సానా సతీష్ల పదవీకాలం జూన్ 26న ముగియనుంది. దీంతో ఏపీలోని 4 స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి.

0: నై ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చిన ఘనత ప్రజాప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: దాదాపు 1400 కోట్ల బడ్జెట్ ని ఈరోజు తెలంగాణకి ఇవ్వడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా ఈరోజు తెలంగాణకు 15 ఏళ్లలో తీసుకురాలని పాలసీని ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షత ఈరోజు పాలసీని తీసుకుని వచ్చారు. దాంతోపాటు గ్రామస్థాయిలో ఉండేటువంటి విద్యార్థుల కోసం మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలన్న ఉద్దేశంతో సీఎం కప్ ను ఏర్పాటు చేసి సీఎం కప్ ఫస్ట్ ఎడిషన్ లో 3.5 లక్షల మంది, సీఎం కప్ సెకండ్ ఎడిషన్ లో 5.5 లక్షల మంది పిల్లలు తీసుకుని గ్రామస్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయి వరకు స్కిల్ ఉండే ప్రతి ఒక్కరు రాష్ట్ర స్థాయికి వరకు చేరుకునే విధంగా ట్రాన్స్పరెంట్ గా ఈరోజు సీఎం కప్ ను ఏర్పాటు.
0: పర్యాటక వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల నేపథ్యంలో ఈ ఉదయం మెదక్ దాయార పురాతన కట్టడాలైన బావి దేవాలయాలను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పర్యాటక శోభ సంతరించే విధంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి పర్యాటక ప్రాంతాలను తుది రూపు తీసుకొచ్చే విధంగా అధికారుల సమన్వయంతో మౌలిక వసతుల కల్పనపై పటిష్ట చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో బెస్ట్ అవైలబుల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ 1వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా ఎస్సీ అభివృద్ది అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. ఎస్సీ కులానికి చెందిన 46 మంది విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశానికి అవకాశం ఉందని వివరించారు. అర్హులు 6 జూన్లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ సమక్షంలో డ్రా పద్దతిలో 10 జూన ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు సాంకేతిక పరంగా మరిన్ని సేవలను జోడిస్తూ సరికొత్త మొబైల్ యాప్ను రూపొందించింది. వినియోగదారుల సౌకర్యార్థం మొత్తం 28 రకాల ప్రత్యేక ఫీచర్లతో ఈ యాప్ను అందుబాటులోకి తెచ్చినట్టు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉత్తమ్ జాడే తెలిపారు. ఈ కొత్త యాప్ ద్వారా వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ఇంట్లోనే కూర్చుని నాణ్యమైన సేవలు పొందవచ్చని ఆయన వివరించారు. ఈ యాప్లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం, కొత్త ఫిర్యాదుల నమోదు, ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవడం వంటి సేవలున్నాయి. వీటితో పాటు ఆన్లైన్ ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపు, బిల్ హిస్టరీ, వినియోగదారుల నెలవారీ బిల్లుల సమాచారం, ఆన్లైన్ పేమెంట్ హిస్టరీ లాంటి 28 రకాల కీలక సేవలను ఇందులో పొందుపరిచారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు, క్రీడాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నందున మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు ఈరోజు 12:00 నుండి అర్ధరాత్రి వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు. లారీలు, ట్రక్కులు, ప్రైవేటు బస్సులు వంటి భారీ వాహనాలను ఉప్పల్ పరిసర ప్రాంతాల్లోకి అనుమతించడం లేదు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండ తీవ్రత కొనసాగుతోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా అత్యధికంగా కౌటాలలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15 మండలాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. మరో కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. 14:00 బయటికి రాకూడదంటూ హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఎక్కడికక్కడ త్రాగునీటి కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రైతు సంక్షేమమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని, కనీస మద్దతు ధరతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగడం లేదని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యకులు రామచంద్రరావు అధ్యక్షతన పార్టీ ప్రజాప్రతినిధుల సమీక్షా సమావేశం ఈరోజు జరిగింది. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామచంద్రరావు కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: గుడ్ ఆఫ్టర్నూన్ వన్స్ అగైన్. 1:21 క్రాస్ చేసి 45 సెకండ్స్ అవుతుంది. 1:22 ప్రతిరోజు మన లిజనర్స్కి ఎంతో ఇష్టమైన షో టైం, ఎందుకంటే వాళ్ళు స్వయంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే ప్రోగ్రామ్ కాబట్టి మన శ్రోతలు కూడా చాలామంది రెడీగా ఉన్నారు, కొంతమంది ఇంకా రావాల్సి ఉంది. అండ్ షో టైంలో ఇవాళ కూడా కొంచెం ఆలోచించదగిన క్వశ్చన్స్ తీసుకుని వచ్చాను నేను. ప్రతిరోజు ఈజీ క్వశ్చన్స్ అడిగితే మీరు చక్కగా వెళ్ళిపోయి అక్కడ కొట్టేసి ఆన్సర్ పట్టుకుని వచ్చేసి ఇక్కడ పెట్టేస్తున్నారు చాలామంది. ఈసారి కొంచెం ఆలోచించాల్సిన క్వశ్చన్స్ అడగబోతున్నాను ఇవాళ. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా పంపిస్తారు ఆన్సర్స్ అన్నవి. ఇవాళ దొరకకుండా జాగ్రత్త పడ్డాను మీకు ఎక్కడ కూడా. సో మీ రియల్ టాలెంట్కి అసలైన పరీక్ష అనమాట ఇవాళ షో టైంలో. మరి కాసేపట్లో షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేసొద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నెంబర్ ఒకసారి చెప్తున్నాను, మీరు వాట్సాప్ చేయాల్సిన ఆన్సర్స్ ఏ నెంబర్కి పంపించాలి అని. 0402324 0852, మరొకసారి 0402324082.

సీను సినిమా కోసం మంచి మెలోడియస్ ట్రాక్ విన్నాం కదా, పార్థసారథి చిత్ర గారు పాడింది, సీతారాం శాస్త్రి గారి సాహిత్యం, మణి శర్మ సంగీతం. ఎస్, షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడిగే టైం వచ్చేసింది. మరి మీరు కూడా మీ మీ మొబైల్ ఫోన్స్తో రెడీగా ఉండండి ఆన్సర్స్ పంపించడానికి. 0402324 0852 0402324 0852 ఇది నా నెంబర్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి, జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. భారత రాష్ట్రపతులుగా పనిచేసిన వారిలో భారతరత్న అందుకున్నవారు మొత్తం ఎంతమంది? స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మనకి 15 మంది, ఇప్పుడున్న ద్రౌపది ముర్ము గారు 15వ రాష్ట్రపతి. సో ఈ స్వతంత్రం తర్వాత నుంచి టిల్ డేట్ వరకు ఇప్పటి వరకు పనిచేసిన రాష్ట్రపతుల్లో ఎంతమంది భారతరత్న పురస్కారం అందుకున్నారు? నంబర్ పంపిస్తే చాలు, అందరి పేర్లు అవసరం లేదు, ఎంతమంది అన్నది నేను తర్వాత వాళ్ళ పేర్లు రివీల్ చేస్తాను మీ ఆన్సర్స్ పంపించిన తర్వాత. క్వశ్చన్ క్లియర్గా ఉంది కదా, భారత రాష్ట్రపతులుగా పనిచేసిన వారిలో భారతరత్న బిరుదు అందుకున్నవారు మొత్తం ఎంతమంది? జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ పంపించండి. 0402324 0852

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్ షో టైమ్ లో ఫస్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది. 1:35 క్రాస్ చేసి 20 సెకండ్స్ స్టూడియో క్లాక్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగానంటే, నేను భారత రాష్ట్రపతులుగా పనిచేసిన వారిలో భారతరత్న అందుకున్న వారు మొత్తం ఎంతమంది ఇప్పటి వరకు అంటే. చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారండి, నేను పంపించలేరేమో అనుకున్నాను, దొరికేసిందనమాట అయితే మీకు.

ఎస్, ఇంకా లేట్ చేయకుండా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళ పేర్లన్నీ చదివేస్తాను నేను ఫాస్ట్ ఫాస్ట్ గా. ఫరీద్ నందిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బి దివాకర్ ఉమ్మడి నుంచి, కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి, జయరామ్ గారు కోడుమూరు డిస్టిక్ నుంచి, డోర్నాల్ సుదర్శన్ గారు అంకుశాపురం నుంచి, కొండా విజయ్ కుమార్ గారు కోటి హైదరాబాద్ నుంచి, శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి, మధుసూదన్ రెడ్డి గారు పర్నేపాళ్యం నుంచి పంపించారు. కరెక్ట్గానే అన్నాను అనుకుంటున్నాను నేను పేరు. దమ్మోజు మధుసూదన్ గారు అల్మాజ్గూడ నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, ఏక్నాథం మంగగారులు పార్సిగుట్ట నుంచి, ఎస్కే జానీ గారు బంజారా హిల్స్ నుంచి, క్యాదరి వీరేష్ గారు రాజోలీ మండలం నుంచి, కీర్తి రాజ్ కుమార్ గారు ఆదర్శ్ నగర్ నుంచి, ఎస్ రాణిమూర్తి గారు సూరారం నుంచి, అప్పలరాజు గారు పెడం నుంచి, కాల్టెక్స్ బెల్లంపల్లి నుంచి, అడపు సంతోష్ కుమార్, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ ఆరుగురు. ఆరుగురు భారత రాష్ట్రపతులుగా పనిచేసిన వారు, భారతరత్న పురస్కారాన్ని కూడా అందుకున్నారు. వాళ్ళు ఎవరంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి 1954లో వచ్చింది, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి 1962లో వచ్చింది, డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారికి 1963లో, వివి గిరి గారికి 1975లో, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి 1997లో, ప్రణబ్ ముఖర్జీ గారికి 2019లో. వీళ్ళందరికీ కూడా భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవించుకుంది భారత ప్రభుత్వం. వీళ్ళందరూ కూడా మనకి రాష్ట్రపతులుగా పనిచేశారు.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం వివిధ భారతిలో షో టైం వింటున్నారు. షో టైంలో సెకండ్ క్వశ్చన్ అడగబోతున్నాను నేను. రెడీగా ఉండండి ఆన్సర్స్ పంపించడానికి. అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది, సినిమాకి సంబంధించిన క్వశ్చన్, రెగ్యులర్గా మీరు వినని క్వశ్చన్ అనమాట. మనకి చాలామంది సింగర్స్ డబ్బింగ్ ఆర్టిస్టులుగా కూడా బాగా తెలుసు కదా. బాలుగారు డబ్బింగ్ చెప్తారు, మనో గారు డబ్బింగ్ చెప్తారు, సునీత గారు చాలా పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్, అలాగే శైలజ గారు కూడా చాలా సినిమాల్లో మనకి డబ్బింగ్ చెప్పారు. అండ్ ఈ జనరేషన్లో కూడా శ్రావణ భార్గవి, హేమచంద్ర ఇలాంటి వాళ్ళందరూ కూడా డబ్బింగ్ ఆర్టిస్టులుగా కూడా ప్రూవ్ చేసుకున్నారు కదా. మరి ఆ జనరేషన్లో ఎస్ జానకి గారు కూడా ఒక సినిమాలో డబ్బింగ్ చెప్పారని మీకు తెలుసా చాలామందికి? ఎస్, తెలియకపోతే ఆలోచించండి, ఆన్సర్ పంపించడానికి ట్రై చేయండి. ఎస్ జానకి గారు కూడా ఒక సినిమాలో డబ్బింగ్ చెప్పారు. క్లూ ఇస్తాను నేను. క్లూ ఏంటంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్కి ఆవిడ డబ్బింగ్ చెప్పారు. జానకి గారు చాలా మంచి మిమిక్రీ చేస్తారని తెలుసు కదా. ఆవిడ ముసలమ్మలాగా మాట్లాడగలరు, చిన్నపిల్లలాగా మాట్లాడగలరు, ఆవిడకి లేని టాలెంట్ ఏది చెప్పండి. కాబట్టి ఎస్ జానకి గారు డబ్బింగ్ చెప్పిన సినిమా పేరేంటి? ఆన్సర్ పంపించండి. క్లూ ఏంటంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్కి ఆవిడ డబ్బింగ్ చెప్పారు. 0402324582 ఈ నెంబర్ పైన మీ ఆన్సర్స్, మీ డీటెయిల్స్ పంపించండి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: షో టైం వింటున్నారు మీ పవన్తో 1:45 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో. సెకండ్ క్వశ్చన్ అడగడం జరిగింది నేను, ఎస్ జానకి గారు డబ్బింగ్ చెప్పిన సినిమా పేరు ఏంటి అని చెప్పి. చాలామంది బాగానే ట్రై చేశారు బట్ చాలా తక్కువ మంది మాత్రమే మనకి కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళ పేర్లు ఏమాత్రం లేట్ చేయకుండా చదివేద్దాం. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్న, వెంకటేశం, హేమలత కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మురహరి యశోద జానకి గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి, చేర్ల వెంకటేష్ సుగుణ గజ్వేల్ నుంచి, చిలుక నారాయణ అనసూయ జానకంపేట నుంచి, దమ్మోజ్ వెంకటాచారి చిత్రియాల గ్రామం నుంచి, గణేష్ వేదవతి నిజాంపేట నుంచి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, అడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుంచి, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు.

అండ్ సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ నుండి శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్ వీళ్ళు కూడా ఇన్ టైంలోనే మనకు ఆన్సర్ పంపించారు కాబట్టి వాళ్ళ పేరు చదివాను నేను. కొంతమంది అనుకుంటా అని నాకే ఆప్షన్ ఇచ్చారు, బట్ మీరు పంపింది అయితే కరెక్ట్ కాదండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎస్ జానకి గారు డబ్బింగ్ చెప్పిన సినిమా పేరు చందమామ రావే అనే ఒక సినిమా. 1987లో రిలీజ్ అయింది. దీనికి దర్శకత్వం వహించింది మౌళి గారు. ఇందులో చంద్రమోహన్ గారు, కల్పన గారు హీరో హీరోయిన్స్గా యాక్ట్ చేశారు. ఇంతకీ జానకి గారు డబ్బింగ్ చెప్పిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో కాదు, బేబీ సుజిత. పసివాడి ప్రాణం సినిమాలో ఉంటారు కదా, ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్గా పాపులర్ అయ్యారు సుజిత అని. జై చిరంజీవిలో చిరంజీవికి చెల్లెలు పాత్ర చేశారు. అలాగే కొన్ని సినిమాల్లో ఉంటారు ఆవిడ. పలనాటి బ్రహ్మనాయుడులో బాలకృష్ణ గారు సిస్టర్ రోల్ ప్లే చేశారు. అండ్ ఒక సీరియల్స్లో కూడా బాగా పాపులర్. సుజిత గారు చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఎస్ జానకి గారు ఆవిడకి డబ్బింగ్ చెప్పారనమాట, చిన్నపిల్ల వాయిస్లో. థర్డ్ క్వశ్చన్ కూడా ఉంది, అంతకన్నా ముందు ఒక పాట వినేసొద్దాం. స్టే ట్యూన్డ్.

ఎస్, శ్రోతలందరూ థర్డ్ క్వశ్చన్ కోసం సిద్ధంగా ఉన్నారా? ఇది ఆడియో ఫైల్. ఆడియో ఫైల్ నేను ప్లే చేస్తాను, ఒక ఆడియో క్లిప్ వస్తుంది, అది జాగ్రత్తగా వినండి. దానికి సంబంధించిన క్వశ్చనే నేను అడగబోతున్నాను. సింపులే, మరీ టఫ్గా ఏమి ఉండదు. అవే చెప్పేశారు, మీరు ఇది చెప్పలేరా చెప్పండి. ఆడియో క్లిప్ని జాగ్రత్తగా వినండి, దాని తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను. మనకి టైం కూడా తక్కువ ఉంది కాబట్టి ఒకసారి మాత్రమే ప్లే చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఆడియో క్లిప్ మీకోసం.

0: తెలియదు బేట, ఎన్నేళ్ళు పక్క పక్కనే ఉన్నారు అందరూ. ఇయాల నరుక్కు సత్తున్నారు.
1: ఎవరు తప్పు?
0: ఎవరు ఎవరు తప్పు?

0: औकात बेटा, ये बड़े लोग अंगार लगा देते हैं। मैं चलो मनवीर को साथ ना
1: दीनम्मा।
2: हिंदू अंते अंते मुस्लिम अंते अंते
0: बेटा, पैदे पैदे पीछे लंदी ये टू गानों नडूगतु ना बे। దేవుడి దగ్గరికి వెళ్ళేందుకు దారి హిందూ దారి ముస్లిం దారి రెండు దేవుడి కాడికే పోతాయి.

చాలా గొప్ప డైలాగ్ కదా అది, దేవుడి దగ్గరికి వెళ్లేందుకు ఒక దారి మతం అని చెప్పడం. చాలా మంచి సినిమా ఇది, మీ అందరికి తెలిసే ఉంటుంది. కొంతమంది రాళ్లపల్లి అని ఆన్సర్స్ కూడా పంపించేశారు, నేను ఇంకా క్వశ్చన్ అడగలేదండి, వెయిట్ చేయండి సార్. క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇప్పుడు విన్నారు కదా ఆ సినిమా డైరెక్టర్ ఎవరు, మీకు సినిమా గుర్తొచ్చేసి ఉంటుంది వెంటనే, ఆ సినిమాని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఎవరు, ఈజీ క్వశ్చనే. ఆన్సర్స్ పంపించండి 0402324085 నెంబర్ పైన.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

షో టైం వింటున్నారు. 155 క్రాస్ చేసి 32 సెకండ్స్, టైం కూడా మనకి చాలా తక్కువ ఉంది కాబట్టి థర్డ్ క్వశ్చన్ నేను అడిగాను. రాళ్లపల్లి గారు ఒక చిన్న అబ్బాయి మధ్య కాన్వర్జేషన్, ఆ సినిమా డైరెక్టర్ ఎవరు అని అడిగాను నేను. చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. భాస్కర్ పెడన నుంచి, కట్ల సతీష్ గారు కొత్తగూడెం నుంచి, సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు కృపాచారి, అనితా సాయి, వర్షిత్, శ్రీరామదాసు, సాయి రిత్విక్, కోనేటి శ్రీనివాస్ గారు ఏఎస్ రావు నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిర్మల్ జిల్లా ఎడ్బిడ్ నుండి మేర సాయిలు.

గారు కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా నుంచి దమోజ్ వెంకటాచారి గారు, వరలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జయరామ్ గారు కోడుమూరు కర్నూలు డిస్టిక్ట్ నుంచి, నెమాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం, హేమలత, పోలేపల్లి శ్రీనివాస్, సిరిసిల్ల రాజన్నపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద గారు, కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి పంపించారు, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్ సుగుణ కరెక్ట్ ఆన్సర్, భిక్షపతి నిర్మల హనుమకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, పంతాడి శ్రీనివాసరావు గారు మోరిపొలం నుండి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి, పులిపాటి వెంకటేష్ గారు మహబూబ్ నగర్ నుంచి, అనిల్ కుమార్ గారు మెట్పల్ నుంచి, మధుకర్ నందిపేట నుంచి, బల్కంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపిన వాళ్ళు, రాము గారు, అప్పలరాజ్ గారు పెడన్ నుంచి, అంకుషాపురం నుంచి దోర్నాల సుదర్శన్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండా యాదగిరి శాంత, చోడవరపు రమాదేవి, గీతానగర్ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, తర్వాత గణేష్ వేదవతి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఆర్మూర్ నుండి మేడిగ రాధ గారు కరెక్ట్ ఆన్సర్, జిబ్లక్పల్లి నుంచి చిక్క చక్రపాణి చందన వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

ఇంకొంతమంది కరెక్ట్ ఆన్సర్స్ ఇన్ టైంలోనే పంపారు. బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, బింగ్వర్ రవి భీమ్గల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్త శ్రోతలాగా ఉన్నారు ఈయన, ఎప్పుడు చూడలేదు ఈ పేరు. భాస్కర్ గారు పెడన్ నుంచి ఆల్రెడీ చదివాను, మళ్ళీ పంపించినట్టున్నారు. షేర్లింగంపల్లి నుంచి, నల్లగండ్ల నుంచి మనకి పానుగంటి రవిగౌడ్ అండ్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకట్ ప్రభు గారు సిరికొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. తాళ్ల గీత గారు కూడా ఈ మెసేజ్ పంపించిన వాళ్ళు ఉన్నారు. అల్మాజ్గూడ నుంచి దమ్మోజు మధుసూదనాచారి గారు పంపించారు. ఏశ్రావ్ నగర్ నుంచి సీతాదేవిక గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. ఆ సినిమా పేరు బొంబాయి. ఆ సినిమా దర్శకుడు మణిరత్నం గారు. చాలా మంచి సినిమా. అందులో రాళ్లపల్లి గారు చాలా మంచి వేషం వేశారు ఆయన. అందులో చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు తనకి చాలా స్పెషల్ వేషం అని చెప్పి. ఒక కిన్నెర వేషం అది. ఆ అల్లర్లలో ఒక బాలుడికి, అరవింద్ స్వామి కవలపిల్లల్లో ఒక అతనికి ఆశ్రయం ఇచ్చి తనని కాపాడే పాత్ర. చాలా మంచి పాత్ర రాళ్లపల్లి గారిది. అందులో కరెక్ట్ ఆన్సర్ మణిరత్నం. మరి ఇదండి ఇవాళ షో టైం. చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు మన శ్రోతలందరూ కూడా. ఇవాళ కొంచెం టఫ్గా అడగడానికి ప్రయత్నించాను, బట్ ఎక్కడ, మీరు ఆ కరెక్ట్ ఆన్సర్స్ పంపించడంలో నెంబర్ వన్ కాబట్టి చాలా వరకు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొంతమంది రాంగ్ ఆన్సర్ పంపించినా నో ప్రాబ్లం, మళ్ళీ రేపు షో టైం ఉంటుంది, రేపు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇలాగే కరెక్ట్ ఆన్సర్స్ పంపించవచ్చు, మంచి మంచి పాటలు వినొచ్చు. ఇవాళ షో టైంలో పార్టిసిపేట్ చేసిన మా వివిధ భారతి శ్రోతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇది ఇవాళ షో టైం.

వన్స్ అగైన్ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్. 2 గంటల 16 నిమిషాలు అవుతోంది స్టూడియో క్లాక్లో శక్తిశీలి కార్యక్రమం వింటారు.

0: ఆస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
3: క్రాస్ చేసి 25 seconds అవుతుంది. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్జే పవన్. ఇవాళ శక్తిశీలిలో ఒక ఇన్స్పైరింగ్ విమెన్ పర్సనాలిటీ గురించి మాట్లాడుకోబోతున్నాం మనం. ప్రతిరోజు చాలామంది శక్తిశీలుల గురించి మాట్లాడుకుంటాం. వారు సమాజంలో వేసిన ముద్ర గురించి, అలాగే వాళ్ళ సక్సెస్ స్టోరీస్, అలాగే ఎంతో గొప్ప పట్టుదలతో ప్రయత్నిస్తే మగవాళ్లతో సమానంగా, అలా చూసుకుంటే ఇంకొంచెం ఎక్కువగానే సక్సెస్ అయిన నారీమణుల గురించి మాట్లాడుకునే సెగ్మెంటే ఈ శక్తిశీలి కదా. మరి ఇవాళ శక్తిశీలిలో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం? కలలు కంటే సరిపోదు, దాన్ని నెరవేర్చుకునే తపన మనలో ఉండాలి. అయితే అదంతా సులభం కాకపోవచ్చు, ప్రతి చోట విజయం సాధించలేకపోవచ్చు. అయినా పట్టుదలతో ప్రయత్నిస్తే అసాధ్యం అనేదే ఉండదు అంటున్నారు ఇస్రో శాస్త్రవేత్త ఒకరు. రాకెట్ ఉమెన్గా పేరు తెచ్చుకున్న ఆమె ఒక అరుదైన ఘనతను సాధించారు. మంగళ్యాన్ మిషన్ ప్రయోగ సమయంలో ఆమె ధరించిన చీర అమెరికా వాషింగ్టన్ డీసీలో స్మిత్సోనియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో ప్రదర్శనకుంచారు. మరి చీరకున్న గొప్పదనం అలాంటిది. మన భారతదేశ చీర కట్టు ఖండాంతరాలు వ్యాపించి అగ్రరాజ్యంలోని ఒక మ్యూజియంలో ప్రదర్శించబడింది అంటే ఖచ్చితంగా అది మనందరం గర్వించే విషయమే కదా. మరి ఇవాల్టి శక్తిశీలిలో ఇస్రో శాస్త్రవేత్త నందిని హరినాథ్ గారు సాధించినటువంటి ఆ అద్భుతమైన గుర్తింపు గురించే ఇవాల్టి శక్తిశీలిలో మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ప్రేమకు వేళాయరా సినిమా నుంచి ఎస్వి కృష్ణారెడ్డి గారి కాంపోజిషన్లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన పాట జీన్ శ్రీనివాస్ చిత్రగారు పాడారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. 2:24 దాటి 36 సెకండ్లు స్టూడియో క్లాక్లో నందిని శ్రీనాథ్ గారి గురించి మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం కదా. నందిని హరినాథ్ గారు ఒక ఇస్రో సైంటిస్ట్ అని చెప్పాను కదా. అమెరికా వాషింగ్టన్ డీసీలో స్మిత్సోనియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో ఆవిడ ధరించిన చీరని ప్రదర్శనకు ఉంచారని కూడా మనం మాట్లాడుకున్నాం. భారతీయ స్త్రీ శక్తికి నిదర్శనం అంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కూడా ఆ మ్యూజియం నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో స్పెషల్గా పోస్ట్ చేసి ఆవిడని చాలా ప్రైజ్ చేయడం కూడా జరిగింది. దాంతో ఈ రాకెట్ ఉమెన్ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతోంది. తమిళనాడులో పుట్టి పెరిగిన నందిని గారు తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఉన్నత విద్యావంతులే. తండ్రి ఇంజనీర్, తల్లి మ్యాథ్స్ టీచర్. వీరిద్దరి క్రమశిక్షణలో పెరిగిన తాను కూడా ఉన్నత చదువులు చదవాలి అనుకున్నారు. ఈ లక్ష్యంతోనే ఎలాగైనా ఇంజనీర్ అవ్వాలి అని చెప్పి మాస్టర్స్ కూడా పూర్తి చేశారు నందిని హరినాథ్ గారు. అయితే తనకు స్పేస్ మీద ఫస్ట్ నుంచి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. అంతరిక్షంలో ఉండే ఆ ఖగోళ రహస్యాలని తెలుసుకోవాలని చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవారు. అదే విషయాలను ఆలోచిస్తూ పెరిగారు అండ్ తనకిష్టమైన ఆ చదువునే చదువుకున్నారు కూడా. అండ్ ఆసక్తి ఏర్పడడానికి రీజన్ ఉంటుందిగా ప్రతిదానికి. చిన్నప్పటి నుంచి మనకి ఒక అంశం మీద లేకపోతే ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలిగింది అంటే దాని వెనక ఒక బ్యాక్ స్టోరీ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇంతకీ ఈవిడకి

ఆసక్తి కలగడానికి రీజన్ ఏంటంటే, చిన్నతనం నుంచే సైన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అంట. సో ఆ ఇష్టంతోనే సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూసేవారు నందిని హరినాథ్ గారు. సీరియల్స్ ఎక్కువగా చూసేవారంట. వాటిలో అమెరికన్ సైన్స్ ఫిక్షన్ టీవీ సీరియల్స్ స్టార్ ట్రెక్ తనకి బాగా ఇష్టం అంట. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సీరియల్స్ పూర్తితోనే స్పేస్ టెక్నాలజీ పట్ల ఆవిడకి చాలా చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంకా దాని మీద విపరీతమైన క్రేజ్ ఏర్పడింది ఆవిడకి. అండ్ తనొక్కరే కాదు, తన కుటుంబం అంతా కూడా ఆ సీరియల్కి వీరాభిమానులంట. ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అయ్యేవాళ్ళు కాదంట. అలాగే అపోలో 13 సినిమా కూడా చాలాసార్లు చూశారంట నందిని హరినాథ్ గారు. అండ్ ఆ మూవీ ద్వారా నాయకత్వ లక్షణాలు అండ్ ఈ టీమ్ వర్క్ మీద ఉండే ఆ ఏదైతే ఉంటుందో ఆ పనితీరు, అవన్నీ కూడా ఆవిడకి చాలా నచ్చాయంట. ఇలాంటి అంశాలు తెలుసుకోవాలి అంటూ ఓ సందర్భంలో నందిని హరినాథ్ గారు ఒక ఇంటర్వ్యూలో ఇలాంటి తనకిష్టమైనటువంటి థింగ్స్ అన్నీ కూడా పంచుకున్నారన్నమాట. నందిని హరినాథ్ గారి గురించి శక్తిశీల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఒక మంచి పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఎంఎం కీరవాణి గారి కంపోజిషన్లో చంద్రబోస్ రాసిన పాట ఇది. మగధీర సినిమా కోసం అనూజ్ గురువారా, రీటా పాడారు.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 2:34 దాటి 45 సెకండ్లు.
2: The Indian Navy invites online applications from unmarried male and female candidates for short service commission information technology entry. Last date for submission is 1st June 2026. For more details visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a viksit samriddh Bharat.

శక్తిశీలి వింటున్నారు. 2:35 దాటి 28 సెకండ్లు. శక్తిశీలిలో ప్రముఖ ఇస్రో సైంటిస్ట్ నందిని హరినాథ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ ధరించిన చీరకి దక్కిన గౌరవం గురించి కూడా మనం శక్తిశీలిలో చెప్పుకుంటున్నాం కదా. అయితే ఈ నందిని హరినాథ్ గారి ప్రస్థానాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లు చదువు పూర్తయ్యాక ఇస్రోలోనే చేరాలి అనుకుని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారు నందిని గారు. ఈ పట్టుదలతోనే ఇందులో శాస్త్రవేత్తగా ఉద్యోగం సంపాదించారు. ఎందులో? ఇస్రోలో. తన 20 ఇయర్స్ ఆఫ్ కెరీర్లో సుమారు 14కు పైగా స్పేస్ మెషిన్స్లో భాగమై వాటి విజయంలో కీలక పాత్ర

పోషించారు నందిని హరినాథ్ గారు. అండ్ వీటిలో ప్రతిష్టాత్మకమైన మంగళ్యాన్ మార్స్ ఆర్బిటర్ మెషిన్ కూడా ఒకటి. తెలుసు కదా మంగళ్యాన్ ఎంత సక్సెస్ఫుల్ మెషినో ఇస్రో సాధించిన ఫీట్స్లో. అంగారక గ్రహ అన్వేషణ కోసం ఈ స్పేస్ రాకెట్ని ఇస్రో 2013 నవంబర్లో ప్రయోగించిన విషయం మనకు తెలుసు కదా. ఈ మెషిన్ ప్రాజెక్ట్ మేనేజర్గా, మెషిన్ డిజైన్ డెప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్గా వ్యవహరించారు నందిని హరినాథ్ గారు. అండ్ ఈ మిషన్ విజయవంతం అవడంతో ఈ మహిళా శాస్త్రవేత్త పేరు అప్పట్లో బాగా మారుమోగింది. ఇంకా మాట్లాడుకుందాం నందిని హరినాథ్ గారి గురించి, ఆవిడ విజయ ప్రస్థానం గురించి, రాకెట్ ఉమెన్గా పేరు ఎలా వచ్చింది ఆవిడకి, ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం ఈనాటి శక్తిశీలి కార్యక్రమంలో. అంతకన్నా ముందు ఒక మంచి పాట విందాం. స్టే ట్యూన్డ్.

సంక్రాంతి సినిమా నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. కార్తీక్ చిత్ర గారు పాడింది, పోతుల రవికిరణ్ సాహిత్యం, ఎస్ఐ రాజ్కుమార్ సంగీతం.

0: సంక్రాంతి సినిమా నుంచి ఒక మంచి పాట విన్నారు కదా, కార్తీక్ చిత్ర గారు పాడింది, పోతుల రవికిరణ్ సాహిత్యం, ఎస్ఐ రాజ్ కుమార్ సంగీతం.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: FM 102.8 MHz పై
3: మీట్ ద స్టార్.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: ప్రముఖ ఇస్రో సైంటిస్ట్ రాకెట్ విమెన్ గా పేరు తెచ్చుకున్న నందిని హరినాథ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా శక్తిశీలి కార్యక్రమంలో. అండ్ తన 20 ఏళ్ల కెరీర్లో ఎన్నో స్పేస్ మెషిన్స్లో భాగమయ్యానని చెప్పుకొచ్చారు ఆవిడ. అండ్ వీటన్నింటిలో కంటే కూడా మార్స్ మెషిన్ ప్రత్యేకం, ఎందుకంటే మంగళ్యాన్ సాధించిన విక్టరీ, ఇందులో భాగమైన తమ మహిళా బృందానికి ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు తీసుకొచ్చిందని చెప్తారు నందిని. పనిలో ఉన్న మజా ఏంటో మాకు రుచి చూపించింది అంటారు. అండ్ అప్పటి ప్రధానమంత్రి, అంటే ఎప్పుడైతే ఆ మాస్ మిషన్ జరిగిందో 2013 అంటే, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారితో కరచాలనం చేయడం, నాసా ఇచ్చిన ప్రశంసలు, ఇవన్నీ కూడా మరపురాని మధురానుభూతులే అంటారు నందిని గారు. అండ్ ఈ విజయం తర్వాత చాలామంది మహిళలు అంతరిక్ష రంగంలోకి రావడం మొదలుపెట్టారంట. స్పేస్ టెక్నాలజీ మీద, స్పేస్ రంగం మీద, రాకెట్ సైన్స్ మీద విమెన్లో కూడా బాగా నేర్చుకోవాలన్న ఆసక్తి పెరగడానికి ఈ మిషన్ సక్సెస్సే కారణం అంటారు. అండ్ మాస్ మిషన్తో తనకున్న అనుబంధాన్ని ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు నందిని హరినాథ్ గారు. దీంతోపాటు చంద్రయాన్ 3కి ప్రాజెక్ట్ మేనేజర్గా, మిషన్ డిజైనర్గా వ్యవహరించిన నందిని గారు నాసా ఇస్రో సంయుక్తంగా చేపట్టిన నిజార్ NISAR శాటిలైట్ మిషన్కి కూడా సిస్టమ్ లీడ్గా సేవలు అందించారు. మరి ఇంతకీ ఈరోజు మనం మాట్లాడుకుంటున్న నందిని హరినాథ్ గారు ధరించిన చీరకి గుర్తింపు రావడానికి ముఖ్య కారణమేంటి, అండ్ ఆవిడ్ని అంతలాగా గుర్తించడానికి ఆవిడ పడిన కష్టంతో పాటు ఆ మెషిన్ సక్సెస్లో ఒక టీమ్ లీడ్గా ఆవిడ పన్నిన వ్యూహాలు, అది సక్సెస్ చేయడానికి అహర్నిశలు శ్రమించడం, ఫైనల్గా ఆ మెషిన్ సక్సెస్ అవ్వడంతో ఆవిడ నిలబడిన విజయ గర్వం, ఇవన్నీ కూడా ఆవిడకి గుర్తింపు రావడానికి కారణాలయ్యాయి. ఎలాగో తెలుసుకుందాం ఓ మంచి పాట తర్వాత. నాన్నకు ప్రేమతో నుంచి సూరత్ సంతోష్ పాడిన పాట వచ్చేస్తోంది. చంద్రబోస్ సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: కలిసుందాం రా సినిమా కోసం హరిహరన్ సుజాత పాడిన పాట, సీతారాం శాస్త్రి గారి సాహిత్యం, ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ని నేడే సంప్రదించండి.
0: శక్తిశీలిలో నందిని హరినాథ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక చివరిగా మంగళ్యాన్ విజయంతో నందిని హరినాథ్ వార్తల్లో నిలవడమే కాదు, ఈ ప్రయోగం రోజున ఆమె ధరించిన ఎరుపు రంగు చీరకు అరుదైన గౌరవం దక్కింది. ఆవిడ వాషింగ్టన్ డీసీలోని స్మిత్సోనియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో ఈ చీరని ఎగ్జిబిషన్కు ఉంచారని మనం మాట్లాడుకున్నాం కదా స్టార్టింగ్లో. అండ్ అంతరిక్ష రంగానికి చెందిన వస్తువులు పరికరాలు ఎన్నింటినో కొలువు తీర్చిన ఈ మ్యూజియంలో ప్రదర్శించిన ఈ చీర చాలా చాలా స్పెషల్గా కనిపిస్తోంది వచ్చిన వాళ్ళందరికీ. అండ్ దానికి ఉన్న డీటెయిల్స్ చూసి చాలామంది గర్వంగా ఫీల్ అవుతున్నారు. మన ఇండియన్స్ అయితే ఇంకొంచెం గర్వంగా ఫీల్ అవుతున్నారు. అండ్ దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోస్ని కూడా ఆ మ్యూజియం ఏదైతే మేనేజ్మెంట్ ఉందో వాళ్ళు తమ సోషల్ మీడియా పేజెస్లో కూడా పోస్ట్ చేశారు. మాస్ మిషన్ విజయవంతం అవడంలో నందిని కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో మాస్ని చేరిన తొలి ఆసియా దేశంగా ప్రపంచంలో 4th కంట్రీగా భారత్ నిలిచిన సంగతి మనకు తెలుసు కదా. ఈ ప్రయోగంలో కీలక పాత్ర పోషించిన మహిళా శాస్త్రవేత్తలు ధరించిన చీరలు వారి ఔన్నత్యాన్ని, అంతరిక్ష రంగంలో భారత మహిళల విజయాన్ని సూచిస్తున్నాయంటూ నందిని బృందాన్ని కొనియాడారు. అండ్ మ్యూజియం నిర్వాహకులు ఇలా అపారమైన మేధా సంపత్తి

శాస్త్ర సాంకేతికతపై తనకున్న పట్టు, నాయకత్వ పటిమతో దేశ అంతరిక్ష రంగంలోనే రాకెట్ ఉమెన్గా పేరు తెచ్చుకున్న నందిని ప్రముఖ వక్త కూడా. ఈ క్రమంలోనే శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళల్ని ప్రోత్సహించేలా స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేస్తూ ఉంటారు, చేస్తున్నారు. ఇంకా ప్రస్తుతం ఆయా స్పేస్ మిషన్లకు సంబంధించిన ప్రణాళికలు రచించడం, వాటికి ఏఐని జోడిస్తూ ఇప్పుడున్న టెక్నాలజీని కూడా అందిపుచ్చుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఎంతోమందిని ఎడ్యుకేట్ చేస్తున్న నందిని హరినాథ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండగలమా చెప్పండి. ఇది ఇవాల్టి శక్తిశీలి. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 3 గంటలు దాటి 30 సెకండ్లు. ఇప్పుడు ముంబై వివిధ భారతి కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి ఈరోజు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్యవసాయ రుణాలను కేవలం పంట రుణాలకే పరిమితం చేయకుండా మౌలిక వసతులు, విలువ ఆధారిత వ్యవసాయానికి విస్తరించాలని బ్యాంకులను వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. సంక్షేమం, అభివృద్ది ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, కాంగ్రెస్ ప్రజాపాలనలో విద్య, వైద్య రంగాలకు ఎంతో ప్రాధాన్యం కల్పించామన్నారు. రాష్టంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగడం లేదని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు అన్నారు. రాష్ట వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయిందని, ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రెగబాలిన్ అనే మందును డ్రగ్స్ రూల్స్లోని షెడ్యూల్ H1 కింద చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. యువతలో పెరుగుతున్న దుర్వినియోగాన్ని అరికట్టడానికి, మందుల నియంత్రణను మరింత పటిష్టం చేయడానికి ఈ చర్య తీసుకున్నారు. యువతను మాదకద్రవ్యాల వ్యసనం నుండి కాపాడడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైద్య నిపుణులు స్వాగతిస్తున్నారు. వరి కోతల అనంతరం వరి, మొక్కజొన్న కొయ్యకాలకు నిప్పు పెట్టడం వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి, రైతుల ఆస్తులకు తీవ్ర నష్టం జరుగుతోందని రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఈరోజు ఆలయ పరిసరాల్లో పర్యటించి సీఎం పర్యటనకు సంబంధించిన భద్రత, ప్రోటోకాల్, ఇతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి భక్తులు

భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు రేపు రాష్టంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాత్రి హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ஹலோ, குட் ஈவினிங். వెల్కమ్ టు చాయ్ తో హాయ్ కబుర్లు విత్ యువర్ ఆర్జే నాగ్. మంచి మంచి కబుర్లు చెప్పడానికి నేను రెడీ అయిపోయాను. వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని నాకు తెలుసు. ఇంకేంటి, హ్యాపీగా చేతిలో హాట్ హాట్ చాయ్ కప్ తీసుకోండి. ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ కబుర్లతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా వింటూ ఈ వండర్ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. ఫస్ట్, ఇవాళ అంటే May 22nd స్పెషాలిటీ గురించి మాట్లాడుకుంటే, ఆ స్పెషల్ డే ఏంటంటే ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ, అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం. దీంతో పాటు వేరే కబుర్లు కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్ గా అనిపించే ఆ విషయాలు డెఫినెట్ గా మీకు మంచి ఫీల్ అయితే ఇస్తాయి. మీరు జస్ట్ అలా హాట్ హాట్ చాయ్ అలా సిప్ చేస్తూ హాయ్ హాయిగా నేను చెప్పే కబుర్లన్నీ వినండి. స్టే ట్యూన్ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: దవిడి దివిడి అంటూ ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్ఎస్ తమన్ వాగ్దేవి పాడిన పాట డా కుమారా సినిమా కోసం కాసర్ల శ్యామ్ రచన.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు రేపు మార్నింగ్ నిద్ర లేవగానే ఎక్కడ ఎక్కడ కూడా పూలు కనిపించడం లేదు, చెట్ల మీద పక్షుల కిలకిల రావాలు వినిపించడం లేదు, భూమి మీద చెట్లు అసలు లేవనుకోండి, ఆ చెట్ల కొమ్మల్లో తేనెటీగలు కూడా లేవు, ఆ చెట్ల కింద పుట్టలు లేవు, పుట్టల్లో పాములు లేవు, ఇలా ఏం లేనప్పుడు భూమి మాత్రం బ్రతికే ఉంటుంది, కానీ అందులో జీవం ఉండదు, భూమిలో లైఫ్ ఉండదు. ఇది ఊహించడానికి చాలా భయంకరంగా, చాలా కష్టంగా అనిపించే విషయం కదా. మనకు ఆక్సిజన్ ఇచ్చేదెవరు? మనకు ఆహారం పండించేదెవరు? వర్షాలను తీసుకొచ్చేదెవరు? అన్నిటికీ ఒకే ఒక జవాబు ప్రకృతి, నేచర్. నేచర్ అంటే కేవలం అడవులే కాదు, మన శ్వాస నుంచి మన భోజనం వరకు ప్రతి దాంట్లో దాగున్న ఒక అద్భుత జీవ వ్యవస్థ. అందుకే ప్రపంచం మొత్తం ఈరోజు ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ, జీవ వైవిధ్య దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇది ఎందుకు, ఎప్పుడు, ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకోవడంతో పాటు ఇంకొన్ని విశేషాలు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: రమణ గోగుల మధుప్రియ పాడిన పాట. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కోసం సంగీతం భీమ్ జిస్రెలియో, సాహిత్యం భాస్కర భట్ల రవికుమార్.
1: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్నంటాయి.
2: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
1: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
3: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
1: మీ ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
4: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేళ లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
1: తప్పక ట్యూన్ చేసుకోండి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చాయ్తో హాయ్ కబులు వింటున్నారు. స్టూడియో క్లాక్ టో టైం 5:18. ప్రతి సంవత్సరం May 22 ప్రపంచ

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ జీవ వైవిధ్య దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటారని మనం మాట్లాడుకుంటున్నాం. బయోలాజికల్ డైవర్సిటీ అంటే చిన్న చీమ నుంచి భారీ ఏనుగు వరకు మన చుట్టూ ఉన్న ప్రతి జీవి ఉంటుంది. చిన్న గడ్డి మొక్క నుంచి పెద్ద మర్రి చెట్టు వరకు అన్నిటినీ కలిపేదే జీవ వైవిధ్యం. 1992లో బ్రెజిల్లో జరిగిన ఎర్త్ సమ్మిట్ తర్వాత ప్రకృతిని కాపాడాల్సిన అవసరాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయి. ఆ తర్వాత యునైటెడ్ నేషన్స్ ఈ స్పెషల్ డే అనౌన్స్ చేసింది. ఎందుకు ఇది అంత ముఖ్యమంటే, మనకు ఆహారం, ఔషధాలు, వర్షాలు, స్వచ్ఛమైన గాలి ఇవన్నీ ప్రకృతి వల్లే వస్తాయి కాబట్టి. కానీ అడవుల నరికివేత, కాలుష్యం, ప్లాస్టిక్ వల్ల వేలాది జీవజాతులు కనుమరుగవుతూనే ఉన్నాయి. మనం రెగ్యులర్గా పేపర్లో, న్యూస్లో చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. అందుకే ఈరోజు ఒక చిన్న మాట గుర్తుంచుకుందాం, ప్రకృతిని కాపాడితేనే భవిష్యత్తు బాగుంటుంది అని. ఆ ప్రకృతి గురించి రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట విందాం. జనతా గ్యారేజ్ సినిమా కోసం శంకర్ మహాదేవన్ గానం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. స్టే ట్యూన్డ్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: अपने से ऊपर का जो स्टूडेंट है, हमसे ज्यादा होशियार है, उसको कहो 5-10 मिनट मेरे साथ बैठो, मुझे बताओ मैं ये सोच रहा हूँ ठीक है क्या, तुम करेक्ट करो.
1: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.

0: ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో నుంచి మంగ్లీ పాడిన ప్రీ వెడ్డింగ్ యాంతం విన్నారు. సనారి రచన, సురేష్ బొబ్బిలి సంగీతం.
1: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్నంటాయి.
2: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
1: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
3: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
1: మీ ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు. చాయ్తో హాయ్ కబుల్ వింటారు విత్ యూ రజనాగ్. 531 ప్రాసెస్ 08 సెకండ్స్ అవుతుంది. స్టూడియో క్లాక్ లో టైం. గురుత్వాకర్షణ శక్తి చాలామంది చిన్నప్పుడు చదివి ఉంటారు, అదే ఇంగ్లీష్లో గ్రావిటీ అంటారు కదా. ఒకవేళ చదవకపోయినా విని ఉంటారు. గ్రావిటీ అంటే ఒక వస్తువులో ఉండే మ్యాటర్ని అంతా కలిపి ఉంచే ఒక ఫోర్స్, అంటే ద్రవ్యరాశి లేదా శక్తి కలిగిన ఏ రెండు వస్తువుల మధ్యనైనా పనిచేసే ఒక శక్తి. ఈ ఆకర్షణ శక్తి విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు మరో వస్తువును తన వైపుకు లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దీనివల్లనే వస్తువులు కింద పడడం, గ్రహాలు సూర్యుని చుట్టూ తిరగడం వంటివి జరుగుతూ ఉంటాయి. భూమికి ఉన్న భారీ ద్రవ్యరాశి కారణంగా అది తన మీద ఉన్న లేదా తన పరిసరాల్లో ఉన్న వస్తువులన్నింటినీ తన కేంద్రం వైపు చాలా ఫోర్స్గా డ్రాగ్ చేస్తూ ఉంటుంది. దీనివల్లనే మనం భూమిపై నిలబడగలుగుతున్నాం. అలాగే గాల్లోకి విసిరిన ఏ వస్తువునైనా తిరిగి కిందకు పడుతుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ భూమి మీద ఒక్క సెకండ్ గురుత్వాకర్షణ శక్తి గ్రావిటీ పవర్ లేకుండా పోతే ఏమవుతుంది? ఈ హైపోథెటికల్ క్వశ్చన్కి ఆన్సర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు కూడా ఆలోచిస్తూ ఉండండి. మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: సత్యప్రకాష్ మాళవిక సుందర్ పాడిన పాట అది దిల్రుబా సినిమా కోసం భాస్కర భట్ల రవికుమార్ విశ్వకరుణ్ రచన శ్యామ్ సిఎస్ సంగీతం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
0: గ్రావిటీ గురుత్వాకర్షణ శక్తి 1 సెకండ్ కాలం పనిచేయకుంటే ఏమవుతుందో తెలుసుకుంటున్నాం కదా. చాయ్తో హాయి కబుర్లు వింటున్నారు విద్యో రాజ్యన. అలా జరిగితే మనుషులు, కార్లు, రైళ్లు ఇలా అన్ని వస్తువులు గాల్లో తేలుతాయి. భూమధ్య రేఖ దగ్గర భూమి వేగం ఎక్కువగా ఉంటుంది, అందుకే అక్కడ గాల్లు కత్రినా హరికేన్ కన్నా 6 టైమ్స్ ఎక్కువగా ఉంటాయి. గ్రావిటీ లేకపోవడం వల్ల మనిషి 1 సెకండ్ 460 మీటర్స్ దూరం కొట్టుకుపోతాడు. కేవలం మనిషే కాదు, భూమి మీద ఉండే చెట్లు, నీళ్లు, మట్టి, వాహనాలు ఇలా ప్రతి వస్తువు కొట్టుకుపోతుంది. వాతావరణంలో ఉండే ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్ వంటి గ్యాసెస్ ఉంటాయి కదా, ఇవన్నీ అంతరిక్షం వైపుకి అట్రాక్ట్ చేయబడతాయి. భూమి అంతర్భాగం విస్తరించి భూకంపాలు వస్తాయి, అగ్నిపర్వతం

పర్వతాలు పేలుతాయి, అందులో నుండి వచ్చిన లావా కూడా గాల్లో తేలుతుంది. ఇక ఒక్క సెకండ్ తర్వాత గ్రావిటీ మళ్ళీ సెట్ అయింది అనుకోండి, అప్పుడేమవుతుంది, గాల్లో తేలే మనుషులు వస్తువులు అన్ని గట్టిగా వచ్చి భూమిని స్ట్రాంగ్ గా డాష్ ఇస్తాయి. గ్యాసెస్ అన్ని రివర్స్ గా రావడం వల్ల ఇంకా బతికుండే మనుషులకు మాత్రం శ్వాసకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉండవు. భూమి అంతర్భాగం కుదించుకుపోవడం వల్ల మళ్లీ భూకంపాలు వస్తాయి. గాల్లో తేలే సముద్రపు నీళ్లన్నీ ఒక్కసారిగా కింద పడటం వల్ల భూమి మీద వరదలు కూడా వస్తాయి. ఒక్క సెకండ్ గ్రావిటీ అలా పోయి ఇలా వస్తే ఇన్ని అనర్థాలుంటాయన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

0: విజయ్ బుల్గానిన్ దీపు కలిసి పాడిన పాట బీవీ సినిమా కోసం, సంగీతం విజయ్ బుల్గానిన్.
1: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్ని అంటాయి.
2: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
1: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
3: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
1: మీ ఆకాశవాణిలో 738 kHz పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
4: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేల లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
1: తప్పక ట్యూన్ చేసుకోండి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి, అవి స్క్రీన్ మీద కనిపిస్తే చాలు థియేటర్లో వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్ కి పూనకాలు వస్తూ ఉంటాయి. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు, నేను మీ ఆర్జే నాగి. ఇప్పుడు అలాంటి ఓ మాస్ కాంబో మళ్ళీ రిపీట్ కాబోతుంది. నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపిచంద్ మల్లి అనే కాంబినేషన్ లో ఎన్బీకే 111 సినిమా ఒక సూపర్ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. అదేంటంటే రాకింగ్ స్టార్ మన్సు మనోజ్ ఒక ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేస్తున్నారట. మొన్న మనోజ్ బర్త్డే సందర్భంగా సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ తో ఈ విషయాన్ని రివీల్ చేశారు ఆ సినిమా మేకర్స్. ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. డియర్ మనోజ్, మీ ఎనర్జీ ఎక్కడ ఉంటే అక్కడ వెలుగు నింపుతుంది. ఎన్బీకే 111 లో మీకోసం ఏముందో చూడడానికి నేను కూడా ఎంతో ఎగ్జైటెడ్ గా ఉన్నా అంటూ డైరెక్టర్ గోపిచంద్ చేసిన కామెంట్ అభిమానుల్లో మరింత ఇంట్రెస్ట్ అయితే పెంచేసింది. అయితే ఇందులో అసలు హైలైట్ ఏంటంటే ఊ కొడతారా ఉలిక్కి పడతారా, ఈ సినిమా మనోజ్ అండ్ బాలకృష్ణ కలిసేశారు. ఇది ఫినిష్ అయ్యి ఆల్మోస్ట్ 14 ఇయర్స్ అవుతోంది. ఆ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుంది. ఈ సినిమాలో మనోజ్ పాత్ర ఎలా ఉంటుంది, విలనా లేదంటే పవర్ఫుల్ క్యారెక్టర్ అనే డిస్కషన్స్ అయితే అప్పుడే ఫ్యాన్స్ లో స్టార్ట్ అయిపోయాయి. ఈ క్రేజీ కాంబో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. మరి ఇప్పుడు దసరా సినిమా నుంచి రామిడి ఎలా ధీ పాడిన పాట కసల శ్యామ్ రచన, సంతోష్ నారాయణ సంగీతం.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

ఉదిత్ నారాయణ్, శ్వేతామోహన్ పాడిన పాట మణిశంకర వరప్రసాద్ గారు సినిమా కోసం, భాస్కర భట్ల రవికుమార్ రచన, భీమ్ సిసిరోలియో సంగీతం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగం దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈ రాత్రి ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. 19వ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో జరగనుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో చేరనున్నారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగం దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రి వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. నిమ్స్ యూరాలజీ విభాగం ఇప్పటి వరకు 2,000 కిడ్నీ మార్పిడులను విజయవంతంగా పూర్తి చేసి దక్షిణ భారతదేశంలోనే 1 స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా గుజరాత్, లూథియానా తర్వాత నిమ్స్ 3వ స్థానంలో నిలిచింది. తెలంగాణ

0: ను 2047 నాటికి $3 trillion ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈరోజు జరిగిన 49వ రాష్టస్థాయి బ్యాంకర్ల సమాపేశంలో మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట వృద్ది రేటు 10.7%గా తలసరి ఆదాయం 4.18 లక్షలతో దేశంలోనే అగ్రగామిగా ఉన్నామని పేర్కొన్నారు. తెలంగాణను డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో దేశానికే రోల్ మోడల్గా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్లో జరిగిన సదస్సులో మంత్రి మాట్లాడుతూ పారదర్శక పౌర సేవల కోసం సమగ్ర రోడ్ మ్యాప్ను సిద్దం చేస్తున్నట్టు ప్రకటించారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10% చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం డయాలసిస్ పేషెంట్ల సంక్షేమానికి ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. తీవ్ర అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కిడ్నీ బాధితులను మానవీయ కోణంలో ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే రాష్టంలో 4710 మందికి చేయూత పెన్షన్లు అందిస్తుండగా తాజాగా మరో 2356 మంది డయాలసిస్ బాధితులకు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తూ మంత్రి సంతకం చేశారు. ప్రజాపాలనతో నాగర్ కర్నూలు జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా నిలపాలని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలులో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమాపేశంలో మాట్లాడుతూ మంత్రి గత ప్రభుత్వ విధానాల వల్ల 8 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నప్పటికీ తమ ప్రభుత్వం హామీల అమలులో వెనుకడుగు వేయడం లేదన్నారు. సంక్షేమం, అభివృద్ది ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సంగారెడ్డి జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాపాలనలో విద్య, వైద్య రంగాలకు ఎంతో ప్రాధాన్యం కల్పించామన్నారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు, క్రీడాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ములుగులో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమాపేశంలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి 14 మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను, 140 మందికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సీతక్క మాట్లాడుతూ
1: రామప్ప కావచ్చు, అటు సమ్మక్క సారలమ్మ జాతర కావచ్చు, అటు బొగతా వాటర్ ఫాల్స్ కావచ్చు, లక్నవరం కావచ్చు, లక్ష్మీ నరసింహ స్వామి, గోదావరి, నేషనల్ హైవే, బిగ్గెస్ట్ ఫారెస్ట్ ఉంది ములుగు డిస్టిక్ట్. సో ఇవన్నీ కూడా కాపాడుకుంటూ ఇక్కడటువంటి టూరిజం స్పాట్స్ ను, పెద్ద ఎత్తున టూరిస్టులు కూడా వస్తారు కాబట్టి వచ్చే వాళ్ళందరికీ కూడా టూరిస్ట్ గైడ్ లాగా ఫారెస్ట్ శాఖ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది.
0: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు వ్యాఖ్యలపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. జగిత్యాలలో మంత్రి మాట్లాడుతూ కుటుంబ సమస్యల వల్లనే కేటీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని విమర్శించారు.
2: పేదవాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చినవా, సన్న బియ్యం ఇచ్చినవా, 200 యూనిట్ కరెంట్ ఇచ్చినవా, ఇందిరామ ఇల్లు ఇచ్చినవా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినవా, దళితులకు సంబంధించిన, బీసీలకు సంబంధించిన, మైనారిటీకి సంబంధించిన ఇంటికి కాలేజీ ఏర్పాటు చేసినవా, ఏం చేసినావో చెప్పు, ప్రజలకు మంచి చేసినా కాబట్టి చెప్పవలసింది.
0: పేద ప్రజల సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని క్రీడలు, పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లాలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడుతూ వలసల జిల్లాగా పేరున్న నారాయణపేటను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5000 కోట్ల వ్యయంతో మహ్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ది లక్ష్యంగా ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్లలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో మాట్లాడుతూ ఆయన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రేపటి నుండి ఈ నెల 30 వరకు విత్తన వారోత్సవాలు ప్రారంభం.

0: సందర్భం కానున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. వర్సిటీ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఉత్పత్తి చేసిన సుమారు 1230 టన్నుల నాణ్యమైన మూల విత్తనాలను రాష్టంలోని 27 కేంద్రాల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచినట్టు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్తాజ్ జానయ్య తెలిపారు. రాష్టంలోని అన్ని క్రీడా మైదానాలను ప్లాస్టిక్ రహితంగా మార్చడమే లక్ష్యంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తోందని ఆ సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట వ్యాప్తంగా సర్వెంట్ సపోర్ట్ యూత్ ఫర్ క్లీన్ తెలంగాణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 32 జిల్లాల్లోని ప్రధాన స్టేడియాల్లో క్రీడాకారులు, యువత, తల్లిదండ్రుల భాగస్వామ్యంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగంలో దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈ రాత్రి ఉప్పల్స్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.
1: మీరు చూశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 20

విజయ్ యేసుదాస్ పాడిన శ్రీమణి గీతం వింటున్నారు. గోపి సుందర్, రాజేష్ మురుగేశన్ సంగీతం. చిత్రం ప్రేమం.

0: తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు.
1: సౌందర్య నగరి స్వప్న సుందరి నువ్వే నా ఊరే.
0: 90 వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్ని.
2: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
1: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
0: మీ ఆకాశవాణిలో 738 కిలో హెడ్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

0: దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో సాగర్ చిన్మయి శ్రీపాద పాడిన పాట సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కోసం రామజోగి శాస్త్రి రచన.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార.
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయ తార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
3: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: FM 102.8 MHz పై
3: మీట్ ద స్టార్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు, నేను మీ ఆర్జీ నాగ్ స్టూడెంట్ క్యాప్ టైమ్ 6:32 ప్రాసెస్ 49 seconds అవుతుంది. మీకిజే మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాట వినండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం, రామజోగయ్య శాస్త్రి రచన శతమానం భవతి సినిమా కోసం.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: భర్త మహాశైలకు విజ్ఞప్తి. యూకే స్వాతిరెడ్డి పాడిన పాట విన్నారు దేవ్ పవార్. సాహిత్యం భీమ్ శిశిరులియో, సంగీతం.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం లంహే ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: ಮನೋಜನರಂಜನೆ.
1: మీరు చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ టు టైం 6:50 రాసేసి 44 సెకండ్స్ అవుతుంది. నారీ నారి నడుము మురారి ఈ సినిమా కోసం హరిచరణ్ పాడిన పాట వినండి. సంగీతం విశాల్ చంద్రశేఖర్, సాహిత్యం రామ్ జోగేశాస్త్రి.

0: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్నంటాయి.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
2: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
0: మీ ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేల లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
0: తప్పక ట్యూన్ చేసుకోండి

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
1: మీట్ ద స్టార్.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తర్వాత భీమ్ సిసిరలియో మ్యూజిక్ కంపోజిషన్ లో పూర్ణాచార్య రాసిన పాట మ్యాడ్ స్క్వేర్ సినిమా కోసం రోహిణి స్వరత్ గానం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ సైప్రస్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడతాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యకులు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఈరోజు న్యూఢిల్లీలో సమాపేశమై రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఉగ్రవాదం, సృజనాత్మకత, టెక్నాలజీ, ఉన్నత విద్య, పరిశోధన, సాంస్కృతిక సహకారం కోసం సంయుక్త కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేసే అంశాలు ఇందులో ఉన్నాయి. సమాపేశంలో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, బహుపాక్షిక వేదికలపై సహకారం గురించి కూడా చర్చించారు. ప్రపంచస్థాయి సమస్యలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నామని ప్రధానమంత్రి తెలిపారు.
1: భారత్ ఔర్ సైప్రస్ కే బీచ్ యే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ దోనో దేశో కే ఫైనాన్షియల్ ఔర్ సర్వీసెస్ హబ్ కో జోడ్కర్ కామర్స్ కే లియే క్యాపిటల్ అన్లాక్ కరేగీ. యే సైప్రస్ కే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనర్జీ ఔర్ అగ్రికల్చర్ సెక్టర్ మే భారతీయ కంపెనీస్ కే లియే నయే అవసర్ ప్రదాన్ కరేగీ ఔర్ భారత్ కే తేజీ సే బఢ్తే షిప్పింగ్ ఔర్ మెరిటైమ్ క్షేత్రో మే నయా నివేశ్ లేకర్ ఆయేగీ.
0: సైప్రస్ అధ్యక్షులు నికోస్ మాట్లాడుతూ గత ఏడాదిలో భారత్ సైప్రస్ సంబంధాలు, అలాగే ఈయూ భారత్ సంబంధాలు పురోగతి సాధించాయన్నారు. ఆయన 4 రోజుల భారత పర్యటనలో భాగంగా ఈరోజు రాత్రి రాష్టపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. 19వ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో జరుగుతుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో చేరతారు. ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి నిబద్దతకు అనుగుణంగా ఈ దార్శనికతను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి రోజ్గార్ మేళా ఒక ప్రధానమైన కార్యక్రమంగా నిలుస్తోంది. గడిచిన 18 రోజ్గార్ మేళాల ద్వారా సుమారు 12,00,000 నియామక పత్రాలు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. ఈ స్థానాలు 10 రాష్ట్రాలకు చెందినవి ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుంచి 4 చొప్పున, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి 3 చొప్పున, జార్ఖండ్ నుంచి 2 సీట్లు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి ఒక్కొక్క సీటు ఖాళీలున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే నెల 1న విడుదలవుతుంది. పోలింగ్ జూన్ 18న జరగనుండగా అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా నిర్వహిస్తారు. అలాగే మహారాష్ట, తమిళనాడులో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికలు కూడా

0: ప్రకటించారు. ఈ ఉప ఎన్నికలు కూడా జూన్ 18 నిర్వహిస్తారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగం దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రి వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. నిమ్స్ యూరాలజీ విభాగం ఇప్పటివరకు 2000 కిడ్నీ మార్పిడులను విజయవంతంగా పూర్తి చేసి దక్షిణ భారతదేశంలోనే 1 స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా గుజరాత్, లూథియానా తర్వాత నిమ్స్ 3 స్థానంలో నిలిచింది. ఈ కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారిలో 95% మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా చికిత్స పొందారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలో జరిగిన అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇండియా లీడర్షిప్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొని మాట్లాడుతూ, భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడనున్నాయని తెలియజేశారు. ఏఐ, కూలింగ్ టెక్నాలజీలు, స్మార్ట్ గ్రిడ్స్, పునరుత్పాదక శక్తి రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. డేటా సెంటర్లు భవిష్యత్ ఆయిల్ ఎకానమీగా మారతాయని పేర్కొన్నారు. నేషనల్ క్వాంటమ్ మిషన్ లక్ష్యాల్లో సగానికి పైగా ఇప్పటికే సాధించామని తెలియజేశారు. 2030 నాటికి డేటా సెంటర్ సామర్థ్యం 6.5 గిగావాట్లకు చేరుతుందని వెల్లడించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 2 రోజుల రాజస్థాన్ పర్యటనలో భాగంగా జోధ్పూర్ రైల్వే స్టేషన్లో ఢిల్లీ కాంట్కు వెళ్లే 20 కోచ్ల వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు. ఇంతకుముందు 8 కోచ్లతో నడిచిన ఈ రైలు ఇప్పుడు పెరిగిన సీటింగ్ సామర్థ్యంతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తుంది. ఈ సందర్భంగా భగత్ కి కోఠీలో వందే భారత్ స్లీపర్ కోచ్ వర్క్షాప్ 2వ దశను ప్రకటించారు. జైసల్మేర్ స్టేషన్లో కొత్త కోచ్ కేర్ కాంప్లెక్స్ ను వర్చువల్ గా ప్రారంభించారు. రైల్వే బడ్జెట్లో రాజస్థాన్ కు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామని, రాష్టంలో భారీ రైల్వే అభివృద్ది పనులు చేపడతామని తెలియజేశారు.
1: జోధ్పూర్ సే ఢిల్లీ కి జో వందే భారత్ ట్రైన్ హై బహుత్ ఏక్ పాపులర్ ట్రైన్ హై జబ్ సే చాలూ హుయీ తబ్ సే 150% సే అధిక ఇస్కా రహతా థా ఆక్యుపెన్సీ తో అబ్ ఇస్కో 8 కోచ్ సే బడాకర్ యా సీధా 20 కోచ్ మే కన్వర్ట్ కర్ దియా గయా హై. సాథ్ హీ సాథ్ ఆజ్ జైసల్మేర్ సే అహ్మదాబాద్ కి సర్వీస్ భీ షురూ హోగీ ఔర్ జోధ్పూర్ మే నయీ గాడియా షురూ హో సకే ఇస్కే లియే ఏక్ కోచింగ్ టర్మినల్ కి వ్యవస్థా భీ జోధ్పూర్ సే హోగీ ఔర్ హరిద్వార్ కి ఏక జో బహుత్ బడీ డిమాండ్ హై ఉస్కే ఊపర్ భీ కామ్ చల్ రహా హై ఆనే వాలే సమయ మే వో డిమాండ్ భీ పూరీ హోగీ.
0: దేశంలో తీవ్ర ఎండల కారణంగా గత 4 రోజులుగా విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరిందని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న మధ్యాహ్నం సమయంలో దేశవ్యాప్తంగా గరిష్ట విద్యుత్ వినియోగం 270.82 గిగావాట్లకు చేరి ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను అధిగమించింది. సాధారణంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య గరిష్ట విద్యుత్ డిమాండ్ ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తీవ్ర వేసవిని దృష్టిలో ఉంచుకుని అవసరమైనంత విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, ప్రజలు విద్యుత్తును పొదుపుగా వినియోగించాలని సూచించింది. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో ఇంటిపై సోలార్ ప్యానెల్స్ అమరిక విధానం వేగంగా దూసుకుపోతోందని, ప్రస్తుతం కేవలం 8 రోజుల్లోనే కొత్తగా 100,000 కుటుంబాలు ఈ పథకంలో చేరాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా స్వచ్ఛ ఇంధన ఉద్యమం ఎంతో వేగంగా విస్తరిస్తోందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని మంత్రి సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు. సిబిఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల ఆన్సర్ బుక్ స్కాన్ చేసిన ఫోటోకాపీ పొందడానికి దరఖాస్తు గడువును ఈ నెల 24 వరకు పొడిగించారు. ముందుగా ఈ గడువు రేపటితో ముగియాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా సిబిఎస్ఈ వెబ్సైట్పై అధిక ఒత్తిడి ఉండడంతో సాంకేతిక అంతరాయాలు ఏర్పడ్డాయని బోర్డు తెలిపింది. స్కాన్ కాపీ అందుకున్న తర్వాత విద్యార్థులకు వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి 2 రోజుల సమయం ఉంటుందని

0: పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు, క్రీడాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నందున మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, సైప్రస్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడతాయని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఇది మన చట్టం. డివోర్స్ తర్వాత పిల్లల పట్ల పేరెంట్స్ బాధ్యత. ప్రముఖ న్యాయవాది ఆర్ భగవంత్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో డైవర్స్ తర్వాత పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యత గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది ఆర్ భగవంత్ రెడ్డి గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి భగవంత్ రెడ్డి గారు.
1: నమస్కారం సార్.
0: ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ కారణం కానీ లేదంటే ఇతరత్ర చాలా కారణాల వల్ల మనము తరచుగా ఈ డైవర్స్ జరగడం చూస్తూ ఉంటాం. కోర్టుల్లో కూడా చాలా డైవర్స్ కేసెస్ ఫైల్ చేయడము ఫ్యామిలీ కోర్టులో కనిపిస్తూ ఉంటాయి. అయితే రీజన్ ఏదైనా కానీ అది న్యాయమో అన్యాయమో పక్కన పెడితే డైవర్స్ అయిన తర్వాత వాటి పిల్లల పట్ల డైవర్స్ తో సంబంధం లేకుండా తల్లిదండ్రులకు బాధ్యతలు ఉంటాయి. ఎవరిపైన ఏ బాధ్యత ఉంటుంది కొంచెం తెలియజేయండి.
1: అనివార్య కారణాల వల్ల భార్య భర్తలు విడిపోతే వాళ్ళ పిల్లల బాధ్యత ఇద్దరి మీద ఉంటుంది. వాళ్ళ చదువు గురించి గానీ ఆరోగ్యం గురించి గానీ కంపల్సరీ ఇద్దరిది బాధ్యత.
0: ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం గమనిస్తుంటాము అడ్వకేట్ గారు, తండ్రి ఉద్యోగస్తుడై ఉంటాడు, కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులై ఉంటారు. ఇలాంటి సమయంలో ఆ పిల్లల పట్ల బాధ్యత ఎలా డివైడ్ అవుతుంది?
1: ఇది సమాన బాధ్యత అండి ఇప్పుడే గాని. మైనర్ ఉన్నప్పుడు మదర్ దగ్గరనే ఉంటారు. మదర్ కంపల్సరీ, మదర్ ఇంపార్టెంట్.
0: అంటే ఆ మగ పిల్లవాడు గాని ఆడపిల్ల ఎవరైనా గాని మైనర్ గా ఉన్నంత కాలము
1: అమ్మ దగ్గర,
0: అమ్మ సంరక్షణలో ఉంటది.
1: అమ్మ సంరక్షణలో ఉంటది. ఎందుకంటే కోర్టు కూడా అమ్మ సంరక్షణ మంచిదని అమ్మ సంరక్షణ ఇస్తారు మైనర్ ఉన్నంత వరకు
0: జనరల్ గా. కానీ ఏదైనా కారణం చేత తల్లి దగ్గర సంరక్షణ సరిగ్గా లేదు అని భావించినప్పుడు ముఖ్యంగా కోర్టు చూసేది వెల్ఫేర్ ఆఫ్ ద చిల్డ్రన్ అని అంటుంటారు. ఇది ఎంతవరకు నిజం?
1: అవునండి, నిజం. వెల్ఫేర్ ఆఫ్ చిల్డ్రన్ ఇంపార్టెంట్. వాళ్ళ ఎడ్యుకేషన్ గాని ఆరోగ్యం గాని. ఒకవేళ ఇద్దరు ఎంప్లాయీ అయినప్పుడు, ఇద్దరు బిజీ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారు నాన్నమ్మ గారి దగ్గర కూడా
0: సంరక్షణ బాధ్యత
1: ఇవ్వచ్చు.
0: అంటే ఇప్పుడు ఇద్దరు ఉద్యోగస్తులై ఉన్నారు లేదంటే ఇద్దరి రకరకాల సమస్యల్లో ఉన్నారు, అంటే అనారోగ్య సమస్య కావచ్చు, సామాజిక సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య గానీ ఉన్నప్పుడు, ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు పిల్లలు వారి దగ్గర ఉన్నట్లయితే వాళ్ళ అభివృద్ధి గాని ఉన్నతి గాని కుంటుపడే అవకాశం ఉన్నప్పుడు వారు కాకుండా అమ్మమ్మ గాని నాన్నమ్మ గాని కూడా

0: మేనమామకు గాని కూడా ఇచ్చే అవకాశం
1: ఇవ్వచ్చు.
0: అడ్వకేట్ గారు, కొన్ని సందర్భాల్లో చూస్తాము మానసిక సమస్యల కారణంగా కూడా డైవర్స్ తీసుకునే సందర్భాలు ఉంటాయి.
1: అవును,
0: అంటే ఆ తల్లి గాని తండ్రి గాని ఆ ఇద్దరిలో ఎవరికో ఒక మానసిక సమస్య తీవ్రతరమై అది వారు భరించలేని స్థాయికి వచ్చినప్పుడు డైవర్స్ తీసుకున్న సందర్భాలు ఉంటాయి. అలా మానసికంగా విచలితమై కొంచెం సమస్యకు లోనైతున్న తల్లి గాని తండ్రి గాని వారి దగ్గర పిల్లల్ని పెట్టడం కొంచెం సమస్యాత్మకమయ్యే అవకాశం ఉంటుంది కదా. అలాంటప్పుడు కూడా తల్లి దగ్గరే ఉండాలన్న నియమం వర్తిస్తుందా?
1: లేదండి. ఫస్ట్ కోర్టు ఏం చూస్తుందంటే ఆరోగ్యం ఉన్నారా లేదా, ఫాదర్ గాని మదర్ గాని డిజబిలిటీ ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర ఉంచరు సామాన్యంగా. ఫస్ట్ చూస్తారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, ఫైనాన్స్ పొజిషన్ అన్ని చూసిన తర్వాతనే కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇప్పుడే గాని ఫైనాన్స్ పొజిషన్ ఒకటి ప్లస్ ఆరోగ్యంగా ఉన్న మదర్ గాని ఫాదర్ గాని ఉన్నప్పుడే వాళ్ళ దగ్గరనే పిల్లలు ఉంచుతారు. కాకపోతే ఏంటంటే మైనర్ ఉన్నప్పుడు అమ్మ దగ్గర కంపల్సరీ, ఎందుకంటే కొంచెం బాధ్యత ఉంటుంది కాబట్టి మైనర్ ఉన్నప్పుడు అమ్మ దగ్గర ఉంచుతారు. తర్వాత పిల్లలు ఇంట్రెస్ట్, పిల్లలు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండొచ్చు. కోర్టు అడుగుతుంది పిల్లల్ని మీరు ఎక్కడ ఉంటారు, తల్లి దగ్గర ఉంటారా తండ్రి దగ్గర ఉంటారా అంటే వాళ్ళ వాళ్ళు పిల్లల ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు కోర్టు డిసైడ్ చేస్తారు.
0: అలాగే విజిటింగ్ రైట్స్ కింద కొన్ని చోట్ల కొన్ని రోజులు తల్లి దగ్గర, కొన్ని రోజులు తండ్రి దగ్గర ఉంచే అవకాశం కూడా ఉంది.
1: ఉండొచ్చు అండి. ఇప్పుడు తల్లి దగ్గర ఉంది, తండ్రి వచ్చి చూసిపోవచ్చు. ఆ రైట్స్ ఉంటాయి తండ్రికి. తండ్రి దగ్గర ఉన్నవాడు కనుక తల్లికి ఆ రైట్స్ ఉంటాయి, పోయి చూసి రావచ్చు. కోర్టు పర్మిషన్ ఇస్తుంది.
0: ఇప్పుడు ఉదాహరణకి ఒక తండ్రి దగ్గర 1,00,000 రూపాయల సంపాదన ఉంది, తల్లి ఉద్యోగస్తురాలే కానీ తను 10,000 సంపాదిస్తుంది. ఇప్పుడు వాడి పిల్లల బాగు కోసం ఎవరి వాటా ఎంత అని ఎలా నిర్ణయిస్తారు? సమాన బాధ్యత ఎలా చేస్తారు?
1: ఇప్పుడు తండ్రి 100,000 సంపాదిస్తున్నాడంటే తండ్రిదే బాధ్యత. ఫైనాన్షియల్ పొజిషన్ ఇంపార్టెంట్ కదా, ఎడ్యుకేషన్ గాని హెల్త్ గాని. అందుకే డబ్బులు ఎవరు ఎక్కువ సంపాదిస్తే వాళ్ళు కంపల్సరీ పెట్టాల్సిందే.
0: అంటే ప్రపోర్షనేట్ గా,
1: ప్రపోర్షనేట్
0: ఎవరు ఎక్కువ సంపాదిస్తే వారు ఎక్కువ వాటా ఇవ్వడము
1: కంపల్సరీ.
0: తక్కువ సంపాదించినప్పుడు వాళ్ళ మెయింటెనెన్స్ చూసుకుంటూ వీళ్ళకి తగ్గట్టుగా రేషియో నిర్ణయించబడుతుంది.
1: ఇన్కమ్ బట్టే కంపల్సరీ. ఇప్పుడే గానీ
0: ఇన్కమ్ బట్టి,
1: ఇన్కమ్ బట్టి
0: ఒకవేళ అటు తండ్రి గాని తల్లి గాని సంపాదన పరులై పిల్లల పట్ల బాధ్యతను తీసుకున్నట్లయితే ఎవరిని అప్రోచ్ కావాలి, వారి పట్ల ఏ రకమైన చర్యలు తీసుకోవచ్చు?
1: అప్పుడు పిల్లలు కోర్టును ఆశ్రయించవచ్చు.
0: అటు మదర్ గాని ఫాదర్
1: గాని ఎవరే గాని ఎవరైతే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోరో పిల్లల విషయంలో, అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి గాని వాళ్ళ బాధ్యత తీసుకోరో, కంపల్సరీ కోర్టును ఆశ్రయించవచ్చు. ఎవరే గాని పిల్లలు వాళ్ళిద్దరు తీసుకోలేనుకో పిల్లలను కూడా కోర్టు ఆశ్రయిస్తే తర్వాత చైల్డ్ వెల్ఫేర్ సెంటర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, అక్కడ వాళ్ళ వెల్ఫేర్ చూస్తారు, గవర్నమెంట్ చూస్తుంది.
0: ముఖ్యంగా అడ్వకేట్ గారు, తల్లిదండ్రుల ప్రవర్తన ఏదెట్లా ఉన్నా గానీ పిల్లలకు సంబంధించిన కొన్ని ఆస్తి హక్కులు కూడా, అంటే వాళ్ళు మైనర్ గా ఉన్నప్పుడే వాళ్ళకు సంక్రమించాల్సిన ఆస్తిని అటు తండ్రి గాని తల్లి గాని దుర్వినియోగపరిచి అమ్మేయడం గాని ఇలాంటివి చేసినప్పుడు వీళ్ల హక్కులు భంగం కలుగుతాయి కదా. మరి అలాంటప్పుడు వాళ్ళ మెయింటెనెన్స్ కు సంబంధించి వాళ్ళ ఆస్తుల పరిరక్షణ గురించి ఏమైనా చట్టం చెప్తుందా?
1: ఆన్సిస్టర్ ప్రాపర్టీ అంటే తాతాల కాలం నుంచి వచ్చిన ఆస్తిలో కంపల్సరీ పిల్లల వాటా ఉంటుంది, ఆటోమేటిక్ గా దాంట్లో హక్కు ఉంటుంది. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఉంటుంది కదా, దానికి వాళ్ళ తల్లిదండ్రులు సంపాదిస్తే డిఫరెంట్ ఆస్పెక్ట్స్. కానీ వాళ్ళు ఎవరన్నా ప్రాపర్టీ పిల్లలు మైనర్ ఉన్నప్పుడు అమ్మేసిన అనుకో, వీళ్ళు తర్వాత మేజర్ అయినాక కోర్టును ఆశ్రయించవచ్చు. పిల్లలు
0: అంటే పిల్లలు మైనర్ గా ఉన్నప్పుడు
1: వాళ్ళ
0: బాగు కోసం కాకుండా వాళ్ళ వ్యసనాల కోసమో వాళ్ళ అవసరాల కోసమో ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే అనువంశికంగా ఉన్న ప్రాపర్టీని అమ్మినట్లయితే వీళ్ళు మేజర్ అయిన తర్వాత
1: కోర్టును ఆశ్రయించవచ్చు.
0: వాళ్ళ హక్కును సంపాదించే అవకాశం ఉంది.
1: వీళ్ళకు వెల్ఫేర్ కాకుండా వేరే పర్సన్ వాడుకున్నప్పుడు అయితేనే,
0: అంటే వీళ్ళ వెల్ఫేర్ కోసమే, వీళ్ళ చదువుల కోసమో ఆరోగ్యం కోసమో
1: సరే, అది పెద్ద అదేం సమస్య కాదు.
0: ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో గాని కొన్ని కుటుంబాల్లో ఆర్థిక వనరులు సరిగా లేనప్పుడు కోర్టుని ఆశ్రయించి కోర్టు ద్వారా న్యాయం పొందాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని, ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసుకుని ఖర్చులు, ఇలా ఆర్థిక సపోర్ట్ లేని వాళ్ళు ఎవరిని ఆశ్రయించాలంటారు?
1: ఇప్పుడు లీగల్ సర్వీసెస్ అని ఉంటుంది, కోర్టులో సపరేట్ వింగ్ ఉంటుంది, అక్కడ అప్రోచ్ కావచ్చు. ఒక రిప్యూటేషన్ ఒకడు అప్రోచ్ అయితే వాళ్ళు లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు కంపల్సరీ ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసి వాళ్ళకి న్యాయం జరిగే ప్రయత్నం చేస్తారు.
0: అలాగే లీగల్ సర్వీస్ అథారిటీలో ఇరుపక్షాలని పిలిపించి కోర్టుకు పోకముందే
1: కాంప్రమైజ్ కౌన్సిలింగ్ చేసి ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళ ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు. వాళ్ళకి పవర్స్ ఉంటాయి ప్రతి కోర్టు దగ్గర, మున్సిపల్ కోర్టు గాని డిస్ట్రిక్ట్ కోర్టు గాని హైకోర్టు గాని ఎక్కడ కూడా ప్రతి దగ్గర లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది. అక్కడ అప్రోచ్ కావచ్చు, ఏమైనా అన్యాయం జరిగితే వాళ్ళు కంపల్సరీ తగిన న్యాయం చేస్తారు.
0: అక్కడ కూడా సయోధ్య కుదిరినట్టయితే వారే ఒక అడ్వకేట్ ఇచ్చి కోర్టులో కేసు వేయించే ప్రయత్నం కూడా
1: వాళ్ళు కూడా వాళ్ళే కంపల్సరీ ఒక అడ్వకేట్ అపాయింట్ చేసి గవర్నమెంటే వాళ్ళకు ఫీజు పే చేసి కోర్టు పోయి న్యాయం చేసే ప్రయత్నం చేస్తారు కంపల్సరీ.
0: చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల బాధ్యత ఒకటైతే, పిల్లలు పెద్దగా అయిన తర్వాత అంటే

0: టీనేజర్ ఏజ్ వచ్చిన తర్వాత వారికి సంబంధించిన ఆస్తుల పట్ల కానీ వాళ్ళ ఇష్టాయిష్టాలకి నిర్ణయం తీసుకునే ఏజ్ వచ్చింది కాబట్టి వాళ్ళు మేము తల్లి దగ్గర ఉంటామా తండ్రి దగ్గర ఉంటామా మేము సొంతంగా ఉంటామా నిర్ణయం తీసుకున్నప్పుడు వారికి సంబంధించిన ఆస్తుల పట్ల కానీ హక్కుల పట్ల కానీ ఏ రకంగా తల్లిదండ్రులు వ్యవహరించాలంటారు?
1: చట్ట ప్రకారము అనువంశం వచ్చినది ప్రాపర్టీ కంపల్సరీ పిల్లలకు రైట్స్ ఉంటాయి. సెల్ఫ్ అక్వైర్డ్ సంపాదించుకున్నది అయితే తండ్రి గారిని తల్లి గారిని సంపాదించుకున్నది వాళ్ళ ఇంట్రెస్ట్ అంటే వీళ్ళకు ఆటోమేటిక్గా రైట్స్ రావు వాళ్ళకు.
0: సెల్ఫ్ అక్వైర్ అంటే స్వార్జితం పట్ల పిల్లలకి అధికారం ఉండదు కానీ అనువంశికంగా వచ్చిన ప్రాపర్టీ మీద ఖచ్చితంగా అధికారం ఉంటుంది.
1: ఇంకొకటి ఏమన్నా సెల్ఫ్ అక్వైర్ ప్రాపర్టీ ఉంటుంది కదా దాంట్లో ఏమన్నా వీలునామా ఏమన్నా ఉంటే తప్పితే మిగతా ఆటోమేటిక్ వీళ్ళకు కూడా ఆటోమేటిక్ గా ప్రాపర్టీ రైట్స్ వస్తాయి వీళ్ళకు. కాకపోతే ఏమైనా వీలునామా గానీ ఏమన్నా రాసింది అనుకో ఎవరికైనా వేరే వాళ్ళకి ఇస్తే లేకుంటే ఆటోమేటిక్ వీళ్ళకి వస్తాయి ఆ ప్రాపర్టీ కూడా.
0: అడ్వకేట్ గారు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా పిల్లల పట్ల సరైన బాధ్యత తీసుకుని వారికి కావలసిన ఆర్థిక వనరులు సమకూరుస్తూ వాళ్ళకి విద్య ఆరోగ్యం సంబంధించిన సమస్యలకు అన్ని విధాలుగా తోడ్పాటుగా ఉన్నట్లయితే సమస్య లేదు. అలా కాని పక్షంలో అటు తల్లి పట్టించుకోక తండ్రి పట్టించుకోకుండా పిల్లలు ఉన్న పరిస్థితుల్లో వారి సహాయార్థం ఇంకెవరైనా అంటే ఇటు తల్లిదండ్రి కాకుండా వేరే ఎవరైనా కోర్టును ఆశ్రయించి వారికి న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందా?
1: చేయొచ్చు అండి. వాళ్ళ బ్లడ్ రిలేషన్ ఉంటది కదా, తాత గాని అమ్మమ్మ గాని నాన్నమ్మ గాని ఉంటారు కదా, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు పిల్లల తరఫున. తల్లి తండ్రి ఎప్పుడైనా పిల్లలకు అన్యాయం చేసినప్పుడు పిల్లల రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఆరోగ్యం గురించి కానీ చదువు గురించి కానీ తీసుకున్నప్పుడు వాళ్ళు కంపల్సరీ కోర్టును ఆశ్రయించవచ్చు, కోర్టుకు వెళ్ళి ఆట తీసుకువచ్చి వాళ్ళ బాగోగులు చూడొచ్చు.
0: ఎవరైతే వారి వెల్ఫేర్ చూస్తున్నారో వారు కోర్టును ఆశ్రయించి వీరికి రావాల్సిన న్యాయబద్దమైన సహాయం రావడం లేదు, సహకారం ఇవ్వడం లేదని చెప్పి కేసు వేసి వారికి కావలసిన న్యాయం చేసే ప్రయత్నం చేయొచ్చు.
1: వాళ్ళ బ్లడ్ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీ వాళ్ళు చేయొచ్చు, వాళ్ళకి రైట్స్ ఉంటాయి.
0: ఇలా కోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చేసి పిల్లల పట్ల ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ గానీ కస్టడీ గానీ నిర్ణయించిన తర్వాత కూడా ఎవరైనా దాన్ని పాటించకపోతే ఏ రకమైన శిక్ష ఉంటుంది?
1: ఇప్పుడైతే కోర్టు ఆర్డర్ పాటించలేదు అనుకో, కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కేసు ఫైల్ చేయొచ్చు. కోర్టు ధిక్కరణ అంటుంది కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు. కోర్టు ఆర్డర్ కంపల్సరీ ఫాలో కావాల్సిందే ఎవరైనా సరే.
0: అడ్వకేట్ గారు, ఇరుపక్షాలు సమ్మతంతోనే డైవర్స్ తీసుకున్నప్పుడు పిల్లలకు సంబంధించిన అనువంశికంగా ఏర్పడ్డ ప్రాపర్టీస్ పట్ల తల్లిదండ్రులే నిర్ణయం తీసుకుని పంచుకోవచ్చా?
1: అలా కుదరదండి. చట్ట ప్రకారం పిల్లలకు ఎంత పర్సెంటేజ్ ఎంత ఆస్తి వస్తుందో చట్ట ప్రకారం ఇవ్వాల్సిందే పిల్లలకు, కోర్టు డిసైడ్ చేస్తుంది.
0: అంటే
1: వీళ్ళు ఇష్టారాజ్యం చేయనికి రాదు.
0: ప్రైవేట్ గా మేము అనుకున్నాము ఇది నాకు ఇది నీకు అనుకుంటే చెల్లుబాటు
1: అలా ఉన్నాడు. చట్ట ప్రకారం చేయాల్సిందే ఏదైనా ఏదైనా చట్ట ప్రకారం కోర్టు పోయి పిల్లలకు ఉన్న రైట్స్ కంపల్సరీ కాపాడవలసి వస్తుంది.
0: ముఖ్యంగా అభం శుభం తెలియని పిల్లల పట్ల రావలసిన అన్ని హక్కుల పట్ల చట్టం చేయబడి ఉంది, వాటిని పరిరక్షించడానికి సరైన మార్గం కూడా ఉందంట.
1: అన్ని మార్గాలు ఉన్నాయండి, చట్టం కంపల్సరీ ఉంది, వాళ్లకు న్యాయం చేస్తుంది కోర్టు పోతే. ఏం చేసిన వాడుక కంపల్సరీ వాళ్ళ బాగోగుల గురించి చేయాల్సి వస్తుంది.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు అడ్వకేట్ గారు, నమస్కారం.
1: ధన్యవాదాలండి.

0: 90 వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరానంటాయి.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
2: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
0: మీ ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేల లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
0: తప్పక ట్యూన్ చేసుకోండి

పాటతో ప్రయాణం వింటున్నారు. అర్ధ శతాబ్దం సినిమా కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట విన్నారు. లక్ష్మీ ప్రియాంక లిరిసిస్ట్. ఇప్పుడు వినండి ఓగులమ్మ సినిమా కోసం సత్యయామిని పివిఎన్ఎస్ రోహిత్ పాడిన పాట ఎంఎం కిరవాణి సాహిత్యం సంగీతం.

0: సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
2: మీట్ ద స్టార్.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ప్రధాన సాగి కొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమా

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: Sí, da un mensaje tiempo.
1: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరానందాయి.
2: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
1: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
3: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
1: మీ ఆకాశవాణిలో 738 కిలోహెడ్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
4: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేల లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
1: తప్పక ట్యూన్ చేసుకోండి

పాటతో ప్రయాణం వింటున్నారు విద్యురాజ్. నాగ విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన ఈ పాట వినండి, సీతారామం సినిమా కోసం. గానం అనురాగ్ కులకర్ణి, సింధూరి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సాహిత్యం

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
1: మీట్ ద స్టార్
2: వాటితో ప్రయాణం వింటున్నారు. సరిలేరు నీకెవరు ఈ సినిమా కోసం శ్రీమణి రాసిన పాట, మధుప్రియ గానం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సైప్రస్ అధ్యకులు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఈరోజు న్యూఢిల్లీలో సమాపేశమై రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. నోటిఫికేషన్ వచ్చే నెల 1వ తేదీన విడుదలవుతుంది. జూన్18న పోలింగ్, ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశంలో ఇంటిపై సోలార్ ప్యానెల్స్ అమరిక విధానం వేగంగా దూసుకుపోతోందని మంత్రి తెలిపారు. దేశంలోని వృద్దుల సంక్షేమం కోసం 2 ముఖ్యమైన డిజిటల్ వేదికలను కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో ప్రారంభించింది. కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ వీటిని ప్రారంభించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో 4 రోజులుగా దేశంలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరుకుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నిన్న పగటిపూట గరిష్ట విద్యుత్ డిమాండ్ 270.82 గిగావాట్లుగా నమోదైందని విద్యుత్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల ఆన్సర్ బుక్ స్కాన్ చేసిన ఫోటోకాపీ పొందడానికి దరఖాస్తు గడువును ఈ నెల 24 వరకు పొడిగించారు. ముందుగా ఈ గడువు రేపటితో ముగియాల్సి ఉంది. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగం దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రి వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. రాష్ట ఆర్థిక పురోగతిని పరుగులు పెట్టించేందుకు ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ వనరులు సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం డయాలసిస్ పేషెంట్ల సంక్షేమానికి, ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తోందని మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. 2,356 మంది డయాలసిస్ బాధితులకు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తూ మంత్రి సంతకం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రేపటి నుండి ఈ నెల 30 వరకు విత్తన వారోత్సవాలు ప్రారంభమవుతాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మీట్ ద స్టార్ సినీ హీరో సిద్ధు జొన్నలగడ్డ గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీమతి నిహారా కానిటి.
1: ఈరోజు మనతో డీజే టిల్లు అంటే సిద్ధు ఉన్నారు. హాయ్ సిద్ధు.
2: హాయ్ అండి, హౌ ఆర్ యు?
1: ఐ యామ్ డూయింగ్ గ్రేట్, హౌ ఆర్ యు? వెల్కమ్ టు ది స్టూడియోస్.
2: థాంక్యూ వెరీ మచ్.
1: సో దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం మీరు ఈ స్టూడియోస్ కి రావడం?
2: లేదు, మా మదర్ ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేశారు. సో నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు వస్తూ వెళ్తూ ఉండేవన్నమాట. చాలా రెగ్యులర్ గా నేను వస్తూ వెళ్తూ ఉండేవాడిని. అండ్ నాకు ఈ స్టూడియోస్ ఇవన్నీ కూడా నాకు చాలా ఫెమిలియర్. నేను ఐ బికేమ్ ప్రెటీ నాస్టాల్జిక్. అందుకే వచ్చిన వెంటనే మా అమ్మకు పంపడానికి ఒక వీడియో కూడా తీసుకున్నాను.
1: సో స్వీట్ ఆఫ్ యు రియలీ.
2: చాలా రెగ్యులర్ గా వచ్చేవాడిని ఇక్కడికి వచ్చి. ఇక్కడికి వచ్చి ఆ పక్కన కామత్లో లంచ్ కి వెళ్ళేవాళ్ళం. సో దిస్ ఏరియా అండ్ ఆల్ ఐ రిమెంబర్ ప్రెటీ వెల్.
1: సిద్ధు, యాజ్ అ ఆర్టిస్ట్ మీరు మ్యూజిక్ లో ఎంట్రీ ఇచ్చారు చిన్నప్పుడు, అండ్ దెన్ ఇట్ వాజ్ అ

0: journey. Film background ledu. Like you said, your mom belongs to All India Radio,
1: yes,
0: which is an audio medium,
1: yes,
0: but not pretty well connected with the films.
1: Correct.
0: But film industry lo, you made it. You yeah. made your mark.
1: Thank you.
0: So how was the journey?
1: It was pretty long, Andy. It was pretty long. It was pretty excruciating. But at the same time, which journey isn't, you know?
0: True.
1: You need to get to something good, then you need to go through, you know, struggle. You need to go through trouble. So, ante, idi oka audio medium, radio anedi. But, ekado, I think, foundation ikkade ekado padindemo anukuntunnanu nenu. Ikkadiki raadam, various RGs undevaalli ikkadiki nenu vachinappudu maa mother Rainbow tho kuda chesaru konni rojulu. సో వేరియస్ ఆర్జీఎస్ ఉండేవాళ్ళు వాళ్ళందరితో తిరగడం వాళ్ళందరితో మాట్లాడడంలో ఎక్కడో నాకు తెలిసి దోస్ వర్ మై గ్రోయింగ్ ఇయర్స్ నా టీన్ ఇయర్స్ అవి సో అక్కడ ఫౌండేషన్ పడిందేమో నేను అనుకుంటున్నాను సో టుమారో దిస్ గోస్ రాంగ్ బ్లేమ్ మై మామ్
0: మేక్ సెన్స్ యూఆర్ యాక్చువల్లీ డూయింగ్ ఇట్ ప్రిటీ వెల్ సిద్ధు ఆరెంజ్ సినిమా నుంచి తీసుకుంటే లేదంటే జోష్ నుంచి తీసుకుంటే యు ఆర్ జస్ట్ పార్ట్ ఆఫ్ అ బిగ్ క్రూ
1: కరెక్ట్
0: అండ్ యంగ్స్టర్స్ ఆర్ సూపర్ క్రేజీలీ వెయిటింగ్ ఫర్ యువర్ ఫిల్మ్ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ లో ఎవరో మాట్లాడినట్టుగానే ఉంది సో నాకు ఒక ఫేవరెట్ డైలాగ్ ఉంది విల్ టాక్ అబౌట్ దాట్ కానీ గుంటూరు టాకీస్ లో మీరు సినిమాలో చాలా ఇన్వాల్వ్ అయ్యారు You were a writer, you were into the production,
1: yeah.
0: and you also did editing for some films. And
1: yes.
0: film lo chala crafts lo meeku pravesham undi. So how did this happen? Did you get into a film school or something?
1: No, no, andi. Nenu eppudu kuda proper film education lanti nenu em teeskoledu. I think acting na interest. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్లీ అవుట్ సైడర్ కాబట్టి మన ఆపర్చునిటీస్ మనమే క్రియేట్ చేసుకోవాలి సో ఆ ప్రాసెస్ లో ఐ థింక్ ఇంకా మనకి నచ్చే స్టోరీస్ రాకపోవడం వల్ల లేకపోతే మనకి ఎలాంటి మన స్ట్రెంగ్స్ వీక్నెసెస్ అర్థం చేసుకున్న సినిమాలు మన దీంట్లో మనం చేయలేకపోవడం వల్ల ఫర్ ల్యాక్ ఆఫ్ అన్ ఆపర్చునిటీ బేసికలీ ఇవన్నీ చేయడం మొదలెట్టాల్సి వచ్చింది కాకపోతే రైటింగ్ ఒకటి నేను ఫస్ట్ స్టార్ట్ చేశానండి తర్వాత మా వింత కాదు వినమల ఒక పాట రాశాను అది ఎందుకు రాశానంటే అప్పుడు లిరిక్ రైటర్ కి ఇవ్వడానికి డబ్బులు లేవు మా దగ్గర సో హౌ హార్డ్ కెన్ ఇట్ బీ టు రైట్ అ సాంగ్ అని ఆ కోపంలో స్టార్ట్ అయింది డబ్బులు లేని కోపంలో స్టార్ట్ అయింది అనమాట సో అది అందుకు రాశాను కథలు అవన్నీ నేను నా ఫ్రెండ్స్ అందరం కూడా ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవడం కోసం రాసుకున్నాము బట్ అది ఏమవుతుందంటే ఒక కథ మనం రాసుకుని అది మన ఫ్రెండ్స్ తో మనం కలిసి ఆ సినిమా తీసుకుని డైరెక్టర్ మన ఫ్రెండ్ ఉంటాడు అందరం గ్రూప్ సో ఆ సినిమా మనం తీసుకున్న తర్వాత దాన్ని ప్రాపర్ గా ఎడిట్ చేయకపోతే మళ్ళీ మేము రాసుకున్నప్పుడు అనుకున్న ఎసెన్స్ అనుకున్న ఎనర్జీ కానివ్వండి వైబ్ కానివ్వండి మిస్ అవుతుంది అవుట్పుట్ లో అది రాకపోవచ్చు ఒక ట్రాన్స్లేషన్ లాస్ జనరేషన్ లాస్ జరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అండ్ ఒక ఎడిట్ టేబుల్ మీదే యాక్చువల్లీ ఒక సినిమా అనేది తయారవుతుంది షూటింగ్ అంతా ఒక ఎత్తు రైటింగ్ అంతా ఒక ఎత్తు బట్ ఎడిట్ ఈజ్ వేర్ యునో సినిమా స్టోరీ ఏంటి అనేది డిసైడ్ అవుతుంది సినిమా చూడడానికి ఎలా ఉంది అనేది అంటే ఒకే స్క్రిప్ట్ ని మనం ఎడిట్ టేబుల్ మీద దాన్ని థ్రిల్లర్లా మార్చేయచ్చు దాన్ని ఒక డ్రామాలా మార్చేయచ్చు దాని ఒక లవ్ స్టోరీలా మార్చేయచ్చు ఎడిటింగ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి సో ఐ థింక్ ఆ జనరేషన్ లాస్ అవ్వకుండా ఉండాలని మేము ఎడిటింగ్ అది ఇట్లా కూడా కూర్చుని ఇంకా ఒక పాయింట్ తర్వాత ఈ పని ఆ పని లేకుండా పోయింది ఈ సినిమాకి పని ఏదైనా ఉంది అంటే మనం చేసేద్దాం ఫస్ట్ మన 100% మనం ఇచ్చేద్దాం అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ నేను ఇవన్నీ చేశాను అని ఎందుకంటే అది చేసినందుకే ఇవాళ పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ లో నన్ను పిలిచి నాకు మొత్తం అప్పచెప్పే స్పేస్ లో నేను వచ్చాను సో

0: మా వింతగాథ వినుమా చూసినా, కృష్ణ అండ్ హిజ్ లీలా చూసినా, అఫ్ కోర్స్ ఆ జాన్రాకి ఒక బ్రాండింగ్ అనేది పడింది. బట్ ఐ పర్సనలీ ఫీల్, అండ్ చాలా మంది కూడా అనుకుంటారు, ఇట్స్ అ వెరీ ఫీల్ గుడ్ ఫిల్మ్. ఎంతో మంది లైఫ్స్ లో జరుగుతున్నది మీరు చూపించారు, అండ్ చూడడానికి కూడా ఫ్రేమ్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా కనెక్టింగ్ గా ఉంటుంది. హౌ డస్ ఇట్ హ్యాపన్ విత్ యూ సిద్ధు?
1: అంటే ఐ డోంట్ ట్రై టు బి అ హీరో అండి. నేను హీరో అవ్వడానికి ట్రై చేయను, అట్లీస్ట్ ఆ ఫిల్మ్స్ వరకు నేను మాట్లాడుతున్నాను. ఐ డిడ్ నాట్ ట్రై టు బి అ హీరో దాంట్లో. ఒక ఏదో ఒక
0: ఏదో ప్రవేశం అంటారు కదా, పరకాయ ప్రవేశం చేసిన క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయారేమో.
1: అంటే ఒక క్యారెక్టర్ ఉంది, అది ప్లే చేయాలి, అండ్ ఒక ఆనెస్టీ తోటి ప్లే చేయాలి. ఎవరో వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నట్టుగా కాకుండా మన పక్కనే ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నట్టు, లేకపోతే మన లైఫ్ లో అది మన పక్కన ఎవరో కూర్చొని మాట్లాడుతున్నట్టుగా ఉంటే అంతకంటే హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఇంకేది ఉండదు. సో నేను ఎక్కడో అది చేయాలని ట్రై చేశాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో కానివ్వండి, విజువల్స్ తో కానివ్వండి, దీంతో కానివ్వండి. అండ్ మా డైరెక్టర్ కూడా మా వింత కాదు, మాకు ఆదిత్య, తను కూడా డ్రామా ఇస్ హిజ్ ఫోర్టే అన్నమాట. తను చాలా మంచి గ్రిప్ ఉంది తనకి డ్రామా సబ్జెక్ట్స్ అండ్ హ్యూమన్ ఎమోషన్స్ గురించి మాట్లాడడానికి. తను వేరే కథలు అవి కూడా తనకు చెప్తున్నప్పుడు చాలా హ్యూమన్ ఎమోషన్స్, చాలా రియల్ ఎమోషన్స్ ఉన్న థింకింగ్ ఉంటుంది తనకి. సో ఐ థింక్ ఇదంతా కూడా ఎక్కడో హెల్ప్ అయింది మాకు అది రావడంలో.

0: singing and writing songs for the films.
1: Yeah.
0: Are they totally another game altogether?
1: Yeah.
0: Efforts pettara.
2: మామంత కాదు మాకైతే లిటరలీ లిరిక్ రైటర్ కి ఇవ్వడానికి డబ్బులు లేవు. అప్పటికి మా ప్రొడ్యూసర్ ఇచ్చిన బడ్జెట్ మేము కొంచెం ఎక్సీడ్ కూడా అయిపోయాము అండ్ అయిపోయింది. ఇంకా దేర్ ఇస్ లిటరలీ నో మనీ. సో ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్, మీకు పాట కావాలంటే నేను పాడతాను, మీకు రాయాలంటే నేను రాస్తాను, లేవు డబ్బులు అయితే లేవు.
0: సినిమా చేసేద్దాం ఎలాగో,
2: ఏదోటైతే సినిమా
0: రిలీజ్ అయిపోవాలి,
2: అవ్వాలి 100%. సో మీకు ఏదన్నా పని ఉంది, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చాడు నాకు లిరిక్ లేదు అంటాడు రాద్దాం, నాకు ఆ సింగర్ కావాలంటే డబ్బులు లేవు, సిడ్ శ్రీరామ్ లేడు, సిడ్ ఉన్నాడు పాడించుకో. సో ఈ స్పేస్ లో ఏంటంటే ఇంకా పాయింట్ ఆఫ్ టైం కి అదంతా ఒక డెస్పరేషన్ లో 100% పని ఫినిష్ చేయాలి అనే దీంట్లో నుంచి చేసిన ఇవన్నమాట.
0: సో కసితో వచ్చిన అవుట్పుట్ డెఫినెట్గా
2: 100% అండి,
0: ఇట్ వర్క్డ్ అవుట్.
2: యా యా.
3: ఆజ్ కి పెహలి పేష్కష్ ఫన్కార్. నాదాన్ బచ్చా ప్యార్ మే ఖో గయా, హార్మోనియం ఔర్ తబ్లే కి రసీలీ జుగల్బందీ.

0: సో డీజే టిల్లు గురించి మాట్లాడాలి అనుకుంటే, ఇట్స్ అంటే ఆ సినిమాని చూస్తుంటే ఇట్ ఈస్ వెరీ వెరీ అప్ టు డేట్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్, గోస్ విత్ టుడేస్ యంగ్స్టర్స్ అండ్ యంగ్స్టర్స్ ఆర్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద ఫిల్మ్. ఈ సినిమాకి బిగ్గెస్ట్ యుఎస్పీ ఏమవుతుందంటారు?
1: ఈ సినిమా బిగ్గెస్ట్ యుఎస్పీ టిల్లు అండి.
0: ఓకే,
1: డీజే టిల్లు క్యారెక్టర్ ఈ సినిమాకి అందరికంటే పెద్ద యుఎస్పీ. వాడి మాటలు, వాడి నడిచే విధానం, వాడు మాట్లాడే విధానం, వాడి బట్టలు, వాడు ఆలోచించే విధానం, వాడు ఏదైనా అనిపించింది వాడు చెప్పే విధానం, వాడు ఎవరికైనా వార్నింగ్ ఇచ్చే విధానం, వాడి మీద వాడు జోక్ వేసుకునే విధానం, వాడు ఆన్ ద హోల్ డీజే టిల్లు అనేవాడు ఈ సినిమా యుఎస్పీ అండి.

0: సో డిజేటీలో అసలు ఎలా జరిగింది, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్?
1: విమల్ కృష్ణ డైరెక్టర్ ఈ మూవీకి. తను నేను కూర్చుని ఒక మెంటల్ సినిమా తీయాలి, మనం ఒక క్రేజీ ఫిల్మ్ తీయాలి అంటే అసలు అది నార్మల్ గా ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేసేది, అది
0: ఒక న్యూ ట్రెండ్ సెట్ చేయాలి.
1: ట్రెండ్ అని అనుకోలేదు నేను ఎప్పుడు కూడా. ట్రెండ్ అంటే ట్రెండ్ సెట్ చేయాలి అని స్టార్ట్ చేస్తే అది ట్రెండ్ సెట్ చేయదండి. అది కల్ట్లు కానివ్వండి, ట్రెండ్లు కానివ్వండి, అవి ఒకడెవడో లేకపోతే ఒక టీమో లేకపోతే ఒక బ్యానర్ నుంచో ఎక్కడి నుంచో అది చాలా ఆర్గానిక్ గా రూల్స్ అన్ని పక్కన పెట్టేసి అనిపించింది చేసిన రోజే కల్ట్ కానివ్వండి ట్రెండ్ కానీ క్రియేట్ అవుతుంది అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో మేమేంటంటే ఒక చాలా క్రేజీ ఫిల్మ్ తీయాలి, చాలా ఎక్సెంట్రిక్ ఫిల్మ్ తీయాలి, అట్లీస్ట్ చాలా ఎక్సెంట్రిక్ క్యారెక్టర్ని డిజైన్ చేయాలి. అంటే వాడు మాట్లాడితే ఫస్ట్ మీకు ఇట్ షుడ్ క్యాచ్ యువర్ అటెన్షన్, వీడు ఏం మాట్లాడుతున్నాడు అసలు, బట్ ఇట్ షుడ్ ఆల్సో మేక్ సెన్స్ యాజ్ అ రైటర్. దాట్స్ వేర్ వీ కేమ్ ఇన్. అండ్ ఒక నార్మల్గా ఉన్నవాడిని డిస్టర్బ్ చేసేయాలి ఈ సినిమా, డిస్టర్బ్డ్గా ఉన్నవాడిని నార్మల్ చేసేయాలి ఈ సినిమా. సో అంత సెరిబ్రల్ ఇంపాక్ట్ ఇవ్వగలగాలి అని అనుకుని కూర్చుని ఒక చాలా క్రేజీ ఫిల్మ్ డిజైన్ చేసుకున్నాం మేము. ఫిల్మ్ కన్నా కూడా ఇట్స్ అ వెరీ సింపుల్ ఫిల్మ్ యాక్చువల్లీ, బట్ వాడు ద క్యారెక్టర్ ఈజ్ సంథింగ్ దట్ యూ విల్ టేక్ హోమ్ విత్. మీరు ఇంటికి తీసుకెళ్తారు డిజిటల్ని, ఎందుకంటే వాడు కామెడీ చేసి చేసి చేసి చేసి లాస్ట్కి ఎక్కడో ఒక్క దగ్గర లైఫ్ గురించి ఒక చిన్న అండర్స్టాండింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు, మెసేజ్ ఇవ్వడు. సమ్వేర్ సబ్కాన్షియస్లీ యూ విల్ ఫీల్ వాట్ హీస్ ట్రైయింగ్ టు సే.

0: యాక్చువల్లీ మీరు అన్నట్టుగా ఏదో చెయ్యాలి, క్రేజీగా అందరినీ డిస్టర్బ్ చేయాలి అన్నారు కదా, అండ్ ఒక డైలాగ్ చెప్తారు, నువ్వు నిజంగా నన్ను క్వశ్చన్ అడుగుతా ఒక్కసారి చెప్పండి, ఐ రియలీ వాంట్ టు సీ దట్.
1: నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక?
0: ఎంత న్యాచురల్ గా ఉంది అంటే.
1: మీరు చెప్పినవన్నీ ఉన్నాయి ఈ సినిమాలో, అండ్ అట్ ద సేమ్ టైమ్ లైఫ్ గురించి మాట్లాడే విధానం, లైఫ్ ని చూసే విధానం ఒకటి ఉంటుంది అన్నమాట. అంటే బాయ్ నుంచి మ్యాన్ కి ట్రాన్స్ఫర్మేషన్ చూస్తారు మీరు డీజేటిల్లోని. ఒక చాలా పిచ్చోడ్లా ఉన్నోడిని ఒక రూత్లెస్ ఫెలోలాగా అవడం చూస్తారు మీరు డీజేటిల్లో వాడిని. వాడు ఇప్పటివరకు చూస్తుందంతా కూడా చాలా ఫన్ ఫన్ లో జోకులు జోకుల్లో ఉన్నాడు, బట్ ఇంటర్నలీ వాడు ఒక చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న మనిషి, ఒక ఇన్సెక్యూరిటీ, ఒక తన మీద తనకి కాన్ఫిడెన్స్ ఉన్నట్టుగా చూపిస్తున్న యాక్చువల్లీ లేని మనిషి, డబ్బు లేని మనిషి వాడు, వాడికి ఏం లేదు వాడి చుట్టుపక్కల. అలాంటి వాడు ప్రపంచం ఎలా పనిచేస్తుందనే విధానం అర్థం చేసుకునే జర్నీ ఉంటుంది ఈ సినిమాలో. సో ఒక చిన్న విషయం ఏదో అయితే నేర్చుకుంటారు, తెలుసుకుంటారు, అట్లీస్ట్ నేర్చుకోవడం కన్నా కూడా ఒకళ్ళకి నేర్పించే అంత పెద్ద రైటర్లో ఏదో మేము కాదు, కానీ ఒకటేదో మేము బిలీవ్ చేసింది ఒకటి చెప్తాం.

0: ఓటీటీ ఫిల్మ్స్ అలాగే వెబ్ సిరీస్లు ఇవన్నీ కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే వెరీ క్లోజ్ టు అవర్ లైఫ్స్, మన జీవితాలకి చాలా దగ్గరగా ఉంటాయి అండ్ కనెక్ట్ అవుతున్నారు అందరూ. ఇవి వచ్చిన తర్వాత సినిమాల్లో కూడా చిన్న మార్పు కనిపిస్తుంది, సినిమా స్టోరీలో కూడా. మీరు అన్నట్టుగా ఒక సూపర్ హీరో ఇమేజ్ అట్లాంటివి కాకుండా అందరికి కనెక్ట్ అయ్యేటట్టుగా చూపిస్తున్నారు. అండ్ ఇప్పుడు పీపుల్ కూడా, ఫిల్మ్ లవర్స్ అందరూ కూడా, దే ఆర్ గెటింగ్ గ్లూ టు వెబ్ సిరీస్ అండ్ ఓటీటీస్. ఈ టైంలో థియేటర్స్ మీద ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు?
1: ఏ ఉండదండి, థియేటర్స్ మీద ఉన్న ఎఫెక్ట్ కోవిడ్ ఎఫెక్టే గానీ ఓటీటీస్ రావడం వల్ల థియేటర్స్ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండదండి. కాకపోతే ఇన్ఫాక్ట్ ఇట్స్ వెరీ గుడ్ దట్ ఓటీటీస్ ఆర్ హియర్, బికాజ్ ఓటీటీ ఉండడం వల్ల ఏమైందంటే చాలా వరకు కొన్ని స్క్రిప్ట్స్ కానివ్వండి, కొన్ని ఇవి కానివ్వండి, డైరెక్ట్ గా ఓటీటీస్కి వెళ్ళిపోతున్నాయి. అది వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే థియేటర్స్ కి ఓన్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫిల్మ్సే వస్తాయి. థియేటర్స్ లో జనాలు అప్పుడప్పుడు కొన్ని సినిమాలు చూసి వాళ్ళకి బోర్ కొట్టచ్చు, బట్ యాక్చువల్లీ అది మంచి కంటెంట్ అయి ఉండొచ్చు. కానీ ద రీజన్ అక్కడ అది బోర్ కొట్టడానికి కారణం ఏంటంటే అది ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. థియేటర్కి వచ్చినప్పుడు ఒక 100 మందితో 200 మందితో మనం కూర్చుని ఒక సినిమా చూస్తున్నప్పుడు అది విజిల్స్ పడాలనో లేకపోతే అక్కడ అరవాలనో ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు గహరాయ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతుంది అమెజాన్ ప్రైమ్ లో, అండ్ ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవ్ బికాజ్ ఇట్ ఫీల్స్ లైక్ అ వెరీ ఇంటిమేట్ వాచ్. యునో శకున్ బాత్రా గారి ఇంటర్వ్యూ ఏదో చూశాను, గహరాయ డైరెక్టర్ ఎక్కడో రౌండ్ టేబుల్ విత్ ఐ డోంట్ రిమెంబర్ హూ, బట్ దాంట్లో కూడా ఆయన అన్నారు ఓటీటీ ఈజ్ అ వెరీ ఇంటిమేట్ ఎక్స్పీరియన్స్ అని అన్నారు. సో గహరాయ ఈజ్ అ ఫిల్మ్ దట్ మీరు ఇంట్లో

0: సోఫాలో కూర్చుని చాలా పర్సనల్ స్పేస్ లో యునో క్యాజువల్ గా ఇంట్లో కూర్చుని చూసే సినిమా అది. బట్ అట్ ద సేమ్ టైం మీరు ఒక అఖండ లాంటి సినిమా మీరు తీసుకున్నారనుకోండి, అండ్ ఫర్ దాట్ మ్యాటర్ మీరు ఒక డీజెటిల్లు లాంటి సినిమా తీసుకున్నారనుకోండి, ఇట్స్ అ థియేటర్ ఎక్స్పీరియన్స్. అంటే మీకు అది థియేటర్ లో రెస్పాన్స్ వైల్డ్ ఫైర్ లాగా ఉంటుంది అది అంటుకుంటే,
1: అండ్
0: ద బీజిఎం అండ్ ద డైలాగ్ అండ్ ద సైలెన్స్, యునో సైలెన్స్ థియేటర్ లో ఒక 1000 మంది కూర్చుని ఉన్న దగ్గర సైలెన్స్ ఉంటే అది చాలా ఈరిగా ఉంటుంది.
1: ఆ ఎక్స్పీరియన్స్ థియేటరే ఆఫర్
0: చేస్తుంది. సో ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఓటీటీ రావడం వల్ల థియేటర్లు ఎఫెక్ట్ అవడం కాదు, థియేటర్ ఇంకా బెటర్ అవుతాయి. ఎందుకంటే 100% థియేటర్ కి సూట్ అయ్యే కంటెంట్ డిజైన్ అవుతుంది, 100% థియేటర్ లో చూడగలిగే సినిమాలు థియేటర్ కి వస్తాయి. సో ఇంకా బెటర్ అవుతుంది దానివల్ల.
1: అండ్ గుంటూరు టాకీస్ లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ నుంచి ఇప్పుడు దాకా ఒక కైండ్ ఆఫ్ రోల్స్, బాయ్ నెక్స్ట్ డోర్, అ ఫ్రెండ్ ఆఫ్ మైన్ లాంటి రోల్స్ చేశారు మీరు. ఒకవేళ రోల్స్ తోటి ఎక్స్పెరిమెంట్ చేయాలి, సంథింగ్ డిఫరెంట్ చేయాలంటే వాట్ వుడ్ యూ లైక్ టు డూ?
0: అది ఐ థింక్ ఎవరైనా చేయాలండి అది నాతోటి. ఎవరైనా నాకు వచ్చి ఒక క్రేజీ రోల్ ఒకటి చెప్తే, ఇది దీనికోసం ఒక 1 ఇయర్ కష్టపడాలైనా పర్లేదు, వాళ్ళ విజన్ కి సరెండర్ అయ్యి ఒక 1 ఇయర్ మనం వేరే ఏ సినిమాలు చేయకూడదు అయినా పర్లేదు, చేయలేమన్నా పర్లేదు, ఒక లుక్ పెట్టుకుని ఉండాలి అన్నా పర్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ డీజేటిల్లు నాకు ఎక్స్పెరిమెంట్ కాదు, కానీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ కమిటింగ్ టు అ క్రేజీ క్యారెక్టర్ ఫర్ 2 ఇయర్స్. నేను 3 ఇయర్స్ నుంచి జుట్టు పెంచుకుని ఉన్నాను, నేను మొన్నే కట్ చేశాను హెయిర్ కూడా. సో నేను దానికి కమిట్ అయ్యాను. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ద సిద్ధు 2 ఇయర్స్ అగో హూ టుక్ దిస్ డెసిషన్, హూ సెడ్ నో ఐ విల్ గో అండ్ ఐ విల్ మేక్ దిస్ క్రేజీ ఫిల్మ్ అండ్ ఐ విల్ గ్రో దట్ హెయిర్ సో లాంగ్, బట్ ఐ నో వేరే సినిమాలు చేయలేము, అంత క్రేజీ లుక్ అందరికీ అవసరం ఉండదు, వేరే సినిమాలు చేయలేము, బట్ ఐ సెడ్ ఇట్స్ ఓకే, యు నో ఐ వాంటెడ్ టు హిట్ ఇట్ అవుట్ ఆఫ్ ద పార్క్. సో అండ్ దట్ టేక్స్ సమ్ ఎఫర్ట్ కదా.

0: మీకు పాటలు రాసిన ఎక్స్పీరియన్స్ ఉంది, పాడిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది.
1: ఒక సాంగ్ నేను ఒక బిట్ సాంగ్ ఉంది, చిన్న సాంగ్ అది పాడాను. ఇది యాక్చువల్లీ మేము ఇప్పుడు కంపోజ్ చేసిన సాంగ్ కాదు, నేను శ్రీచు అండ్ రవికాంత్ ఫ్రెండ్స్ ఉన్నాము. రవి అంటే క్షణం డైరెక్టర్, శ్రీచరణ్ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్. మేము అప్పుడు ఎప్పుడో స్ట్రగ్లింగ్ డేస్ లో ఊరికే అలా ఏ టైంపాస్ కి తయారు చేసుకున్న పాట అనమాట. అది రవికాంత్ అది క్షణంలో పెట్టాలని ట్రై చేశాడు, నేను అది మావింత గాదు వినుమల్లో పెట్టాలని ట్రై చేశాను. మేము కన్సిస్టెంట్ గా పాటని మేము చేసి అన్ని సినిమాల్లో పెట్టడానికి ట్రై చేస్తూనే వచ్చాం. కానీ సినిమా అనేది ఫిల్మ్ ఇస్ ఇట్స్ ఓన్ బాస్ అండి, అదే రిజెక్ట్ చేసేస్తూ ఉంటుంది. నచ్చకపోతే నాకు ఇది
0: స్టోరీ
1: రిజెక్ట్ చేసేస్తుంది, సినిమా అనేది రిజెక్ట్ చేసేస్తుంది. ఇఫ్ సంథింగ్ డజంట్ సూట్ ఇట్, కాదు అని మనం ఫోర్స్ చేసి పెడితే అది రాంగ్ గా ఉంటుంది మీకు మొత్తం ఫ్లోలో చూసినప్పుడు కూడా. సో అలా రిజెక్ట్ చేసి చేసి చేసి ఫైనలీ ఈ సినిమా ఒప్పుకుంది ఈ పాటని. సో అందుకు అది పెట్టడం జరిగింది ఈ సినిమాలో పాట.
0: ఓకే.

0: ఒక క్రేజీ ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనింగ్ రైడ్ అండి. అన్ని సిలిండర్స్ ఫైర్ చేసుకుని ఒక ఫైటర్ జెట్ ఫ్లై చేస్తే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. మీరు కూర్చుంటారు అండ్ ద నెక్స్ట్ థింగ్ యూ నో ఇస్ దట్ సినిమా అయిపోయింది. మీకు ఆ 2 అవర్స్ ఎలా వెళ్ళిపోయో తెలియదు మీకు. ఇట్ విల్ బీ అ క్రేజీ ఫిల్మ్.
1: సో ఇలాంటి స్పిరిట్ తోటే ఫ్యూచర్ లో కూడా మాలాంటి ఫిల్మ్ లవర్స్ కి ఇంకా ఇంకా సినిమాలు ఇవ్వాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.
0: థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.

0: మిగతావరకు మేడ్ ద స్టార్ సినీ హీరో సిద్ధు జొన్నలగడ్డ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీమతి నిహారా కానెటి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్ని అంటారు.
4: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
3: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03. మీ ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
5: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేలలాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
3: తప్పక ట్యూన్ చేసుకోండి

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీరు చూసేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

రుద్రమదేవి సినిమా కోసం సాధనా సర్గమ్ హరిహరన్ పాడిన పాట ఇళయరాజా కంపోజిషన్లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ టైం ఎగ్జాక్ట్గా 9:00.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: శ్రమ లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరమనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: గ్రేట్ వీరుడు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట అది. సంగీతం ఎస్ఎస్ తమన్, సాహిత్యం సాహితి.
1: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్ని అంటాయి.
2: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
1: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
3: ఇది ఏ జన్మ సంబంధము.
1: మీ ఆకాశవాణిలో 738 కిలో హెడ్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
4: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేల లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
1: తప్పక ట్యూన్ చేసుకోండి.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9:15. ఇప్పుడు ఉర్దూలో వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ. మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. తెలుగు చలనచిత్రాల్లో తల్లి తండ్రి అన్నాదమ్ములు అక్కాచెల్లెళ్ల వంటి బంధాలను వాటి గొప్పతనాన్ని పొగిడే పాటలు చాలా ఉన్నాయి. కాని అత్తగారిని కీర్తిస్తూ సాగే పాటలేమైనా ఉన్నాయా అనే ప్రశ్న వస్తే మాత్రం ఇప్పుడు వినబోయే ఈ పాట స్ఫురణకు వచ్చినంత త్వరగా మరే పాటకు అవకాశమే లేదు. అందుకే ఈ ప్రత్యేకమైన విషయంలో రచయిత పెంగలిగారికి ప్రథమ తాంబూలం ఇవ్వక తప్పదు. ఈ పాటకు పీలురాగం ఆధారంగా స్వరాలు సమకూర్చారు సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు, బి సరోజాదేవి, ఎల్ విజయలక్ష్మి, జయంతి, బాల, ఋష్యేంద్రమణిపై చిత్రీకరించిన ఈ గీతాన్ని పీలీల పీసుశీల ఆలపించారు.

నవనీతచోరుడి మనోహర లీలలను మధురమైన గీతంలో స్తుతిస్తూ ముగ్గురు మోహనాంగులు సమ్మోహనంగా గానంచేస్తున్నారు. మన్ను తిన్న చిన్నికృష్ణుడు నోరు తెరచినప్పుడు 14 లోకాలు దర్శనమివ్వగా ధన్యతగాంచింది యశోదాదేవి. పడగ విప్పిన కాళీయుని తలపై సిరిమువ్వల రవలులతో నవరసనాట్యమాడిన బాలకృష్ణుడిని చూసినవారు కూడా తరించిపోయారు. భాగవత రసామృత పానమత్తులై ఆ గోపాలుని చరణారవిందాలే శరణమని ఇలా పాట పాడుకుంటున్నారు. సిరి సంపదలు చిత్రం కోసం పి. సుశీల, ఎస్. జానకి, జిక్కీ పాడిన గీతం, రచన ఆత్రేయ.

యువకుడు అదృష్టం వస్తుందని చెప్పినోళ్ల మాటలు విని వరించబోయే అదృష్టం గురించి కనులు తెరచే కలలు కంటాడు. కష్టాన్ని నమ్ముకొని కలలు సాకారం చేసుకోవాలని అయినవారు హితబోధ చేస్తారు. కలల గాలంలో చిక్కిన ఆ యువకుడి మనసు సిరిసంపదలతో తులతూపుతున్నట్లు పగటి కలలు కంటాడు. అప్పుడు ఓ యువతి కలలు మానుకొని కళ్ళు తెరవమని చెబుతుంటే, వీడు మామూలు రంగడు కాదు, భలే రంగడు అంటూ ఇలా సమాధానమిస్తున్నాడు. భలే రంగడు చిత్రం కోసం ఘంటసాల ఎల్.ఆర్. ఈశ్వరి ఆలపించిన గీతం, రచన కొసరాజు, సంగీతం కె.వి. మహదేవన్.

పాశ్చాత్య సంస్కృతికి పాదదాసులైన తల్లిదండ్రుల పెంపకంలో పెరిగి నవనాగరికపు ముసుగులు సంప్రదాయాల పట్ల చులకనభావం ఏర్పరుచుకొన్న ఓ అందమైన అమ్మాయిని ప్రేమించాడు ఒక అబ్బాయి. ఆమె మనసు కూడా ఆమెలాగే అందమైనదేననుకుని పెళ్లికూడా చేసుకున్నాడు. ఆ బంధానికి ఫలితం ఓ చిన్నారి పాప. అనవసరపు హంగు ఆర్భాటాలతో, అంతకు మించిన ఖర్చులతో సంసారాన్ని విలాసాల కాసారంగా మార్చిందామె. మందలిస్తే మూతి ముడుచుకుంది. సున్నితమైన ఆ మనిషిని గాయపరిచింది. ఆ గాయంలో నుండి వచ్చినదే ఇప్పుడు వినబోయే ఈ గీతం. ప్రేమలు పెళ్లిళ్ళు చిత్రం కోసం రామకృష్ణ పాడిన పాట, రచన ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టిమేలు తలపెట్టవోయ్ అంటూ దేశ ప్రజలంతా ఐకమత్యంగా మెలగాలని ప్రబోధించారు మన తెలుగు కవి మహాకవి గురజాడ అప్పారావు. నాటి సంక్షుభిత సమాజ సమగ్ర స్వరూపాన్ని వారు కన్యాశుల్కం అనే నాటకంలో పొందుపరిచారు కూడా. ఆ గురజాడవారిని ఆదర్శంగా తీసుకున్న ఈ చిత్రంలోని కథానాయకుడు మన దేశ గొప్పదనం గురించి ఇలా పాడుతున్నాడు. మరపురాణి కథ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట, రచన కొసరాజు, సంగీతం టి. చలపతిరావు.

అతనికింది అతని భార్య. అల్లరి చేష్టలు చేస్తూ కనిపించాడు చిన్నారిబాబు. తాతయ్యకు కళ్లజోడు, భార్యకు గాజులు, పిల్లవాడికి రైలుబొమ్మ కొని తీసుకొచ్చాడు ఆ భర్త. అయినవారి కోరికలను తీర్చడంలో ఉన్న ఆనందమే వేరు. ఆప్యాయతానురాగాలతో నిత్యం కలగలలాడుతున్న ఆ ఇల్లు భూతల స్వర్గం. శభాష్ రాజా. చిత్రం కోసం పీసుశీల పాడిన పాట. రచన సముద్రాల జూనియర్. సంగీతం ఘంటసాల.

కొందరు మనుషులు అతనిది పొగరుమోతుతనమంటారు, కాని అతడు మాత్రం దానిని ఆత్మాభిమానమని నమ్ముతాడు. అలసిపోయి తోటలో సేదతీరుతున్న ఆ అబ్బాయిని కొంతమంది కొంటె అమ్మాయిలు సహాయం చేయమని అర్థించారు. కాని అవసరం తీరాక అతడికి కృతజ్ఞతలు చెప్పడానికి బదులు ఆటపట్టించి వెళ్లిపోయారు. ఒకనొకరోజు ఆ బృందంలోని అమ్మాయి అతగాడి కంటపడగా, అంత గడుసుతనం తగదని హితవు చెబుతూ ఈ పాట పాడుతున్నాడు. పొగరుబోతు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. రచన సి. నారాయణరెడ్డి. సంగీతం కె.వి. మహదేవన్.

నాయికా నాయకుల మధ్య గల అనుబంధం, ఒకరికొకరు దూరమైన బాధ, ఆ బాధను ఇంకెవరితోనూ పంచుకోలేని ఒంటరితనం మొదలైన అంశాలను ఈ గీతంలో అందంగా పొందుపరిచారు రచయిత దాశరథి. నాయిక తన బాధ ఎవరితోనూ చెప్పుకునే పరిస్థితిలో లేదు. అందుకే ఆమె కన్నీట వ్రాసిన తన లేఖను మదిలోనే దాచుకోవలసి వచ్చింది. భర్త దూరం కావడంతో ఆమె కనులు వెలవెలబోయాయి. గుండె బరువుతో అడుగు తడబడుతున్నది. లేత మనసులు చిత్రం కోసం పిబి శ్రీనివాస్, పీసుశీల పాడిన గీతం, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

గాయకులు ఘంటసాల గారు నాటకాల్లో నటిస్తుండేవారట. ముఖ్యంగా సక్కుబాయి అనే నాటకంలో యోగివేషం వేశారట. రంగారంగాయనండి అన్న పాటతో ఆయన పాత్ర ప్రవేశం చేయాల్సి ఉందట. ఘంటసాల రావాలి రావాలి అని ప్రేక్షకులు ఒకటే గొడవ చేస్తున్నారట. మొత్తానికి ఆయన రంగారంగా అని పాడుతూ రంగప్రవేశం చేస్తే జనం మాత్రం ఒప్పుకోలేదట. దేవదాసు పాటలు పాడాలి, దేవదాసు దేవదాసు అంటూ ఈలలు వేసి గోలగోల చేశారట. ఇక లాభం లేదని ఘంటసాల గారు పాట ఆపేసి పాత్ర నుంచి కాసేపు బయటికొచ్చి మైకు దగ్గర నిలబడి, బాబు నాటకం జరగనివ్వండి, అయిన తరువాత పాటలు కూడా మీరు అడిగిన పాటలన్నీ పాడతాను, కాస్త ఓపిక పట్టండి అని మాట ఇస్తే అప్పుడు ఆ జనం సద్దుమణిగారట.

పేరు మోసిన వారి పేరు పేరుకే కాకుండా 10 మందికి సహాయపడితేనే ఆ పేరుకు ఒక సార్థకత. కష్టపడి ఆ పేరు సంపాదించి ఉండవచ్చు, ఉన్నత స్థానాలను అధిరోహించి ఉండవచ్చు, కాని ఆ పలుకుబడి పరపతి చిరకాలం నిలిచిపోవాలంటే దానికి సమాజసేవకు మించిన మార్గం లేదు. అలా సమాజంలో మంచి పేరున్న ఓ నర్తకి వైద్యురాలు కూడా తన నృత్యంతో వరద బాధితుల సహాయనిధి కోసం ఇలా పాట పాడుతూ నృత్యం చేస్తోంది. భాగ్యదేవత చిత్రం కోసం జమునారాణి బృందం పాడిన పాట, రచన కొసరాజు, సంగీతం మాస్టర్ వేణు.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనాప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

రేపటి ఆరోగ్య జీవనం కార్యక్రమంలో రాత్రి 7:15 ఓసీడీ డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయం వినవచ్చు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. రేపు రాత్రి 7:15 ఓసీడీ ఆరోగ్య జీవనం కార్యక్రమంలో

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

రేపు ఉదయం 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ గూడ్స్ నాణ్యత భద్రతా పనితీరు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఐఎస్ డైరెక్టర్ శ్రీమతి తమ్మాడి సుజాత గారితో పరిచయం మొదటి భాగం వినవచ్చు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన. మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్నంటాయి.
2: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
1: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
3: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
1: మీ ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
4: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేళలాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
1: తప్పక ట్యూన్ చేసుకోండి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం సరిగ్గా 11 గంటలు. ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.